శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆశ్వయుజ మాసం 2వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, సెప్టెంబర్ నెల 24వ తేదీ, గురువారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 53 సెకండ్లు. శుభోదయం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సూక్తి సుధ సమర్పణ. శ్రీ నారాయణం శేషుబాబు అంశం విద్యార్థన.
1: విద్య అంటే ఎలా చదవాలో, ఎలా లెక్కలు వేయాలో, వంతెనలు భవనాలు ఎలా కట్టాలో నేర్చుకునే ప్రక్రియ మాత్రమే కాదు, అణుశక్తిని ఉపయోగించడానికో, కొత్తవి ఏవేవో కనుగొనటానికో, శాస్త్ర పరిశోధనలు ఎలా చేయాలో తెలుసుకునడానికో నేర్చుకునే ప్రక్రియ మాత్రమే కాదు, అల్పత్వాన్నుండి అవివేకపూరితమైన ఆకాంక్షల నుండి బయటపడటంలో సహకరించటమే విద్యకు ప్రధాన ధర్మం. భారతీయ విద్యార్జన మార్గంలో విద్య అంటే మనసును సమాచారంతో నింపటం కాదు, చిత్తాన్ని కాంతిపూరితం చేయటం, చీకటిని తొలగించటం. విద్యార్థికి విషయమే ప్రధానమైనప్పుడు అతడొక సమాచార కోశమవుతాడు, యాంత్రికంగా తయారవుతాడు. సమస్యల పట్ల స్పందించడంలో తరతమ భేదాలు ఉండకూడదు. వైవిధ్యాలు ఉండవచ్చు కానీ వైరుధ్యం పనికిరాదు. వైరుధ్యం వలన హృదయ సున్నితత్వం క్షీణిస్తుంది. నేడు ప్రాపంచికంగా ఒక విద్యాలయం విజయవంతం అవుతున్నా సమగ్ర వికాస విషయంలో అది ఓడిపోతున్నది. నవతరం సృష్టి కోసం ప్రతి వ్యక్తి రెండు రకాలుగా అభ్యసనం చేయాలి. మొదటిది నిబద్ధితమైన అభ్యసనం, అంటే పుస్తకాల నుండో, గురువుల నుండో, సమాజం నుండో, ఇతరుల నుండో నేర్చుకుని, నేర్చిన దాన్ని గుర్తుంచుకుని దైనందిన భౌతిక విషయాలలోనూ శాస్త్ర సాంకేతిక రంగాలలోనూ నిష్ణాతుడవటం. రెండవది నిబద్ధతం కాని అభ్యసనం.

0: అంటే అనుక్షణం తనలోనూ తన చుట్టూనూ జరుగుతున్నవేమిటో పరిశీలిస్తూ వాటికి బందీ కాక వానిని జ్ఞాపకాలుగా మిగుల్చుకోక వాటి ఆలోచనలను పెంచుకోక కేవలం వాటిని గ్రహించి వదలవేస్తూ ప్రజ్ఞావంతంగా సృజనాత్మకంగా స్పందిస్తూ తన తలపులను పారదర్శకంగా ప్రకటిస్తూ నిత్యమూ సత్యాన్వేషణ చేస్తూ జీవించటం. ఈ రెండు విధాలైన అభ్యసనాల ద్వారా విద్యార్జన చేయటమే లక్ష్యంగా చేసుకోవాలి. విద్యార్థిలో ఎటువంటి సంఘర్షణకు తావు లేకుండా హృదయాన్ని వికసింపచేసి తద్వారా ప్రపంచంలో మనుషుల మధ్య నిత్యం జరుగుతున్న పోరాటాన్ని అంతం చేయటం గురువుల బాధ్యత. సమస్యలను అర్థం చేసుకుని అధిగమించగల ప్రజ్ఞను విద్యార్థిలో ఎలా మేలుకొల్పాలో ఉపాధ్యాయుడు తనకు తాను ప్రశ్నించుకోవాలి. అప్పుడే ముందుతరం సంఘర్షణకు వినాశనానికి లోను కాకుండా ఉంటుంది. ఆచార్యునికి శిష్యునికి తల్లిదండ్రులకు మధ్య సత్సంబంధాలు ఉన్నప్పుడే పిల్లలలో బహుముఖ వికాసం కలుగుతుంది, సమగ్రాభివృద్ధి చెందుతుంది. వ్యక్తి వికాసానికి, స్వేచ్ఛకు, మంచితనంతో, ప్రేమతో పరిణతి చెందటానికి దోహదం చేసేదే సరి అయిన విద్య. జీవితాన్ని అర్థం చేసుకోవటమే చదువుకు ఆది అంతమూను, అంటే మనలను మనం తెలుసుకోవటమే. ఈ అవగాహనతో మనిషి తన అల్పత్వాన్నిండి అవివేకమైన ఆకాంక్షల నుండి విముక్తి పొందే గొప్ప మార్పును తీసుకురావటమే విద్యకు ప్రథమ లక్ష్యం. అంటే ఉన్నది ఉన్నట్లు వాస్తవికతను గుర్తించటం, అదే జ్ఞానం. భ్రాంతి వలన గాని విపరీత పరిస్థితుల వలన గాని పొందేది అజ్ఞానం. ఆ అవిద్యను నాశనం చేసే నిజమైన జ్ఞానాన్నే పొందాలంటుంది మహాభారతం. ఏకః శత్రుః న ద్వితీయోస్తి శత్రుః అజ్ఞానతుల్యః పురుషస్య రాజన్ ఏనావృతః కురుతే సంప్రయుక్తో ఘోరాణి కర్మాణి సుదారుణాని. మానవుని ఏకైక శత్రువు అజ్ఞానం. అది మనిషిచే భయంకరమైన పనులు చేయిస్తుంది. కాబట్టి దాన్ని దూరం చేసే వాస్తవిక జ్ఞానం అవసరం. భారతీయ విద్యాపథంలో చిత్తాన్ని కాంతిపూరితం చేసి చీకటిని తొలగించేదే విద్య.
1: సూక్తి శుద్ధ విన్నారు. సమర్పణ శ్రీ నారాయణం శేషుబాబు. అంశం విద్యార్జన. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 6:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
2: This is Akashvani, the news read by Renu Kataria. Prime Minister Narendra Modi will interact today via video conference with the participants of Seva Yatra travelling from Vadnagar to Varanasi under Seva Sankalp Abhiyan. The interaction with the Prime Minister will give the Seva Yatris a chance to share their experiences from the journey, which is intended to connect youth participation and community service across the locations covered by the teams. The Seva Yatra began on September 17 and is part of the wider Seva Sankalp Abhiyan to highlight PM Modi's 25 years of public life. The participants are travelling through towns, districts, talukas and villages with the programme focusing on taking community service and public engagement activities to the grassroots. The journey is not limited to a motorcycle expedition but is designed to bring together service, communication, youth participation, social welfare, cultural connect and community mobilisation at different locations along the route. 10 groups are undertaking the Vadnagar to Varanasi journey. The two-way motorcycle yatras between Vadnagar and Varanasi involve young participants travelling across multiple states, districts and villages. External Affairs Minister Dr. S. Jayashankar co-chaired the L69 Consultative Ministerial Interaction on UNSC Reform, along with his St. Lucian counterpart, Alva Baptist. Addressing the meeting, Dr. Jayashankar noted that the Global South is at the receiving end of the unprecedented changes that the world is undergoing, with the UN falling short of expectations. He also underlined the inability of the UN Security Council to address on

అనానరస్ దొరవని నే వచ్చి.

నరసింహ హరే నరసింహ శ్రీ మంగళాద్రి లక్ష్మీనరసింహ దాస పోషక

నేల దున్నకుండా వరిమాగాణుల్లో మొక్కజొన్న సాగు చేసే విధానాన్ని గురించి తెలుసుకుందాం. ఈ పద్ధతిలో తొలకరి వరి చేను కోసిన తర్వాత పొలంలో వరి కొయ్యలు దున్నకుండానే పదును అదును చూసుకుని మొక్కజొన్న విత్తనాల్ని నేరుగా విత్తుకోవాలి. ఈ విధానంలో ఎకరాకి 1500 రూపాయల వరకు మనకి దున్నకం ఖర్చులు ఆదా అవుతాయి. అలాగే నెల రోజుల పంటకాలం కూడా కలిసి వస్తుంది. నేలలో సేంద్రీయ కార్బన్ శాతం పెరగడం, నేల కోతకు గురికాకుండా ఉండడం లాంటి దీర్ఘకాలిక లాభాలు కూడా ఉన్నాయి. ఈ పద్ధతిలో 1 ఎకరంలో వరి పండించే నీటితో 2.5 ఎకరాల్లో మొక్కజొన్నని పండించవచ్చు. ఈ పద్ధతి ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, వరంగల్, ఖమ్మం ఈ జిల్లాల్లో ప్రాచుర్యాన్ని పొందింది. వరిమాగాణుల్లో మొక్కజొన్నను సాగు చేయడానికి అనుకూలమైన నేలల్ని గనక మనం చూసినట్లయితే నీరు నిల్వని సారవంతమైన తేలిక నుండి మధ్యరకం భూముల్లో వరి తర్వాత పండించవచ్చు. ఉదజన సూచిక 6.5 నుండి 7.5 వరకు ఉండే నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి. నీరు నిల్వ ఉండే మురుగు భూములు పనికిరావు. ఇక అనుకూలమైన రకాల విషయాల్ని గనక మనం చూసుకున్నట్లయితే వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదలైన దీర్ఘకాలిక రకాల్లో DHM 117, DHM 121, కరీంనగర్ మక్క 1, కరీంనగర్ మక్క లేదా మార్కెట్లో లభ్యమయ్యే అధిక దిగుబడినిచ్చే ధృవీకరించిన

దీర్ఘకాలిక హైబ్రిడ్ రకాలని సాగు చేసుకోవచ్చు. ఇక పంటను విత్తుకునే సమయాన్ని గనక మనం చూసుకున్నట్లయితే కోస్తా జిల్లాల్లో నవంబర్ జనవరి మధ్య మనం విత్తుకోవచ్చు. ఎకరానికి 8 కిలోల విత్తనం వాడుకుంటే సరిపోతుంది. కిలో విత్తనానికి 3 గ్రాముల మ్యాంకోజబ్ లేదా థైరం లేదా క్యాప్టాన్తో విత్తన శుద్ధి చేసుకుంటే తొలి దశలో ఆశించే తెగుళ్లని నివారించుకోవచ్చు. అలాగే ఇమిడాక్లోప్రిడ్ 600 FS లేదా సియాంట్రినిలిప్రోల్, దీంతో పాటుగా థయోమిథాక్సమ్ 4 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే తొలి దశలో ఆశించే కత్తెర పురుగు నుంచి మనం పంటని కాపాడుకోవచ్చు. ఇక విత్తే విధానాన్ని గనక మనం చూసుకున్నట్లయితే ఈ పద్ధతిలో దుక్కి చేయాల్సిన అవసరం ఉండదు. వరి కోతల తర్వాత నేల స్వభావాన్ని బట్టి తర్వాత వేసే మొక్కజొన్న విత్తనం మొలకెత్తడానికి అనువైన తేమ నేలలో ఉండేలా వరికి ఆఖరి తడిని పెట్టుకోవాలి. విత్తే సమయంలో తేమ తక్కువగా ఉంటే తేలికపాటి తడి పెట్టుకోవాలి. వరి కుప్పలు వేశాక లేదా వరి కోతల అనంతరం తాడుతో వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు ఉండేలాగా చేతికర్రల సాయంతో రంధ్రాలు చేసి విత్తుకోవాలి. ఇటీవల కాలంలో రంధ్రాల్ని వేయడానికి అనువుగా ట్రాక్టర్కి అమర్చిన చక్రాల పరికరం అందుబాటులో ఉంది. దీంతో ఒకేసారి 4 వరుసల్లో 9 అంగుళాల దూరంలో రంధ్రాలు పడతాయి. ఒకరిద్దరు కూలీలు ఆ రంధ్రాల్లో 1 లేదా 2 విత్తనాలు వేసుకుంటే సరిపోతుంది. జీరో టిల్లేజ్ మొక్కజొన్న సాగుకు అత్యంత ఆధునిక యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. వీటితో విత్తనం, ఎరువుని ఒకేసారి వేసుకోవచ్చు. వీటి ఖరీదు సుమారుగా 60,000 నుంచి 70,000 రూపాయల వరకు ఉంటుంది. అదే రంధ్రాలు వేసే పరికరం సుమారుగా 17,000 నుండి 18,000లో లభ్యమవుతుంది. ఈ యంత్రం ద్వారా సుమారు 1 గంటలో 1 ఎకరంలో విత్తుకోవచ్చు. ఈ పద్ధతిలో ఎకరానికి 39,000 మొక్కల సాంద్రత ఉంటుంది. చేతికర్రల సాయంతో విత్తనం వేసినప్పుడు తేమ ఎక్కువగా ఉంటే రంధ్రాలను మట్టితో ముయ్యకూడదు. విత్తనాల్ని 1 అంగుళం లోతులో విత్తుకోవాలి. 10 రోజుల తర్వాత కుదురుకు 1 బలమైన మొక్కని ఉంచి మిగతావి తీసేయాలి. వరి మాగాణుల్లో భూమిని దున్నడం ఉండదు కాబట్టి కలుపు సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకి కిలో ఎట్రజిన్ 50% మందు 200 లీటర్ల నీళ్లలో కలిపి విత్తన వెంటనే పిచికారీ చేయాలి. వరి దుబ్బులు చిగురు వేసే అవకాశం ఉన్నప్పుడు దీని నివారణ కోసం 1 లీటర్ గ్రామోక్సోన్ను 200 లీటర్ల నీళ్లలో కలిపి విత్తన వెంటనే లేదా మరుసటి రోజు పిచికారీ చేసుకోవాలి. పారాక్వేట్ను అట్రాజిన్ మందుతో కలిపి పిచికారీ చేసి కూడా మంచి ఫలితాలు పొందొచ్చు. పారాక్వేట్ మొక్కజొన్న మొలిచిన తర్వాత మాత్రం పిచికారీ చేయకూడదు. మళ్లీ అవసరమైతే 20 నుంచి 25 రోజుల దశలో కలుపు 4 నుండి 6 ఆకుల దశలో టెంబోట్రయాన్ 34.4% ఎస్సీ 115 మిల్లీలీటర్లు లేదా హాలో సల్ఫ్యూరాన్ 75% డబ్ల్యూపి 36 గ్రాములు లేదా టోప్రామిజోన్ 33.3% ఎస్సీ 40 మిల్లీలీటర్ల మందుని, అట్రాజిన్ 50% డబ్ల్యూపి పొడి మందు 400 గ్రాముల చొప్పున ఎకరా విస్తీర్ణంలో 200 లీటర్ల నీళ్లలో కలిపి పిచికారీ చేసుకోవాలి. సాధారణ రబీ మొక్కజొన్న పైరుకు సిఫార్సు చేసిన ఎరువుల్ని ఈ జీరో టిల్లేజ్ విధానంలో కూడా వాడుకోవాలి. ఎకరానికి 100 నుండి 120 కిలోల నత్రజని, 32 కిలోల భాస్వరం, 32 కిలోల పొటాష్ని ఇచ్చే ఎరువుల్ని వేసుకోవాలి. సూటి ఎరువుల రూపంలో అయితే ఎకరానికి 4 బస్తాల యూరియా, 1.5 బస్తాల డిఏపి లేదా 4 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 1.5 బస్తాల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని వేసుకోవాలి. విత్తేటప్పుడు 1/5 అంటే 25% యూరియా, మొత్తం డిఏపి, సగం పొటాష్ ఎరువుల్ని వేసుకోవాలి. మిగతా యూరియాని 3 సమభాగాలుగా చేసి విత్తిన 4 రోజులకు 45 నుండి 60 రోజుల దశలో, 60 నుంచి 65 రోజులప్పుడు మిగిలిన సగం పొటాష్ని 60 నుంచి 65 రోజులకి యూరియాతో కలిపి వేసుకోవాలి. పైపాటుగా ఎరువులు వేసేటప్పుడు భూమిలో తగినంత తేమ ఉండాలి. యూరియాని ద్రావణ రూపంలో కూడా మొక్కలకు అందించవచ్చు. వరి మాగాణుల్లో సాగు చేయడం వల్ల పంటలో జింక్ లోపం గనక కనిపిస్తే 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను లీటర్ నీటికి చొప్పున కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. జీరో టిల్లేజ్ పద్ధతిలో సాగు చేసే మొక్కజొన్నలో చలి తీవ్రత వల్ల అధిక తేమ ఉన్న ప్రాంతాల్లో ఆకులు ఊదా రంగులోకి మారడాన్ని మనం గమనించవచ్చు. దీనికి ప్రధాన కారణం భాస్వర లోపం. దీని నివారణకి లీటర్ నీటికి 20 గ్రాముల డిఏపి కలిపి పిచికారీ చేయాలి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ ఆకులు సాధారణ రంగులోకి మారుతాయి. ఇక మొక్కజొన్నలో నీటి యాజమాన్యాన్ని గనక మనం చూసినట్లయితే మొక్కజొన్న విత్తే ముందు నేలలో సరైన తేమ ఉండాలి.

ఈ పంట నీటి ముంపు, బెట్ట పరిస్థితులు రెండింటినీ తట్టుకోలేదు. పైరు లేత దశలో అంటే విత్తిన నెల వరకు నేలలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి. విత్తిన తర్వాత నేలలో నీరు నిలిస్తే విత్తనం మొలకెత్తదు. నీటి ముంపు పరిస్థితుల్లో పైరు లేత పసుపు పచ్చగా మారి పెరుగుదల తగ్గి పైరంతా ఒకే ఎత్తులో ఉండదు. దిగుబడులు కూడా గణనీయంగా తగ్గుతాయి. పైరు లేత దశలో నీటి ఎద్దడికి గురైతే మగ ఆడపూలు వచ్చే దశలు ఆలస్యమవుతాయి. పూతకు ముందు పూత దశలో, గింజ పాలు పోసుకునే దశలో నీరు బాగా అవసరం. లేకపోతే గింజ కట్టే శాతం తగ్గుతుంది. వరి మాగాణుల్లో మొక్కజొన్న విత్తే పద్ధతిలో పంట విత్తాక 45 రోజులకి, 60 రోజులకి, అలాగే 80-90 రోజుల దశలో నీటి తడులు గనుక అందిస్తే మంచి దిగుబడులు పొందొచ్చు. కంది పంటలో కాయ ఏర్పడే సమయంలో కాయ తొలిచే ఆకుపచ్చ పురుగు ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తుంది. ఈ పురుగు కాయ ఏర్పడే దశలో నిండుకున్న గింజలను తిని లోపల మలాన్ని విసర్జిస్తాయి. దీని నివారణకి క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక కందిలో శనగపచ్చ పురుగు నివారణకి ఎకరానికి 4 నుండి 6 లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలి. అలాగే 8 నుండి 10 పక్షి స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలి. శనగపచ్చ పురుగు ఉధృతిని బట్టి ఎస్ఫేట్ 1.5 గ్రాములు లేదా స్పైనోసైడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా క్లోరాంటినిప్రోల్ 0.3 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే కందిలో ఈ శనగపచ్చ పురుగుని నివారించుకోవచ్చు.

ఈనాటి పొలం పొలం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 6:55 కావస్తుంది. మరికొద్ది క్షణంలో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు అప్రమత్తంగా ఉండాలని వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 నిర్వహించనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క వెల్లడించారు. రాజధాని అమరావతిలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు 1548 కోట్ల రూపాయల ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం, పొలాకి, సంతబొమ్మాలి మండలాల మధ్య అర్ధరాత్రి తీరం తాకిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. తీరం దాటినప్పటికీ వాయుగుండం భూభాగంపై తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతోందని తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో వర్షాల పరిస్థితిపై అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు కె నాగరత్న తెలియజేస్తూ,
1: ఉత్తర జిల్లాల్లోని శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి ప్రాంతాలకు ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయగా ఏఎస్ఆర్ అట్లాగే పోలవరం, ఏలూరు ప్రాంతాలకు రెడ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. ఈ రోజు రేపు చాలా చోట్ల తేలికపోటి మోస్తారు వర్షాలు ఉండి 1-2 చోట్ల భారీ అత్యంత భారీ

0: వర్షం 20 సెంటీమీటర్లు కూడా ఉత్తర జిల్లాల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
1: మరోవైపు వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈరోజు రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో వివిధ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లతో శ్రవణ మాధ్యమం ద్వారా గత రాత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరద నీటిని ఎప్పటికప్పుడు అంచనా వేసి క్షేత్రస్థాయి వరకు అవసరమైన సూచనలు జారీ చేయాలని ఆదేశించారు. వర్షాల కారణంగా నష్టపోయిన పంట విస్తీర్ణాన్ని అంచనా వేయాలని సూచించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఈరోజు కూడా సెలవులు ప్రకటించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, పోలవరం, కృష్ణా జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్దంగా ఉండాలని సూచించారు. ప్రతి జిల్లాలో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూం, టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి ప్రజలకు తక్షణ సహాయం అందించాలని కలెక్టర్లను ఆదేశించారు. తుఫాను తీరం దాటిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు తప్పక పాటించాలని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. వాతావరణ శాఖ సూచనల మేరకు విజయనగరం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. సముద్రంలో ప్రమాద హెచ్చరికలు తొలగించే వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని మంత్రి సూచించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి అవసరమైన చోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రాజధాని అమరావతిలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు 1548 కోట్ల రూపాయలతో పరిపాలన అనుమతి మంజూరు చేసే ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం పోర్టులో గోవా షిప్ యార్డ్ లిమిటెడ్కు 400 ఎకరాలు కేటాయింపునకు రాష్టంలో మౌలిక వసతులు, పెట్టుబడులు, పరిశ్రమలు, వాణిజ్యం, ఇంధన, ఆహార శుద్ది, పర్యాటక రంగాల్లో పెట్టుబడుల ప్రతిపాదనల్ని మంత్రిమండలి ఆమోదించిందని మంత్రి తెలియజేస్తూ,
2: అమరావతి రాజధాని నగరం పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల్లో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద మౌలిక వసతుల అభివృద్ది పనులకు 1543.98 కోట్ల రూపాయలతో సవరించిన పరిపాలన అనుమతి మంజూరు చేసేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. భూసమీకరణ పథకం కింద ఎకరాకంటే తక్కువ పొడి జరీ భూమిని అందించిన అర్హత కలిగిన రైతులకు కనీస వార్షిక వృత్తి చెల్లించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వ్యవసాయ రంగ అభివృద్దిపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు 10 గంటలకు ప్రసారమవుతుంది.
1: తెలంగాణకు భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 నిర్వహించనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. హైదరాబాదులోని రాష్ట సచివాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో సదస్సు ఏర్పాట్లు, ప్రచారం, రోడ్ షోల నిర్వహణపై కార్యాచరణను ఖరారు చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ విజయవాడలోని లోక్భవన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

0: అలాగే శాప్ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి జరిగినట్లు ఆరోపిస్తున్న విషయాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,
1: డిఎస్సికి సంబంధించి ప్రొటెస్ట్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ తెలియజేస్తా ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తల మీద, నిరుద్యోగుల మీద కూడా వీళ్ళే అటాక్ చేసినారు. కానీ ఈ యుద్దం మాత్రం కొనసాగుతుంది. ఖచ్చితంగా ఈ యుద్దంలో న్యాయం ధర్మం అనేది ఏ రోజుకైనా గెలుస్తుంది. తప్పు ఒప్పుకొని ఇప్పటికైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేసి సిబిఐ ఎంక్వైరీని కనీసం వేసే కార్యక్రమం జరిగితే కనీసం మన రాష్ట్రంలో ఎగ్జామ్స్ మీద చదువుకుంటున్న పిల్లలు, కష్టపడతా ఉన్న పిల్లలకు కనీసం కాస్త కూస్త భరోసా ఉంటుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చెందిన 459 ల్యాండ్ పార్సిల్ల ఈ వేలంపై నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ఎన్ఎల్ఎంసీ నిన్న విశాఖపట్నంలో పెట్టుబడిదారుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్బంగా ఎన్ఎల్ఎంసీ ముఖ్య కార్యనిర్వహణాధికారి సీఈఓ రోహన్ చంద్ ఠాకూర్, ఆర్ఐఎన్ఎల్ సీఎండి ఎంఎన్వీఎస్ ప్రభాకర్ ప్లాట్ల వివరాలు, బిడ్డింగ్ అర్హత ప్రమాణాలు, రిజిస్టేషన్ విధానం, ఎర్నెస్ట్ మనీ డిపాజిట్, ఈ వేలానికి సంబంధించిన ఇతర నిబంధనలను వివరించారు. ఈ వేలం అక్టోబర్ 12-16 తేదీల్లో 2 విడతలుగా నిర్వహించనున్నారు. ప్రతి వేలానికి ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ ఈఎండిగా 2 లక్షల రూపాయలు నిర్ణయించారు. ఈ వేలానికి ముందు నిర్వహించే పెట్టుబడిదారుల అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయవాడలో, రేపు హైదరాబాద్లో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జాతీయ పోషణ్ మాసోత్సవాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోషణ్ అభియాన్ ఛాయాచిత్ర ప్రదర్శనను శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు నిన్న సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం, ఆరోగ్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు అప్రమత్తంగా ఉండాలని వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 నిర్వహించనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క వెల్లడించారు. రాజధాని అమరావతిలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు 1548 కోట్ల రూపాయల ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ప్రవాచిక రచా ఝా. అథ వార్తాః. భారతేన రూస ఇరానయోః విరుద్ధం ప్రతిబంధ సంబద్ధాదినియమస్య విషయే స్వకీయాః హితచింతాః పునః స్పష్టతయా ప్రతిపాదితాః. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః సంయుక్త రాష్ట్ర మహాసభాయాః అధివేశనావసరె హ్యః సాయం సంయుక్త రాజ్యామెరికా దేశస్య విదేశమంత్రిణం మార్కో రూబియో ఇత్యేతం మిలితవాన్. తథా ఏతం అభినియమం ప్రతి భారతస్య చింతాః తస్య సమక్షం ప్రస్తుతవాన్. ఉభౌ నేతారౌ భారత సంయుక్త రాజ్యామెరికయా దేశయోః ద్విపక్షీయ సంబంధానాం, యుక్రేనస్య చ పరిస్థితీనాం విషయ అపి చర్చాం కృతవంతౌ. సంయుక్త రాజ్యామెరికా దేశస్య రాష్ట్రపతిః డొనాల్డ్ ట్రంపః గత సప్తాహె రూస ఇరానయోః విరుద్ధం ప్రతిబంధ సంబద్ధాదినియమం విధిరూపేణ ప్రవర్తితవాన్. అస్య అధినియమస్య అంతర్గతం రూసదేశాత్ తైలం వాతేంధనం చ క్రయమాణేభ్యః దేశేభ్యః అధికతమం 100% శుల్కం ఆరోపయితుం ప్రావధానమస్తి. అస్య ప్రత్యుత్తరే నవదిల్ల్యా ఉక్తం యత్ భారతం స్వకీయానాం ఆర్థికహితానాం సంరక్షణాయ తథా రాష్ట్రస్య ఊర్జా సురక్షాం సునిశ్చేతుం సర్వాన్ ఆవశ్యకాన్ ఉపాయాన్ కరిష్యతి. డాక్టర్ జయశంకరః రవివాసరే న్యూయార్క్ నగరం ప్రాప్తవాన్ తథా సంయుక్త

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం ఉదయం 7 గంటలు. ఇప్పుడు వినండి ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్ పై ప్రసార విశేషాలు. ఈ ఉదయం 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే, 7 గంటల 15 నిమిషాలకు ఉదయరేఖలు. ధ్వని అనుకరణ సామ్రాట్ శ్రీ నేరెళ్ళ వేణుమాధవ్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు, అలాగే లలిత గీతాలు వింటారు. 8 గంటలకు ప్రైమరీ ఛానల్ ప్రోగ్రామ్స్ విజయవాడ ఏ కేంద్ర ప్రసారాలు వింటారు. 8:35 చిత్రగీతాలు, ఆ పాట మధుర గీతాలు వింటారు. 9 గంటలకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఎస్పి రామ్ గారి గాత్రకచేరి వింటారు. 9:30 20వ ఏషియన్ గేమ్స్ 2026 అప్డేట్స్ వింటారు. అలాగే 10:30, 11:30, 12:30, 1:30, 3:30, అలాగే 5:30, 6:30, 7:30, 20వ ఏషియన్ గేమ్స్ 2026 అప్డేట్స్ వింటారు. 9:35 నమస్తే అమరావతి సినీ గీతాలు, 10:00 ప్రాంతీయ వార్తా విభాగం వారు సమర్పించు కార్యక్రమం. సేవా సంకల్ప్ అభిమాన్లో భాగంగా వ్యవసాయ రంగ అభివృద్ధిపై ప్రత్యేక ముఖాముఖి అతిథి బి విజయ్ ప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్ వ్యవసాయ శాఖ భీమిలి డివిజన్ పరిచయకర్త ఎన్ మణి. అనంతరం రాబోయే అతిథి 11:00 గుర్తు చేసుకున్నాం. 11:35 సినీ గీతాలు, 12:10 లాహిర్ లాహిర్లో, 12:35 సినీ గీతాలు, 12:40 జానపద కళారూపాలు కార్యక్రమంలో శ్రీ చిలుకూరి సుబ్బారావు బృందం వారిచే భక్త పురంధరదాస్ జీవిత చరిత్ర

కంజీర కథ వింటారు. ఒంటిగంట 10 నిమిషాలకు సినీ గీతాలు, 1:20 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు, 1:35 నిమిషాలకు గ్రామలక్ష్మి కార్యక్రమంలో మహిళలలో రక్తహీనత నివారణకు తీసుకోవాల్సిన ఆహార పదార్థాల గురించి శ్రీమతి ఎన్ఎస్ఎల్ లక్ష్మి గారి ప్రసంగం వింటారు. అనంతరం లలిత గీతాలు, అలాగే విశేషాలు. 2:30 సినీ గీతాలు, 3 గంటలకు ఎన్సీఆర్టీ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం, 3:35 టీన్ టైం, 4 గంటలకు సందేశ్ టు సోల్జర్, 5 గంటలకు సినీ గీతాలు, 6:35 పల్లెసీమల కార్యక్రమంలో స్త్రీలకు యువతకు స్వయం ఉపాధి అవకాశాల గురించి డాక్టర్ వి జ్యోతి గారితో పరిచయ కార్యక్రమం.

6:50 వ్యవసాయ సూచనలు, దానిమ్మ పంట సాగు గురించి తెలుసుకుంటారు. 7:15 సినీ గీతాలు, 7:45 వికసిత్ భారత్లో ఉజ్వల్ భారత్ గురించి శ్రీ నేమాని సీతారామూర్తి గారి ప్రసంగం వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 8:00 దార్శనిక్ భారత్ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ ప్రసాద్రావు గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ది సాయి రఘునాథ్ చరణ్. ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ. 8:15 చిత్రగీతాలు, 8:40 దేశభక్తి గీతం, 8:45 ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. ఇవి ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి మీరు వింటున్నారు FM 102.2. సమయం 7:05 కావస్తుంది. తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వాద్నగర్ నుంచి వారణాసికి సేవాయాత్ర చేస్తున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. శాంతి భద్రతలకు కలుగుతున్న ముప్పులను పరిష్కరించడంలో భద్రతా మండలి అసమర్థత కనిపించడమే కాక సంస్కరణల ఆవశ్యకత తెలియజేస్తుందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. G20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు అమెరికా ఆహ్వానం పంపింది. ఆసియా క్రీడల్లో పురుషుల స్కీట్ బృంద విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న అనంతజీత్ సింగ్ నరుక, భౌతేజ్ సింగ్, మిరాజ్ అహ్మద్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వాద్నగర్ నుంచి వారణాసికి సేవాయాత్ర చేస్తున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. ఈ సమావేశం ద్వారా సేవాయాత్రికులు తమ అనుభవాలను ప్రధానమంత్రితో పంచుకునే అవకాశం కలుగుతుంది. వివిధ ప్రాంతాల్లో యువతను సంఘటితపరిచి సేవా కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ప్రేరేపించడమే లక్ష్యంగా సేవాయాత్ర జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా జీవితానికి గుర్తుగా సేవా సంకల్ప యాత్ర సెప్టెంబర్ 15 ప్రారంభమైంది. సేవాయాత్రికులు గ్రామాలు, పట్టణాలు, తాలూకాలు, జిల్లాల్లో ప్రయాణించి ప్రజలు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేలా వారిని ప్రేరేపిస్తారు. ఈ ఒక్క మోటార్ సైకిల్ యాత్ర మాత్రమే కాక ఒక సామాజిక కార్యక్రమంగా ఇది ఉంది. ఈ కార్యక్రమం అక్టోబర్ 7 వరకు జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయాల్లోకి రాకమునుపు జీవితాన్ని ప్రారంభించిన వాద్నగర్ నుంచి ప్రస్తుత లోక్సభ సభ్యుడిగా ఉన్న వారణాసి నియోజకవర్గం వరకు రెండు వైపులా సేవా సంకల్ప యాత్ర జరుగుతుంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి UNSC సంస్కరణలపై జరిగిన L69 సంప్రదింపుల మంత్రివర్గ సమావేశానికి సెయింట్ లూయిస్ సహచరుడు అల్వా బాప్టిస్టుతో కలిసి మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ సహ అధ్యక్షత వహించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక మార్పుల వల్ల గ్లోబల్ సౌత్ తీవ్రంగా నష్టపోతుందని ఐక్యరాజ్య సమితి అంచనాలకు అనుగుణంగా వ్యవహరించడం లేదని జయశంకర్ మాట్లాడారు.

సంస్కరణలు, సంఘర్షణలు, అంతర్జాతీయ శాంతి భద్రతలు కలుగుతున్న ముప్పులను పరిష్కరించడంలో భద్రతా మండలి అసమర్థత కనిపించడమే కాక సంస్కరణల ఆవశ్యకత తెలియజేస్తుందని అన్నారు. సంస్కరణలు మరింత ఆలస్యమైతే చారిత్రాత్మకంగా అన్యాయం జరిగినట్లేనని ఆయన ఉద్ఘాటించారు. భద్రతా మండలి సంస్కరణల కోసం L69తో పాటు C10 సభ్యులు కలిసి పనిచేయాలని ఆయన కోరారు. కాగా అభివృద్ధి చెందుతున్న దేశాల సమూహంతో కూడిన L69 ఒక అంతర్జాతీయ ప్రాంతీయ కూటమి. ఇది భద్రతా మండలిలో సమగ్రమైన తక్షణ సంస్కరణలను సాధించడంపై దృష్టి సారిస్తుంది. భద్రతా మండలిపై ఉమ్మడి ఆఫ్ఘన్ వైఖరిని సమర్థించడానికి ఏర్పాటు చేయబడినదే C10 కూటమి. ఒమన్ తూర్పు తీరంలో వాణిజ్య నౌక భారత్ వస్తుండగా జరిగిన దాడిలో ఒకరు మరణించారు. 19 మంది భారతీయ పౌరులతో పాటు మొత్తం 27 మంది సురక్షితంగా బయటపడ్డారు. కాగా MV కేప్ వాణిజ్య నౌకపై నిన్న జరిగిన దాడిని భారత్ ఖండించింది. మరణించిన వ్యక్తి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఒమన్లోని భారత రాయబారి కార్యాలయం పరిస్థితిని సమీక్షిస్తుంది. భారత నావికులను సురక్షితంగా తిరిగి మన దేశానికి రప్పించేందుకు ఒమన్ అధికారులతో రాయబారి కార్యాలయం సమన్వయం చేస్తోంది. ఒమన్ అధికారుల సహకారానికి మన విదేశాంగ శాఖ ధన్యవాదాలు తెలిపింది. ఆ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై దాడులు జరగడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ జలమార్గాలలో ఉద్రిక్త వాతావరణం తగ్గించి శాంతి నెలకొనేలా చర్చలు జరగాలని మన దేశం పునరుద్ఘాటించింది. తక్షణం వాణిజ్య నౌకలు, పౌరుల మౌలిక వసతులపై దాడులు ఆగిపోవాలని, అంతర్జాతీయ జలమార్గాల రవాణాకు ఆటంకం కలగరాదని, పరిస్థితి వీలైనంత త్వరగా పునరుద్ఘాటించాలని విదేశాంగ శాఖ కోరింది. మియామిలో డిసెంబర్లో జరిగే G20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను అమెరికా ఆహ్వానించిందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో నిన్న న్యూయార్క్లో తెలిపారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోతో సమావేశమైన కొద్దిసేపటికి రూబియో ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడితో పాటు ఇతర ప్రపంచ నాయకులతో సమావేశమయ్యేందుకు ఇది మంచి అవకాశంగా తాము భావిస్తున్నామని, రష్యా తమ ఆహ్వానాన్ని అంగీకరిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్దం 5వ సంవత్సరంలోకి ప్రవేశించిన నేపథ్యంలో యుద్దాన్ని ముగించేందుకు పునరుద్ధరించిన ప్రయత్నాల నేపథ్యంలో అమెరికా ఆహ్వానాన్ని పంపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఓటర్ల జాబితా సవరణతో సహా అన్ని నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా అనేక నిర్ణయాలు తీసుకున్నామని, 40 నూతన కార్యక్రమాలను రూపొందించామని, ప్రత్యేక సమగ్ర ఓటర్ సర్వేతో సహా అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఎన్నికల సంస్కరణలో భాగంగా జరుగుతున్నాయని ఎన్నికల సంఘం పేర్కొంది. సాధారణ సంస్థల్లో కూడా ఒక నిర్ణయం తీసుకునే ముందు భేదాభిప్రాయాలు ఉంటాయని, తుది నిర్ణయం తీసుకునే ముందు సమగ్ర చర్చలు జరుగుతాయని కమిషన్ తెలిపింది. ఎన్నికల విధానాలపై కమిషన్లోని ప్రతి ఒక్క అధికారి సూచనలను, సలహాలు చేసే అధికారం ఉందని, ఇటీవల బీహార్, కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం, వెస్ట్ బెంగాల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించామని సంఘం పేర్కొంది. కొత్త ఉడాన్ పథకం అమలుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర విమానయాన శాఖతో ఒక అవగాహన ఒప్పందానికి వచ్చింది. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో విదేశ విమానయాన శాఖకు చెందిన వివిధ అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ ఒప్పందాన్ని ఇప్పటి వరకు చేసుకున్నాయి. వివిధ వాయుమార్గాలను కలుపుతూ విమానయాన రంగాన్ని బలోపేతం చేసేందుకు ఇప్పటి వరకు వాయుమార్గాలు నోచుకొని ప్రాంతాలను కలిపే విధంగా కొత్త ఉడాన్ పథకం ఉంది. 2035-36 నాటికి 28,841 కోట్ల రూపాయలతో 120 ప్రాంతాల్లో నూతన విమానాశ్రయాలు రూపొందిస్తారు. పురుషుల స్కీట్ బృంద విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న అనంతజీత్ సింగ్ నరుక, భవతేజ్ సింగాల్, మీరాజ్ అహ్మద్ ఖాన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. సమిష్టి కృషి, సునిశ్చిత దృష్టితో బృందం పథకం సాధించిందని మోదీ సామాజిక మాధ్యమం ద్వారా కొనియాడారు. కాగా ఆసియా క్రీడల 5వ రోజు భారత్ రోయింగ్, ఉషు, అథ్లెటిక్స్, షూటింగ్, కెనాయిస్, స్ప్రింట్

విభాగాల్లో పతకాల అవకాశం ఉంది. కాగా ఆసియా క్రీడల్లో 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ మహిళల విభాగంలో రజత పతకాన్ని సాధించిన మీరాబాయి చానుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. 28 సంవత్సరాల తర్వాత వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో చాను ఘనత సాధించిందని సామాజిక మాధ్యమం ద్వారా ముర్ము తెలిపారు. ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో ఇతర ప్రపంచ ఛాంపియన్షిప్లలో చాను ప్రయాణం యువతకు అథ్లెటిక్స్ విభాగంలో ఒక స్ఫూర్తిదాయకంగా ఉందని అన్నారు. పురుషుల సింగిల్ సాఫ్ట్ టెన్నిస్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న జై మీనాకు కూడా రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విభాగంలో భారత్ మొట్టమొదటిసారి చారిత్రాత్మక ప్రతిభ కనపరిచిందన్నారు. మొట్టమొదటిసారి సాఫ్ట్ టెన్నిస్ బాల్ విభాగంలో భారత్ విజయాన్ని అందించిన జై మీనాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. దేశంలో ఈ క్రీడకు ఒక నూతన అధ్యాయాన్ని జై మీనా సృష్టించారని సామాజిక మాధ్యమం ద్వారా మోదీ తెలిపారు. పురుషుల సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎంపికకు 4 అక్టోబర్ వరకు సమయం ఉందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అన్నారు. 18 సెప్టెంబర్ పదవీకాలం ముగిసిన ప్రస్తుత బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ తన 3 సంవత్సరాల పదవీకాలం అనంతరం కొనసాగేందుకు ఇష్టపడకపోవడంతో నూతన సెలెక్టర్ ఎంపిక అనివార్యమైంది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్తో 810 కోట్ల రూపాయల విలువైన 160 శాటిలైట్ స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ ఆయుధాల తయారీ ఒప్పందాన్ని రక్షణ శాఖ కుదుర్చుకుంది. రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ సింగ్ కుమార్ సమక్షంలో న్యూఢిల్లీలో నిన్న ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ శాటిలైట్ ఆయుధాలు 2027-28 సంవత్సరాల్లో అందుబాటులోకి వస్తాయి. జాగ్వార్, హక్స్, సుమో విమానాల ద్వారా సురక్షితంగా వీటిని ప్రయోగించి శత్రుదేశాల వైమానిక స్థావరాలను నిర్వీర్యం చేయవచ్చు. విశేషాలు మరొకసారి. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వాద్నగర్ నుంచి వారణాసికి సేవాయాత్ర చేస్తున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. శాంతి భద్రతలకు కలుగుతున్న ముప్పులను పరిష్కరించడంలో భారత భద్రతా మండలి అసమర్థత కనిపించడమే కాక సంస్కరణల ఆవశ్యకతను తెలియజేస్తుందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. G20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను అమెరికా ఆహ్వానించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: కార్యక్రమంలో ఇప్పుడు ధ్వని అనుకరణ సామ్రాట్ శ్రీ నేరెళ్ల వేణుమాధవ్ గారితో పరిచయ కార్యక్రమం రెండవ భాగం వినండి.
1: జీవితంలో హాస్యానికి అన్నింటికన్నా పెద్ద పీట. హాస్యరసం అంటే ఇష్టం లేనివాళ్లు ఎవరూ ఉండరని ఉద్దేశం కదా. మనల్ని నవ్వుల్లో ముంచెత్తేందుకు నేరెళ్ల వేణుమాధవ్ గారు, ధ్వని అనుకరణ సమ్రాట్ గారు ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. వారు చెప్పే జోక్స్ విని నవ్వులతో పండించేందుకు మనమంతా సిద్ధం కావాలి. నమస్కారం అండి వేణుమాధవ్ గారు.
2: నమస్కారం అండి.
1: ఇవాళ మీరు ఎలాంటి జోక్స్ చెప్తారో, ఎవరెవరిని అనుకరిస్తారో, ఆ ధ్వని అనుకరణని జోక్స్ ని విని మా కడుపుబ్బేలా మేము ఎలా నవ్వుతామో చూడాలండి. మరి మీ ప్రయోగాలు మొదలెడతారా?
2: అలాగే. నేను హాస్యాన్ని ఉప్పుతో పోలుస్తాను.
1: ఉప్పుతో పోలుస్తారా?
2: పోలుస్తాను.
1: అంటే ఇన్ఎవిటబుల్ గా అన్నింట్లో ఉండే పదార్థం ఉప్పు కాబట్టి
2: ఎక్కువ వేస్తే విషం అవుతుంది, తక్కువ వేస్తే

0: తప్పగా ఉంటుంది. సమపాళ్ళలో వేస్తే హాస్యం బాగుంటుంది.
1: అవును,
0: ఉప్పుతో పోల్చడం అదే అనమాట. ఉప్పు సమపాళ్ళలో వేస్తే ఎలా బాగుంటుందో హాస్యం కూడా అలాంటిదే అనమాట. ఏం రాని వాళ్ళు కూడా మిమిక్రీ చేయొచ్చండి. మిమిక్రీ ఇన్నేట్ ఎబిలిటీ ఉంటే బాగా చేయొచ్చు, లేకపోయినా కూడా చేయొచ్చు. ఓ బస్ డ్రైవర్ బ్రహ్మాండంగా నడుపుతున్నాడు, నడుపుతుంటే పక్కనున్న ఎమ్మెల్యే గారు గొంతు మార్చే మార్చండి, లేదు లేదు గొంతు మార్చేవాడు అయితే నేను 30 ఏళ్ళ సర్వీసులో ఇలా బ్రహ్మాండంగా నడిపిన వాడిని నేను చూడలేదయ్యా సార్, ఆ బ్రహ్మాండంగా నడుపుతున్న డ్రైవర్ గారు కంగ్రాచులేషన్స్ అని. ఉండండి సార్, బ్రేకులు ఫెయిల్ అయినాయి చూస్తుంటే అన్నాడు. ఒక అమ్మాయి పాడుతోంది, అపస్వరాలు వాడు, ఇక్కడ వాళ్ళు ఇక్కడ వెళ్ళిపోయాడు, ఇక్కడ వాళ్ళు ఇక్కడ వెళ్ళిపోయాడు, ఒక్కడు మాత్రం కూర్చున్నాడు. నాయన నువ్వు ఎందుకు కూర్చున్నావు, నీ ప్రోగ్రాం తర్వాత నా ప్రోగ్రాం ఉందమ్మా అన్నాడు. ఇలా జోక్స్ చెప్పడం ఎంతసేపు అయినా చెప్పొచ్చండి. సినిమా యాక్టర్ల మీద కూడా చేయొచ్చు,
1: కానీ జోక్స్ చెప్పడం అది పండటం ఒక ఎత్తు అండి, చెప్పడం ఒక ఎత్తు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన జోక్ కి నేను హాయిగా నవ్వేశాను. అలాగా కొంతమంది జోక్స్ చెప్పినా కూడా దానిలో హాస్య రసం ఉద్భవించదు.
0: అంచేత చెప్పేవాడు ముందు వాడు నవ్వాలి.
1: అంటే చెప్పేవాళ్ళు కూడా చాలా సీరియస్ గా ఉంటూ ఇతరులు నవ్వించడం కూడా ఒక యజ్ఞం లాంటిది కదండి.
0: చెప్పేవాడు కూడా నవ్వకూడదు,
1: నవ్వకూడదు, అది
0: మొదటిసారి నవ్వుకోవచ్చు. వాడు బాగా ఆనందించి ఎంజాయ్ చేసిన ఆనందించిన వాటిని చెప్పాలి.
1: నవ్వడం వేరే వాళ్ళ మీద వదిలేయాలి, ఇతను జోక్స్ చెప్పడం అనమాట. చాలా గంభీరంగా జోక్స్ చెప్పేవాళ్ళు ఉన్నారు కదా.
0: అవునండి. ఒక ముసలాడు బాగా దగ్గుతున్నాడు బస్సులో, బాగా దగ్గుతున్నాడు. పక్కన విద్యార్థి ఏం చేశాడు, తాతగారు మీరు బాగా దగ్గుతున్నట్టున్నారు, ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది అన్నాడు. ట్యాబ్లెట్ ఇవ్వగానే, నాయనా ఏమి ట్యాబ్లెట్ అయ్యా, అరగడం లేదు తరగడం లేదు, దగ్గు అంతర్ధానం అయిపోయింది, దీన్ని ప్రిస్క్రిప్షన్ రాసి నాయనా. ప్రిస్క్రిప్షన్ రాసి ఇవ్వాల్సిన అవసరం లేదు, మీకు తగ్గిపోయింది కదండి. తగ్గిపోయింది నిజమే, మళ్ళీ ఎప్పుడైనా వస్తే రాదండి. ఒకవేళ వస్తే ఎట్లా, నేను నీతో పాటు దిగిపోతాను, చెప్పకపోతేను నీ బాధపడలేగా నా ప్యాంట్ బటన్ లాగిచ్చాను అన్నాడు.
1: అంటే ప్యాంట్ బటన్ మాత్రం అనుకున్నాడు అనమాట అతను. బాగుందండి.
0: మథుర స్టేషన్ పొలిమేరలో రైలు ఆగుతోంది. వాడు రేడియో ఆన్ చేశాడు, ఈ ఆకాశవాణి నై ఢిల్లీ హే. ఆకాశవాణి న్యూఢిల్లీ అనుకోగానే వాడు మథురా స్టేషన్ న్యూఢిల్లీని కొందిగిపోయాడు. బాగా నల్లమందు తిన్నాడు, నల్లమందు తిని రేడియో ఆన్ చేసేసరికి ఈ ఆకాశవాణి నై ఢిల్లీ హే
1: అంటే ఢిల్లీ కేంద్రం పెట్టాడు వాడు.
0: పెట్టాడు, పెట్టాడు వాడు మథురా స్టేషన్ ఢిల్లీ అనుకొని దిగిపోయాడు. దిగిపోయి బయటకు వెళ్ళి గుర్రబండి వాడిని పిలిచాడు. 10 కమాండ్మెంట్స్ మెకానిక్స్ గోల్డ్ గుర్రాలు వేరు, ఈ మరి
1: భారతదేశం
0: గుర్రాలు వేరు కదా. తర్వాత వాడు గుర్రబండి వాడిని పిలిచాడు, నన్ను లాల్ కిలా తీసుకెళ్ళమన్నాడు. వాడు నల్ల మంది ఉన్నాడు, సరే బయలుదేరండి అన్నాడు.
1: బాగా ఫాస్ట్ గా వెళ్తుంది.
0: ఏమయ్యా లాల్ కిలా ఎప్పుడు వస్తుందో అన్నాడు. 1 గంట వరకు ఇక్కడే ఉండేదండి, 2 గంటల నుంచి రావడం లేదు, సాయంత్రం 6 గంటలకు వస్తుందో అన్నాడు. వాడు ఏం బాడుగు ఇచ్చాడో, వీడు ఏం తీసుకున్నాడో తెలియదు. కాసేపు అయిన తర్వాత నల్ల మందు తినవాడు పెడుతున్నాడు వాడు. ఏమయ్యా లాల్ కిలా ఎప్పుడు వస్తుందో అన్నాడు. ఏ అరే లాల్ కిలా ఎప్పుడు వస్తుందంటే మా అచ్చే మేనేసే కుతుబ్మినార్ కూడా ఉండరా అన్నాడు. వాడు 6 నెలల నుంచి కుతుబ్మినార్ వెతుకుతున్నా అన్నాడు.
1: మధురలో వెతుకుతున్నారు అందరూ, లాల్ కిలా అని ఒకడు, కుతుబ్మినార్ ఒకడు. మొత్తానికి నల్లమందు బాబులు ముగ్గురు పాపం చాలా కష్టాల్లో ఉన్నారు.
0: కష్టాల్లో ఉన్నారు నల్లమందు వాళ్ళ మీద అని చెప్పి. ఒక ఆవిడ ఒక కుడికి వైపు కన్ను కంప్లీట్ కనబడదు అన్నమాట ఆవిడ.
2: ఏమండి దిక్కుమాల ఊరు కుడివైపు కొట్లను మూసేసి ఉన్నాయండి.
1: అయ్యో
0: అంటే భర్త అన్నట్ట, ఈ ఊరు వాడు చాలా మంచివాడు, పిచ్చి పిచ్చి వేషాలు వేయవాక ఇట్నుంచి వచ్చేటప్పుడు ఇవి మూసుకుంటాయి, ఇవి తెరుచుకుంటాయి అన్నట్టు.
1: అతనికి కూడా అదే ప్రాబ్లం అనమాట. మరి మాస్టర్ గారు, ఈ జోక్స్ ఇన్ని రకాలుగా మీరు చెప్తున్నారు కదా, మరి అలాగే సినిమా నటీనటులు అంటే అందరికీ ఆరాధ్య దైవాలు కదా. ఒక ఎన్టీ రామారావు గారు కానీ, ఒక నాగ

0: విశ్వరావు గారు కానీ, ఒక ఎస్వి రంగారావు గారు కానీ, మరి ఇలాంటి మహత్తరమైన నటీనటులు ఉన్నారు కదా మన ఆంధ్ర రాష్ట్రంలోనూ, మరి వీళ్ళని అనుకరించి చూపితే బాగుంటుందేమో. ఒక్క సందేహం మాస్టర్ గారు, ఎస్వి రంగారావు అనగానే కీచకుడు, దుర్యోధనుడు లాంటి పాత్రలు మనకు కనిపిస్తాయి కదా, అసలు ఆయన పోషించని ఒక తమాషా పాత్ర ఏదన్నా నటిస్తే ఆయన ఎలా ఉంటుంది?
1: అమ్మ, ఇమిటేషన్ బిగ్గెట్స్ ప్లెజర్. దానివల్ల ఆనందం మాత్రమే కానీ అంటే ప్రయోజనం లేదు. ఉదాహరణకు నేనైతే దుర్యోధనుడు ఎలా వేస్తాను అన్నది చాలా ప్రధానం. మిమిక్రీ ఆర్టిస్ట్ యాక్టర్లకు యాక్టర్ వాడు, మరి ఘంటసాలలాగా పాడతానని ఒక అబ్బాయి ఇచ్చాడు, ఘంటసాలు ఉన్నాడు నువ్వేలా పాడతావు చెప్పు అన్నా నేను. ఇమిటేషన్ బిగ్గెట్స్ ప్లెజర్, దానివల్ల ఆనందం మాత్రమే కానీ అంటే ప్రయోజనం లేదు. అది ఇమిటేషన్, ఇవన్నీ కొన్ని సందర్భాల్లో పనికొస్తారు, పెద్ద సబ్జెక్ట్ అది. నేనైతే దుర్యోధనుడు ఎలా వేస్తానని, అవురా ఈ రచనా చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యమును అధకరించుతూ కురు సార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షింపజేయుచున్నదే సూచితగాక. ఇదే రైలింగ్ అయితే, అవురే ఈ రచనా చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యం అధకరించు, ఎవడరసేడే పొడుగున డైలాగ్ చచ్చిపోతున్నాను బాబు, చాలా పొడుగు ఉంది బాబు, కట్ చేయండి బాబు అంటే, సముద్రాలు రాఘవాచార్య పొరపడింది బాబు, బోరండ బోడం రాశాడు అనుకున్నాను. అవురే ఈ రచనా చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యమును అధకరించు, నన్ను పెట్టుకుంటే పిక్చర్ దెబ్బతింటుంది బాబు, ఇంకోటి పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ముక్కాము లేక చేయమని అనుకున్నాను. అవురా ఈ రచనా చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యమును అధకరించు, కురు సార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షింపజేయుచున్నది సూచితగాక అంటే. ఇదే ఎన్టీ రామారావు, ఇది ఈ డైలాగ్ ఆయన చెప్పలేదు. ఆయన చెప్తే ఎలా ఉంటుంది, ఆయన ఈ డైలాగ్ చెప్పనే లేదు. అవురా ఈ రచన చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యమును అధకరించుతూ కురు సార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షింపజేయుచున్నదే, ఈ అజ్ఞానాంధకారములో విజ్ఞానాంధకారం ఎచ్చటండి వచ్చుతున్నది సూచితగాక. టోటల్ పర్సనాలిటీ వచ్చేటట్టు చెప్పాలమ్మా. క్వింటెసెన్స్ ఆఫ్ ఆర్ట్ వన్ మినిట్ లో అయిపోవాలి, టూ మినిట్స్ లో అయిపోవాలి, 20 నిమిషాలు అరగంట లాగకూడదు.
0: అంటే చాలా క్లుప్తంగా ఉన్నా కూడా మనసుకు పూర్తిగా
1: ఆరంభం మధ్య ముగింపు కథలో ఎలా అవసరమో ఇది కూడా అలాగే అవసరం. అక్కినేని నాగేశ్వరరావు గారు అయితే లేదు, అవురా ఈ రచనా చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యమును అధకరించుతూ కురు సార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షింపజేస్తున్నదే సూచితగాక. ఇదే ఎస్వి రంగారావు చెప్పారు. అవురా ఈ రచనా చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యమును అధకరించుతూ కురు సార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షింపజేస్తున్నదే పొమ్మబారక.
0: అమ్మ బాబోయ్,
1: అవురా ఈ రచనా చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యమును అధకరించుతూ కురు సార్వభౌముడనైన నామానసమును సైతం ఆకర్షింపజేయుచున్నదే సూచితగా. ఇది రాఘోబల్ అవురా ఈ రచనా చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యమును అధకరించుతూ, నేను సోషలిస్ట్ రా బాబు, నా చేత రాజుల వేషాలు వేయించకుండా బాబు. ఇట్లా ఇదే రాజబాబు నాయకుడు.
2: అవురా ఈ రచనా చమత్కృతి ఏమి
1: ఇట్లా ఒక్కొక్క యాక్టర్ ఒక మేనరిజమ్స్ అని ఈడవసంకర సీసన్
0: ఉంటాయి,
1: అవి చెప్పే దాంట్లో సంక్షిప్తంగా కలిపి చెప్తే చాలా బాగుంటుంది.
0: అంటే ఒక్కసారి వాళ్ళు ఆ మాట అందుకోగానే ఫలానా వాళ్ళని అనుకరిస్తున్నారని తెలిసిపోవాలి.
1: ఒకసారి ముఖేష్ గారిని నన్ను బలరాజ్ సాహ్ని గారు వారి ఇంటికి లంచ్ కి ఇన్వైట్ చేశారు. అయితే ముఖేష్ గారికి సైగలు అంటే చాలా ఇష్టం. ట్వింకిల్ ట్వింకిల్ సైగలు పాడితే ఎలా ఉంటుందని అడిగాడు.
0: ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్,
1: బలరాజ్ సాహ్ని గారు అడిగారు ముఖేష్ గారు పాడితే ఎలా ఉంటుంది అన్నాడు. లోపల నుంచి ఆయన వైఫ్ వచ్చి ఒక కర్ణాటక విద్వాంసుడు పాడితే ఎలా ఉంటుంది చెప్పమన్నాడు.
0: అమ్మ బాబాయ్, అప్పటికప్పుడే మీరు
1: మూడు పాత్రలు
0: సైగల్ సైగల్ పాత్రను ముందు
1: సైగల్
0: పోషించమన్నారు,
1: తర్వాత ముఖేష్
0: ముఖేష్
1: కర్ణాటక విద్వాంసుడు.
0: బాగుంది.

0: अरे अबे वंडर मार्ट अबे बहुत ही वर्ल्ड सो है लाई गए डायमंड इन दिस गए दे दिन ना ना नसीम बिलचड़ ए चन्नत కామెడియన్ రాధాకృష్ణన్ అని చాలా గొప్ప కామెడియన్ అండి. ఆయన బైజు బౌరా అవన్నింటిలో ఉండేవాడు, చాలా పెద్ద కామెడియన్. అతను బాంబేలో కుక్క నమ్మితే ఎలా ఉంటుందని అడిగారు నన్ను. హిందుస్థాన్ కే మషూర్ మారుఫ్ కామెడియన్ రాధాకృష్ణన్ జీ, ఏ ఖాస్ కుత్తే కు బేచ్ రే ఔర్ ముకర్రా దిన్ బహుత్ సే గాహక్ ఆయే థే తో కుత్తే కి క్యా కీమతే ఏక్ ఏక్ పూచ్ రే థే తో కామెడియన్ రాధాకృష్ణన్ జీ కహ రే థే ఆహా బడీ ప్రసన్నతా హుయీ ఆప్ ఆయే కిధర్ సే మే కాన్పూర్ సే ఆయా హూ బాంబే నమ్ముతున్నాడు కుక్కను. బాంబే మే జో హై కాల్బా దేవి స్ట్రీట్ మే కుత్తే కు బేచ్ రే తో బహుత్ సే లోగ్ ఆయే థే ముకర్రా దిన్ ఆనే కే బాద్ పూచా గయా హై కే ఆప్ కహాన్ సే ఆయే హై మే లఖనౌ సే ఆయా హూ కుత్తే కి క్యా కీమత్ హై 1000 రూపీ దీజియే బైఠీ ఆహా బడీ ప్రసన్నతా హుయీ దూసరే మహాశయ ఆప్ కహాన్ సే ఆయే హై మే మద్రాస్ సే ఆయా హూ కుత్తే కి క్యా కీమత్ హై ఆహా 1000 రూపీ దీజియే బైఠీ తీసరే మహాశయ ఆయే ఆనే కే బాద్ పూచా గయా కే ఆప్ కహాన్ సే ఆయే హై మే కనౌజ్ సే ఆయా హూ కుత్తే కి క్యా కీమత్ హై ఆహా హా బడీ ప్రసన్నతా 1000 రూపీ ఇట్లా ఇస్ తరీకే సే సబ్ సే పూచ్ రహే ఆఖిర్ అంత మే లాస్ట్ మే ఏక్ ఆయే థే ఉన్హోనే కహా కే కుత్తే కి క్యా కీమత్ హై ఆప్ కహా కే రహనే వాలే హై మే బంగ్వాడీ మే రహతా హూ బంగ్వాడీ తో బగల్ మే హై బంగ్వాడీ పక్కకే ఉందన్నమాట కాల్బాదే స్ట్రీట్
1: అవునవును
0: బంగ్వాడీ బగల్ మే హై బడీ ప్రసన్నతా హుయీ 200 రూపీ దీజియే దీజియే లీజియే ఆహా హా బడీ ప్రసన్నతా హుయీ హమ్ కనౌజ్ సే ఆయే హై లఖనౌ సే ఆయే హై కాన్పూర్ సే ఆయే హై 1000 రూపీ దేనే కే బావజూద్ ఆప్ నహీ బేచే ఆప్ సమజ్ సే క్యా బోలే ఆహా హా అగర్ మే కుత్తే కు దూంగా తో లఖనౌ లేకర్ చలే జాయేంగే దూసరే కనౌజ్ లేకర్ చలే జాయేంగే బంగ్వాడీ బగల్ మే హై 200 బజ్ జాయేంగే ఫిర్ శామ్ తక్ కుత్తా వాపస్ ఆ జాయేగా జానీ వాగర్ ఓం ప్రకాష్ ఇద్దరు తాగి బయటకు వస్తే ఎలా ఉంటుందని అడిగారు. బహుత్ అచ్చే ఓం జో కోయి భీ స్వైన్ షాప్ సే బాహర్ ఆతా హై తో బహుత్ నషే సే ఆతా హై ఛోడో ఇన్ బాతోం కో ఓం తు కౌన్ సే దిన్ పైదా హో గయా హై ఏ జయ హో భగవంతే కి జయ హో శంకర్ జీ కి మే శుక్రవార్ కే దిన్ పైదా హువా అచ్చా జానీ తు కౌన్ సే దిన్ పైదా హువా హై మే శనిచర్ కే దిన్ పైదా హువా ఏ వీడు శుక్రవారం ఉన్నాడు, వాడు శనివారం
1: ఉన్నాడు.
0: ఇద్దరు మాట్లాడుతుంటే స్ట్రేంజర్ అలా పెడుతున్నాడు, మహాశయ మాఫ్ కర్నా ఆప్ కౌన్ సే దిన్ పైదా హువే మే సండే కే దిన్ పైదా హువా భలా సండే కే దిన్ ఛుట్టీ హై కైసే పైదా హో సక్తే హై. పృథ్వీరాజ్ కపూర్ వారింటికి నన్ను భోజనానికి పిలిచి రాజ్ కపూర్ పృథ్వీరాజ్ కపూర్ 2 గంటలు వారింట్లో నా ప్రోగ్రామ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ హిమ్ ఆయన ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన సందర్భంలో ఆయన ఎక్కువ హాలీవుడ్ ఆర్టిస్టులను అడిగారని ఆయన అడిగిందంతా చెప్పాను. చెప్తుంటే మధ్యలో వాళ్ళ బంధువులు వచ్చారు. బంధువులు వచ్చేసరికి నన్ను పరిచయం చేశాడు. మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే వాళ్ళు అన్నారు కదా అమ్మ మీకు శ్రమిస్తాం మేము, రాజ్ కపూర్ పృథ్వీరాజ్ కపూర్ మహమూద్ బగైర్ బందూక్ కే షికార్ ఖేల్నే గయే హై సామ్నే షేర్ ఆయే తో కిస్ ప్రకార్ భగాయే హోంగే అంటే వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వచ్చిన తర్వాత

0: తుంగను కూర్చొని చెప్పుకుంటారన్నమాట. ఉంకే ఎక్స్పీరియన్సెస్ జో జానే కే బాత్ ఆకే బ్యాట్నే కే బాత్ బాత్ కే హోంగే. పృథ్వీరాజ్ కపూర్.
1: మే ఘనే జంగలో మే జా రహా థా, వహాన్ కే పహాడోం కో దేఖా ఔర్ చట్టానో కో దేఖా, సరోవర్ కో దేఖా, కమల్ కే పత్తోం కో దేఖా ఔర్ బతకోం కో దేఖా. వాహ్ క్యా సమా హే, మే చోటీ కీ తరఫ్ దేఖ్ రహా థా, ఉసీ మే మహూ థా. మేరే సామ్నే ఏక్ షేర్ ఆయా, గర్రా రహా థా, బోల్ రహా థా. వో దేఖ్ రహా థా, మే దేఖ్ రహా థా, వో దేఖ్ రహా థా, మే దేఖ్ రహా థా. ఆఖిర్ వో తో భీ షేర్ హే, మే భీ తో షీర్ నహీ హూం, మే షేర్ హూం, మే భీ తో షేర్ హూం. మేనే ఉసే ఆంఖ్ మారా, డర్ కే మారే చల్ దియా. రాజ్, తేరా క్యా తజ్రుబా హేట్?
2: పితాజీ, మే భీ ఆప్కే వజహ సే జంగల్ మే గయా థా, మేరే సామ్నే ఏక్ షేర్ ఆయా, మేరే పాస్ బందూక్ నహీ థా, ఉస్కే కాన్ మే కుచ్ కహ్ దియా, వో చలా గయా.
1: క్యా కహా?
2: वही मैं आपके सामने नहीं बतला सकता पिताजी.
1: बतलाना होगा, तू भी एक्टर है, मैं भी एक्टर हूँ, बतलाने में क्या मनमानी है?
2: मैंने उसे आंख मारा, आप बोली थी, मैं क्या करूं, मैं उसके कान में कुछ कह दिया कि तू नंगा मेरे सामने का छाया है, कपड़े पहनकर आ जा, तो शर्म के मारे भाग गया है.
1: महमूद साहब, आपका क्या तजुर्बा है?
3: मैं और एक पुट्टे जंगल में जा रहे थे, जंगल को देखकर दंगल डर रहा था, दंगल को देखकर जंगल डर रहा था. मैंने कभी पुट्टे के सामने मैं, मेरे पीछे उसके पीछे मैं, मेरे पीछे वो, सामने शेर आ बोल रहा था, मेरे पास बंदूक नहीं था. मैंने बंदूक का लाइसेंस निकाल के बताया तो डर के मारे चल दिया.
4: అంటే ముగ్గురి అనుభవాలు బాగా నవ్వుకోదగ్గవిగా ఉన్నాయి.
0: అప్పటికప్పుడు చెప్పడం అన్నమాట.
4: అప్పటికప్పుడు చెప్పడం. వేణుమాధవ్ గారు, మన సుప్రసిద్ధ తెలుగు కవులు చాలా మంది ఉన్నారు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారున్నారు, జాషువా గారున్నారు, కరుణశ్రీ గారున్నారు, ఇంకా జమ్మలమడక మాధవరాయ శర్మ గారు. వారి అభివ్యక్తీకరణ మిమిక్రీ ద్వారా వినాలనిపిస్తుందండి, కాస్త వినిపించండి.
5: గ్రేట్ పోయిట్ విశ్వనాథ సత్యనారాయణ గారు, చాలా బాగుంది. దినమడు ఉంగారంగాను వడుతూ చెప్పాను నేను, నీ డొక్కెలానికి అన్నాను అక్కడ. ఏంటి దాని నీచత్వం సూచించడానికి చెప్పాను అక్కడ. అలానే అన్న ఎగులేదు తిక్కనకు లేదా భోగం అస్మాదృశుండల గుస్వాదు రసావత రధిషణాహంకూ. జమ్మడుగు మాధవ శర్మ గారు, తాతస్య కూపోయమితి బ్రువాణా క్షారం జలం కాపురుష బిబంతి కామ క్రోధస్య లోభస్య దేహే తిష్టంతి తస్కరాః జ్ఞాన రత్నాపహరాయ తస్మాత్ జాగ్రతో జాగ్రత్త. సంస్కృతములో మాట్లాడినందులకు విరువకుడు విరువకుడు.
6: కరుణశ్రీ గారు, కూర్చుండుటకు మా ఇంట కుర్చీలు లేవన్నారు, మీ ఇంట్లో చాలా కుర్చీలు ఉన్నాయి అన్నారు ఆడపిల్లలు. వాళ్ళు చాలా చిత్రంగా మాట్లాడుతుంటారు. కొంతమంది వాళ్ళు హెడ్డింగ్స్ పెడితే చాలా చిత్రంగా ఉంటుంది. నా శ్మశాన వాటిక చదివామంటే అంత భయంకరంగా ఉందండి.
5: రచయిత జాషువా గారు, పురాణ సుబ్రహ్మణ్య గారు,
7: తెలుగు హాస్యం ఉంటేను లండన్లో ఓ తెలుగు ఆడు ఇంటికి భోజనానికి వెళ్ళాడు. ఆ ఇంటి ఆవిడ అడిగింది, ఇప్పుడు లైక్ టీవీ చూడు తెలిసింది ఆవిడ, తా విచ్చి ఉన్న పోసి వచ్చాను అడిగింది, తెలుగు హాస్యం ఉంటేను.
4: ఆహా, సుప్రసిద్ధ తెలుగు కవులందరూ ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నట్టుందండి వేణుమాధవ్ గారు, చాలా బాగుంది. మరి ఇప్పుడు ఇంకొక మంచి జోక్ చెప్తారా?
0: పిచ్చాసుపత్రిలో ఓడు దిలీప్ కుమార్ లాగా మాట్లాడుతున్నాడు. నూర్జహాన్ అనే అమ్మాయి పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు, చేసుకోలేకపోయినాడు. నూర్జహాన్ మై తుమ్సే షాదీ కన్నా చాతా తా నహీ కర్ సకా, బాత్ ఏ కి బాత్ బాత్ పని అన్నాడు. ఎందుకు వీడు ఇలా అంటున్నాడు అంటే, వాడు నూర్జహాన్ అనేటు అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు, చేసుకోకపోవడం వల్ల ఇలా అయినాయండి అన్నాడు. పక్కన కూడా అంటుంది, వీడు ఎందుకు ఇలా చేశాడు, నూర్జహాన్ సే షాదీ కి
4: అన్నాడు. రెండిటికి పరిణామం ఒకటే అనమాట. బాగున్నాయండి.
0: మన దగ్గర ఏం చేశాడు, కుక్క ఇలా అయింది, పిల్లి ఇలా అయింది అని చెప్తారండి. అలా చెప్పిన దానికి ఒక సందర్భంలో చెబితే బాగుంటుంది. అక్బర్ సభలోకి బీర్బల్ చాలా ఆలస్యంగా వచ్చాడు. ఎందుకు ఆలస్యంగా వచ్చావంటే, మీ పిల్లలు అల్లరి చేస్తున్నారు అందువల్ల ఆలస్యంగా వచ్చారన్నాడు. మరి నాకు ఎలా తెలియనంటే, మీరు తండ్రి కండి, నేను కొడుకు అవుతా అన్నాడు. నేనేం చెప్తే తెప్పించమన్నాడు. అంటే బీర్బల్ అన్నాడు, నాకు గేదె కావాలి అన్నాడు. గేదెని తీసుకొచ్చాను, గేదె వచ్చేసింది. ఇంకేం కావాలన్నాడు, కుక్క కావాలన్నాడు, కుక్కను తీసుకొచ్చాడు.

ఇంకేం కావాలన్నాడు, కోకిల కావాలన్నాడు. ఇంకేం కావాలన్నాడు, మేక కావాలన్నాడు. మేకను తీసుకొచ్చారు. ఇంకేం కొంగ కావాలన్నాడు. ఇంకేం కావాలన్నాడు, బాతు కావాలన్నాడు.

ఇంకేం కావాలన్నాడు. కప్పలు కావాలన్నాడు. ఇంకేం కావాలన్నాడు. ఒక బాటిల్ మీద కార్క్ తీసి చూయించమన్నాడు. ఇంకేం కావాలన్నాడు. ఏనుగు కావాలన్నాడు. ఏనుగు ఎలా గీకరిస్తుందో నాకు తెలియదు. డమ్స్ ఆఫ్ డెస్టినీ, ఆఫ్రికన్ సఫారీ ఇంగ్లీష్ సినిమాలో చూశాను. సర్కస్కి వెళ్ళాను, అక్కడ కూడా ఏం గీకరించలేదు.

0: అక్కడ కూడా ఏమి గీకరించలే. డ్రమ్స్ ఆఫ్ డెస్టినీ ఆఫ్రికన్ సఫారీలో వేగే గాన్ అండ్ షూట్ వేగ గాన్ అండ్ షూట్. అప్పుడు ఆయన ఏనుగు తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాను, ఇంకేం కావాలన్నాడు. ఏనుగు తీసుకొచ్చారు, ఇంకేం కావాలన్నాడు. చిన్న చెంబు కావాలన్నాడు, ఇంకేం కావాలన్నాడు. ఆ ఏనుగు నీ చెంబులోకి దించండి అన్నాడు.
1: అయ్య బాబోయ్,
0: పిల్లల మనస్తత్వాలు చాలా చిత్రంగా ఉంటాయని
1: చెప్పారు. మొత్తానికి మిమిక్రీ అంటే ఒక సమగ్ర రూపం ఇచ్చారండి ఈ జోక్ ద్వారా మీరు మాకు. మిమిక్రీ అంటే ఏమిటి? జంతువుల అనుకరణ, ముందు చెప్పినట్టుగా జంతువుల అనుకరణ, మనుషులని అనుకరణ, రాజకీయవేత్తల అనుకరణ, సంగీత విద్వాంసుల అనుకరణ, ఇన్ని రకాల సర్వకళల సమాహారం అయినటువంటి ఈ మిమిక్రీని మీరు మా స్టూడియోకి రావటం, నవ్వుల నజరానాన్ని వాళ్ళకి ఒక బహుమతిగా అందించడం చాలా సంతోషంగా ఉంది. వేణుమాధవ్ గారు నమస్కారం అండి.
0: అందరినీ కలుసుకునే అవకాశాన్ని కల్పించిన మీకు నమస్కారాలు.
2: మీరింతవరకు ధ్వని అనుకరణ సామ్రాట్ శ్రీ నేరేళ్ల వేణుమాధవ్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.
3: హృదయరేఖల్లో ఇప్పుడు వినండి కొన్ని లలిత గీతాలు.

0: For a defeat against Luke Mikshin, playing with the white pieces, Pragananda defeated Nikita Vitigov, while Gukesh, playing black, defeated Daniel Howard Fernandez. And now for a look at today's newspapers. It's over to Renu Kataria.
1: Thank you, Sarabjit. The Asian Age leads with PM Chair's key government meet discusses 2047 roadmap reforms. Taking note of the late arrival and an early end, monsoon departs from Delhi in earliest withdrawal in 24 years, notes the Hindustan Times. The Hindu mentions India-EU to sign trade deal on December 16. The Asian Age reports Xi to kick off US visit with rare plainside welcome from Trump. The Financial Express takes note S&P, Fitch, ADB, OECD upbeat on FY27 growth. India growth outlook gets global upgrade. And finally, words long used in Caribbean, Bermuda now part of Oxford Dictionary, says the Times of India. And with that, it's back to you, Sarabjit.
0: Thank you, Renu. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to interact with participants of Seva Yatra from Varanagar to Varanasi under Seva Sankalp Abhiyan this morning. Delhi government approves Durga scheme aimed at providing safe, clean and dignified employment opportunities to women in national capital. Bharat Taxi launched in Lucknow, Gorakhpur, Varanasi, Kanpur and Prayagraj in Uttar Pradesh. All banks, including regional rural banks, to remain open this Sunday for convenience of customers. India's Roshabina Devi bagged silver medal in Wushu at Asian Games in Japan. Satnam Singh and Salman Khan secure bronze in rowing men's double sculls. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి వైఎస్ఆర్ కడప జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ బి శ్రీనాథ్ రెడ్డి.
3: వైఎస్ఆర్ కడప జిల్లాకు 266 కోట్ల అభివృద్ది నిధులు కేటాయింపు. విజిలెన్స్ ఎస్పీగా వెంకటరామాంజనేయులు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై నిఘా. నీతి ఆయోగ్ సమీక్షలో పాల్గొన్న కలెక్టర్ వంటి విశేషాలతో కూడిన వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ ఇప్పుడు వింటారు. వైఎస్సార్ కడప జిల్లా అభివృద్దికి ప్రాధాన్యతనిస్తున్నామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత తెలిపారు. ప్రొద్దుటూరు పట్టణ అభివృద్దికి హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ద్వారా ఇటీవల 40 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని, ఈ నిధులతో రహదారులు, డ్రైనేజీలు, పార్కులు, సెంటర్ డివైడర్లు, ఆధునిక వీధి దీపాల ఏర్పాటు వంటి అభివృద్ది పనులు చేపట్టనున్నామని తెలిపారు. అదేవిధంగా కడప, కొప్పర్తి పారిశ్రామిక ప్రాంతాల మధ్య రహదారి అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం 304.44 కోట్ల రూపాయలతో 5.8 కిలోమీటర్ల 4 వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణానికి అనుమతి ఇచ్చిందని చెప్పారు. కొప్పర్తి పారిశ్రామిక ప్రాంత అభివృద్దితో జిల్లాకు పెట్టుబడులు రావడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశముందని తెలిపారు. రాష్ట్రంలో పట్టణాల అభివృద్దికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో కడప జిల్లాలోని పట్టణ స్థానిక సంస్థలకు 266 కోట్ల రూపాయల నిధులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేటాయించారు. కడప నగరానికి అత్యధికంగా 98 కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రొద్దుటూరుకు 40 కోట్లు, బద్వేలుకు 27 కోట్లు, పులివెందులకు 22 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. మైదుకూరుకు 20 కోట్లు, జమ్మల మడుగుకు 19 కోట్లు, పోరుమామిళ్లకు 16 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే కమలాపురం, రాజంపేట మున్సిపాలిటీలకు చెరో 12 కోట్ల రూపాయల చొప్పున నిధులు కేటాయించారు. ఈ నిధులతో పట్టణాల్లో రహదారులు, మురుగునీటి వ్యవస్థ, పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా తదితర మౌలిక వసతుల అభివృద్ది పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలకు ఉచిత న్యాయ సహాయంతో పాటు సత్వర న్యాయం అందించడమే న్యాయ సేవా సంస్థల ప్రధాన లక్ష్యమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రామ్ గోపాల్ తెలిపారు. కోర్టుల్లో అపరిష్కృతంగా ఉన్న కేసులను రాజీ మార్గంలో పరిష్కరించేందుకు సెప్టెంబర్ 12వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించినట్లు వెల్లడించారు. లోక్ అదాలత్లో పరిష్కారమయ్యే కేసులకు ఎలాంటి కోర్టు ఫీజు ఉండదని తెలిపారు. కడప జిల్లాలో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ది కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ పాల్గొని జిల్లాలో అమలవుతున్న వివిధ అభివృద్ది కార్యక్రమాల పురోగతిని వివరించారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, సామాజిక అభివృద్ది, మౌలిక వసతులు తదితర రంగాల్లో జిల్లాలో సాధించిన పురోగతిపై సమీక్షించారు. పాఠశాలలు, వైద్య సదుపాయాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, వ్యవసాయం తదితర రంగాల్లో చేపట్టిన అభివృద్ది పనులపై సమావేశంలో చర్చించారు. 2025తో పోలిస్తే 2026లో జిల్లాలో పలు రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధించినట్లు వివరించారు. కడప రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఎస్పీగా వెంకటరామ

ఆంజనేయులు బాధ్యతలు స్వీకరించారు. కడపలోని రీజనల్ విజిలెన్స్ కార్యాలయంలో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. 2012 గ్రూప్ 1 అధికారిగా పోలీసు శాఖలో సేవలు ప్రారంభించిన వెంకటరామాంజనేయులు పలు జిల్లాల్లో వివిధ కీలక బాధ్యతలు నిర్వహించారు. అవినీతి నిరోధం, అక్రమాల నియంత్రణ, ప్రజా సమస్యల పరిష్కారంలో పారదర్శకతకు ప్రాధాన్యమిస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వ నిబంధనల అమలులో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నిష్పక్షపాతంగా పరిశీలించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. విద్యార్థులకు నాణ్యమైన పరిశుభ్రమైన భోజనం అందించడమే లక్ష్యంగా సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ వ్యవస్థను అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. పులివెందుల మున్సిపల్ పాఠశాలలో నూతనంగా ప్రారంభించిన స్మార్ట్ కిచెన్ నిర్వహణ అమలు తీరును కలెక్టర్ పరిశీలించారు. గతంలో వంట ఏజెన్సీల ద్వారా భోజనం సరఫరా చేయడంతో సమస్యలు ఎదురయ్యేవని ఆయన తెలిపారు. ఈ సమస్యలను అధిగమించేందుకు సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ విధానాన్ని తీసుకువచ్చినట్లు చెప్పారు. స్మార్ట్ కిచెన్ ద్వారా విద్యార్థులకు సురక్షితమైన నాణ్యమైన ఆహారం అందేలా అన్ని చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ షేక్ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. మాదక ద్రవ్యాల రవాణా విక్రయాలపై నిరంతరం నిఘా కొనసాగిస్తూ అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రజలు, ముఖ్యంగా యువత, పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటి వరకు వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన భూమిరెడ్డి శ్రీనాథరెడ్డి, వైఎస్ఆర్ కడప జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2 సమయం 8:35. చిత్రగీతాలు. అంతకంటే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
2: మీరు HIV బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖవ్యాధులు లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
3: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
4: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in 3 categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to September 30th, 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairying, Government of India.
5: Personal loan offer
6: mallina dinni block chestuna
5: free trip to Dubai
6: dinni kuda block chestuna. ఇంకా ఎన్ని నంబర్స్ అని ఇలా బ్లాక్ చేయాలరా?
7: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
6: మరి ఏం చేయాలి?
7: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై D&D యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుందంతే.
6: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
7: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై D&D యాప్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం చిత్రగీతాల్లో. వినబోతున్న పాట వినాయక చవితి, చిత్రంలో ఉంది గానం ఘంటసాల.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం చిత్రగీతాల్లో వింటున్నాం ఆపాత మధుర గీతాలు. వినబోతున్న తరువాతి పాట లక్షాధికారి చిత్రంలో ఉంది. గానం ఘంటసాల పి సుశీల, సాహిత్యం సి నారాయణ రెడ్డి.

0: ఉద్యోగ ప్రకటన. ప్రసార భారతి సేల్స్ డివిజన్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు కాంట్రాక్ట్ విధానంలో పనిచేయటానికి అనుభవజ్ఞులు, ప్రతిభావంతులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగ కాల వ్యవధి 2 సంవత్సరాలు. అభ్యర్థుల వయసు నోటిఫికేషన్ తేదీ నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నెలకు 35,000 రూపాయల నుండి 42,000 రూపాయల వరకు పారితోషికం చెల్లించబడుతుంది. విద్యార్హత, గుర్తింపు పొందిన మేనేజ్మెంట్ సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి MBA, MBA మార్కెటింగ్ లేదా PG డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, PG డిప్లొమా ఇన్ మార్కెటింగ్లలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే డైరెక్ట్ సేల్స్లో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి. మీడియా సేల్స్లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పైన పేర్కొన్న అర్హతలు, అనుభవం కలిగి నిర్దేశించిన నిబంధనలు, షరతులపై ప్రసార భారతిలో పనిచేయటానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు 24 సెప్టెంబర్ 2026లోగా aavedan.prasarabharati.org వెబ్సైట్ నందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని వివరాలు aavedan.prasarabharati.org తెలుసుకోగలరు.
1: ఆకాశవాణి, మీరు వింటున్నారు FM 102.2. మనం ఉన్నాం చిత్రగీతాల్లో వింటున్నాం ఆ పాట మధుర గీతాలు. వినబోతున్న తరువాతి పాట ఆత్మగౌరవం. చిత్రంలోంది గానం ఘంటసాల పి సుశీల, సాహిత్యం దాశరథి, సంగీతం ఎస్ రాజేశ్వర్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం చిత్ర గీతాల్లో వింటున్నాం ఆపాత మధుర గీతాలు. వినబోతున్న తరువాతి పాట పసుపు పారాణి చిత్రంలోంది, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం చిత్రగీతాల్లో వింటున్నాం ఆ పాట మధుర గీతాలు. వినబోతున్న తరువాతి పాట తూర్పు వెళ్లే రైలు చిత్రంలో ఉంది. గానం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, సాహిత్యం జాలాది.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2 సమయం 9 గంటలు. కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఎస్పి రామ్ గాత్రక చేరు వింటారు. ముందుగా ప్రణమ్యహం గౌళరాగం ఆదితాళం మైసూర్ వాసుదేవాచార్య.

శ్రోతలకు వాతావరణ సూచన. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం పోలంకి సంతబొమ్మాళి మండలాల మధ్య అర్ధరాత్రి తీరం తాకిందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తీరం దాటినప్పటికీ వాయుగుండం భూభాగంపై తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతుందని తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వారు తెలియజేస్తున్నారు. వాతావరణ సూచన విన్నారు. ఆకాశవాణి మీరు వింటున్నారు FM 102.2.

నమస్తే అమరావతిలో ముందుగా వినబోతున్న పాట కుంతిపుత్రుడు. చిత్రంలో ఉంది గానం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, సాహిత్యం జాలాది, సంగీతం ఇళయరాజా.

మనోచూపాయింటూ మనం ఉన్నాం. నమస్తే అమరావతిలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట ఆవార చిత్రంలోని గానం. హరిచరణ్, తన్వి, సాహిత్యం చంద్రబోస్, సంగీతం యువన్ శంకర్ రాజా.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in three categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to September 30th, 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.
3: Personal loan offer
4: mallina dinni block chestuna
3: free trip to Dubai
4: dinni kuda block chestuna. ఇంకా ఎన్ని నంబర్స్ బ్లాక్ చేయాలరా?
5: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు. ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
4: మరి ఏం చేయాలి?
5: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
4: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
5: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం నమస్తే అమరావతిలో వింటున్నాం సినీ గీతాలు వినబోతున్న దుర్వతి పాట జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలో అందే గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి సాహిత్యం వేటూరి సుందరామూర్తి సంగీతం ఇళయరాజా

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం నమస్తే అమరావతిలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట నిర్ణయం చిత్రంలోంది గణం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సాహిత్యం గణేష్ పాత్రో.

0: మీరింతవరకు నమస్తే అమరావతి సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 10 గంటలు. ఇప్పుడు వినండి ప్రాంతీయ వార్తా విభాగం వారు సమర్పించే ప్రత్యేక కార్యక్రమం.
1: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వ్యవసాయ రంగ అభివృద్ధిపై ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు వింటారు సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
2: శ్రోతలకు నమస్కారం. దేశానికి వెన్నెముక అయిన రైతు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగ అభివృద్ది, నూతన సాంకేతికతలు, రైతుల సాధికారతపై చర్చించేందుకు మనతో ఉన్నారు శ్రీ బి విజయ్ ప్రసాద్ గారు. అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ భీమునిపట్నం డివిజన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విజయ్ ప్రసాద్ గారిని కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తూ సార్, నమస్తే అండి.
3: నమస్తే.
2: సార్, ఇప్పుడు ప్రత్యేకంగా భారతదేశంలో వ్యవసాయ రంగ అభివృద్ది అనేది గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత భారతదేశ వ్యవసాయ రంగం ఎలా ఉందని మీ అభిప్రాయం అండి?
3: భారతదేశ వ్యవసాయ రంగం అయితే ప్రస్తుతానికైతే పురోగతిలోనే ఉంది. గతంతో పోల్చుకుంటే మనం గతంలో 5% జీడిపిని మనం నమోదు చేసినప్పుడు ఫస్ట్ క్వార్టర్ 25 సంవత్సరానికి సుమారుగా 6% జీడిపిని మనం నమోదు చేసాం. అంటే అభివృద్ధి బాగానే ఉంది. కారణం ఏంటంటే ప్రభుత్వ ప్రోత్సాహం, అదేవిధంగా రైతుల్లో చైతన్యం. వ్యవసాయ రంగం అయితే గనక ప్రస్తుతం అయితే అభివృద్ధి పదంలోనే సాగుతుంది.
2: ప్రస్తుతం భారతదేశ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు ఏమైనా ఉన్నాయండి?
3: సవాళ్లు ఉన్నాయమ్మా, లేకుండా ఏం లేదు. కాకపోతే ముఖ్యంగా గ్రోత్ ఏ విధంగా అయితే ఆల్మోస్ట్ 18% దాటి ఇప్పుడు మనం 25% గ్రోత్ ని టార్గెట్ గా పెట్టుకున్నాము 2026 సంవత్సరానికి. అయినప్పటికి కూడా మనకు సవాళ్లు ఉన్నాయి. ఏంటంటే మనకి వాతావరణ మార్పులు, రెండవది చిన్న కమ్మతాలు వ్యవసాయ రంగంలో, తర్వాత ఇరిగేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సాగునీరు సదుపాయం తక్కువ ఉంది, ఇంకా దాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా రైతు పండించిన పంటకి మార్కెట్ ధర కల్పించాలి. ఇవి ప్రస్తుతానికి ఉన్న సవాళ్లు. తర్వాత రైతుకి ఏంటంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మరింత చేరువు చేయాలి. చేరువు చేస్తే ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి ప్రస్తుతం ఉన్న 18.5% గ్రోత్ ని మనం 25% వరకు మనం తీసుకెళ్లే అవకాశం ఉంది.
2: అయితే ఇప్పుడు మీరు చెప్పినటువంటి సవాళ్లు ఏవైతే ఉన్నాయో వీటిని అధిగమించడం కోసం కావచ్చు, లేదంటే రైతుల సాధికారత కోసం కావచ్చు, రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం లేదా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ్యమైన పథకాలు ఏమైనా ఉన్నాయండి?
3: ఉన్నాయండి, ఖచ్చితంగా. మనకి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా రైతులను అభ్యున్నతి కోసం చాలా మంచి పథకాలు ప్రవేశపెడుతున్నారు. ఇందులో ముఖ్యంగా రైతులని, వారు చేస్తున్న వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పెట్టుబడి, అంటే సకాలంలో రైతుకు కావాల్సిన విత్తనాలు, పురుగు మందులు లేదా ఇతర వ్యవసాయ రంగమైన అవసరాలు తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం అంటే ప్రధానమంత్రి కృషి సమ్మాన్ నిధి అనే పథకం కింద రైతులకి 6,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ప్రతి రైతుకు అందిస్తుంది 3 దఫాలుగా. రాష్ట్ర ప్రభుత్వం కూడా 14,000 రూపాయలు ప్రతి రైతుకి సంవత్సరం ఇస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధిలో నుంచి 2,000 రూపీస్ రిలీజ్ చేసిందో ఫస్ట్ ఫేజ్ లో, అప్పుడు 5,000 రూపీస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తుంది. అలాగే 3 దఫాలుగా 5,000, 5,000, 4,000 అంటే 14,000 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం 2,000, 2,000, 2,000 అంటే మొత్తం 20,000 రూపాయలు ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం అందించడం జరుగుతుంది. పెట్టుబడి సహాయంగా రైతు పండించే పంటకి రైతుకి కావాల్సిన ఇమీడియట్ గా విత్తనాలు కావాలి. కావాలంటే ఎవరి దగ్గర చేయి చాపి అప్పులు తెచ్చి పరిస్థితి కాకుండా, ఇది దీన్ని పెద్ద రైతులను దృష్టిలో పెట్టుకుని చేయటం కాదు, ఇది సన్న చిన్నకారు రైతులను దృష్టిలో పెట్టుకుని వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈ పథకాలు ప్రవేశపెడుతుంది కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా. సో ఈ విధంగా ఇవ్వడం వల్ల రైతులు ఏమవుతుందంటే వారికి కావాల్సిన ఉపకరణాలు ఏవైతే వ్యవసాయానికి, ముఖ్యంగా విత్తనాలు కొనాలి. ఒక వరి పంట వేయాలంటే ఒక ఎకరంలో కనీసం 1 బస్తా విత్తనం కొనాలి. ఈ రోజున 12 నుంచి 1,000 రూపాయలు ఉంది. ఒక 2 బస్తా కొనాలి డిఏపి 1,300 రూపాయలు ఉంది. ఒక పొటాష్ బస్తా కొనాలి 1,800 రూపాయలు ఉంది. ఒక యూరియా బస్తా కొనాలి 267 రూపాయలు ఉంది. ఇట్లా ఇవన్నీ చూసుకున్నా కూడా అంటే ఖర్చంతా ఇస్తుంది.

0: అంటే కాదు, పెట్టుబడి సహాయంగా గవర్నమెంట్ చేయూత అందిస్తుంది. దానివల్ల రైతుల్లో ఆనందం, అంటే నా పంటకి నేను ఎవరికి అప్పు కోసం వెళ్ళక్కర్లేదు, ముందు నేను ఈ పని చేయొచ్చు అనే ఉద్దేశంతో రైతులు ఒక భరోసా వచ్చింది, రైతులు ఒక ధైర్యం వచ్చింది. ఇది చాలా మంచి పథకం అండి. రెండవది, పండించిన పంటకి ఇన్సూరెన్స్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఆ పథకం ద్వారా రైతు పండించిన పంట ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా ఒకవేళ అధిక వర్షాలు కానీ, అసలు వర్షాలు లేకపోవడం వల్ల కానీ, లేదా చీడపీడల వల్ల కానీ పంటలు నాశనం అయినప్పుడు రైతు పండించే పంట ఏదైతే ఉందో దాన్ని క్రాప్ కటింగ్ ఎక్స్పెన్షన్ చేస్తాం, పంట కోత ప్రయోగాలను చేస్తాం. ఆ పంట కోత ప్రయోగాల్లో వచ్చినటువంటి యావరేజ్ ఈల్డ్స్, సరాసరి దిగుబడికి ఎంతైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా ప్రభుత్వం భర్తీ చేస్తుంది. దానివల్ల రైతుకి భరోసా కల్పించడం జరిగింది. సో దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క స్కీమ్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు ఏం చేస్తుందంటే, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొంత సొమ్మును చెల్లించి ఈ స్కీమ్ను రైతులకి అందిస్తుంది. క్రాప్ ఇన్సూరెన్స్ అనేది బ్యాంకుల్లో రుణాలు తీసుకునే రైతులకైతే, బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నప్పుడే ఆ పంట రుణంలోనే కొంత అమౌంట్ని ఇన్సూరెన్స్కి బ్యాంకే కడుతుంది, ఇన్సూరెన్స్ కంపెనీకి. అదేవిధంగా ఒక రైతు పంట రుణం తీసుకోలేదు కానీ నేను ఇన్సూరెన్స్ చేయించుకోవాలి క్రాప్కి, డైరెక్ట్ రైతు కూడా చేయించుకోవచ్చు. దానికి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏజెన్సీస్ ఉన్నాయి, రకరకాల ఏజెన్సీస్ ఉన్నాయి. ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఒక అప్లికేషన్ మనం ఆన్లైన్లో ఫిల్అప్ చేసి పెడితే కనుక మినిమం దానికి 2% అంటే క్రాప్ బట్టి ఆ పర్సంటేజ్ ఉంది ఇన్సూరెన్స్ ఎంత అనేది. సో దాన్ని మనం పే చేసి రైతు స్వయంగా కూడా ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. ఇది కాకుండా వాతావరణ ఆధారిత ఇన్సూరెన్స్ కూడా ఉంది, వెదర్ బేస్డ్ ఇన్సూరెన్స్. అదేంటంటే ఒకవేళ అది కనుక ఎక్స్ట్రా చేయించుకుంటే వాతావరణం వలన ఏదైనా ఇబ్బంది కలిగితే, ముఖ్యంగా పంటల తోటలకు చాలా వస్తుంది, మామిడి, కాఫీ ఇట్లాంటి పంటలకి నష్టం జరుగుతుంటుంది. జరిగినప్పుడు అంటే ఒకేసారి వీధులు గాలి వేసి మొత్తం కాయలని రాలిపోతాయి, వడగల్ల వాన వచ్చి కాయలని రాలిపోతాయి, లేకపోతే అరటి చెట్లు పడిపోతాయి. ఇట్లాంటప్పుడు కూడా వాళ్ళకి ఆ విధంగా కూడా ఇన్సూరెన్స్ ఉంది. సో రైతుకి ప్రభుత్వం ఏంటంటే పంటకి చేయూతిస్తుంది, పంట నష్టపోతే దానికి భరోసా ఇస్తుంది. ఏ విధంగా? ఇన్సూరెన్స్ ద్వారా. ఇది కాకుండా రైతు పంట పండించాలంటే కావాల్సినవి ఉపకరణాలు ఇచ్చింది, ఇక్కడ నీరు కూడా కావాలి. ప్రధానమంత్రి కృషి సంచాయ యోజన అనే పథకం ద్వారా సూక్ష్మ నీటి పారుదల అంటే బిందు సేద్యం అని, అదేవిధంగా తుంపర్ల సేద్యం అంటే స్ప్రింక్లర్స్, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ అంటాం, తుంపర్ల సేద్యం అని, ఈ విధంగా రైతులకి ఏవైతే వాణిజ్య పంటలు ఉన్నాయో వాటికి పక్కగా ఉపయోగపడతాయి. ఈ తుంపర్ల సేద్యం అనేది ఈవెన్ ఫీల్డ్ క్రాప్స్ కూడా ఉపయోగపడుతుంది. అంటే తక్కువ పెర్ డ్రాప్ మోర్ క్రాప్ అనే ఉద్దేశంతో ఈ ప్రధానమంత్రి కృషి సంచాయ యోజన ద్వారా రైతులకి, ఎస్టీ ఫార్మర్స్కి అయితే ఆల్మోస్ట్ 100% ఫ్రీ, వేరేజ్ ఎస్సీ రైతులకి అయితే 75%, సాధారణ రైతులు 50%. ఈ విధంగా సబ్సిడీ కూడా ఇస్తుంది, ఇచ్చి రైతులకి ఏ విధంగా ఎంకరేజ్ చేయాలని ఆలోచన చేస్తుంది. ఇది ఒక పక్క. తర్వాత మరి కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అనేది బ్యాంకుల ద్వారా ఇస్తున్నారు. ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే ఒక ఏటీఎం కార్డు మన దగ్గర ఉంటుందో కిసాన్ క్రెడిట్ కార్డు అనే ఆధారం రైతుకి గుర్తింపిచ్చి దాని ద్వారా సకాలంలో పంట రుణాలు ఇస్తారు బ్యాంకుల ద్వారా. కిసాన్ క్రెడిట్ కార్డు కనుక రైతు కలిగి ఉన్నాడంటే బ్యాంకులకు వెళ్తే ఇమీడియట్గా దానికి ప్రయారిటీ బేసిస్లో తనకున్నటువంటి వ్యవసాయం ఏదైతే పాస్బుక్ ప్రకారంగా పట్టాదారు పాస్బుక్లో ఉందో దానికి తగ్గట్టుగా అతను వేసే పంటకి పంట రుణాలు కూడా ఇస్తున్నారు. అందులో కూడా రైతుకి ప్రయారిటీ కూడా ఉంది. అదేవిధంగా ఇప్పుడు పంట రుణాలు ఇవ్వడమే కాకుండా పంట కొనుగోలు మద్దతు ధర కల్పిస్తున్నారు. మద్దతు ధర కల్పించిన తర్వాత మద్దతు ధర ఎందుకు? ఎప్పుడైతే మార్కెట్లో ధర లేదో ప్రభుత్వం ముందుకు వస్తుంది. సో అది పక్కన పెడితే కొనుగోలు చేసేటప్పుడు కూడా రైతులకి ప్రయారిటీ ఇవ్వటం. తర్వాత ఈ మధ్య మీరు వినే ఉంటారు నమో డ్రోన్ దీది అని, పొదుపు సంఘాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్న మహిళల్ని గుర్తించి వాళ్ళకి డ్రోన్ ఉపయోగించడంలో ట్రైనింగ్ ఇప్పించి డ్రోన్ ఆపరేటర్లుగా వారి ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఈరోజు లేబర్ షార్టేజ్ ఉంది ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న కొలది వ్యవసాయం మీద లేబర్ షార్టేజ్ వచ్చింది, రకరకాల కారణాలు అవన్నీ సెపరేట్. కానీ ఈ పరిస్థితుల్లో లేబర్ ఎప్పుడైతే షార్టేజ్ వచ్చిందో, ఒక చీడపీడలు వచ్చాయి లేదా ఒక ప్రకృతి వైపరీత్యం, ఇప్పుడు ఖచ్చితంగా డ్రోన్ టెక్నాలజీ కావాలి. సో అందుకనే ముందుగానే ప్రభుత్వం ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో మహిళల్ని మరి ప్రోత్సహించి వాళ్ళకు కూడా శిక్షణ ఇచ్చి డ్రోన్లు కూడా సుమారుగా 410 డ్రోన్స్ అనుకుంటాను, అందులో మనకు సుమారుగా 140 డ్రోన్స్ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. సో ఈ విధంగా కూడా రైతులకి ప్రోత్సాహం చేస్తుంది.
1: ఓకే, మరి ఇప్పుడు ఇన్ని పథకాల గురించి చెప్పారు కదండి, రైతులందరూ విద్యావంతులు ఉండకపోవచ్చు, సో వాళ్ళందరికీ కూడా ఇటువంటి పథకాల గురించి అవగాహన కల్పించాలి అంటే ఒక వ్యవసాయ రంగం అనేది కావచ్చు, వ్యవసాయ అధికారులు కావచ్చు, ఎటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారండి?
0: ఖచ్చితంగా మీరు అన్నట్టు అవగాహన కల్పించాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ పైన ఉంది. అలాగే ఈ అవగాహన కల్పించే ఉద్దేశంతోనే ముఖ్యంగా మీరు ఇప్పుడు చూస్తే ప్రతి గ్రామంలో కూడా రైతు సేవా కేంద్రం ఉంది. రైతు సేవా కేంద్రం అనేది ప్రతి గ్రామానికి ఉంది. ఈ రోజున ఇది ఒక నాలెడ్జ్ డిస్సిమినేషన్ సెంటర్ యాక్చువల్గా చెప్పాలంటే. దీని ద్వారా రైతులకు ఇప్పుడు ప్రపంచంలో కానీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ లేదా మన

0: చుట్టుపక్కల మండలాల్లో కానీ అమలవుతున్నటువంటి కొత్త ఆధునిక పరిజ్ఞానం ఏమిటి, దాన్ని ఏ విధంగా రైతులకు ఉపయోగపడుతుంది, దాన్ని దృశ్య శ్రవణ మార్గాల ద్వారా చూపించే ఏర్పాట్లు ఆ రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. దానికి ఒక ఇన్ఛార్జ్ ఉన్నారు, రైతు సేవా కేంద్ర ఇన్ఛార్జ్ అని, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అనొచ్చు, లేదా కొన్ని దగ్గరలో విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ ఉన్నారు, కొన్ని దగ్గరలో విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ ఉన్నారు, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ ఉన్నారు, వెటనరీ అసిస్టెంట్ ఉన్నారు. ఇలాగా ప్రతి రైతు సేవా కేంద్రానికి ఒక ఇన్ఛార్జ్ అయితే ఉన్నారు, క్వాలిఫైడ్ పర్సన్. సో వారు ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులందరికీ ఈ యొక్క పరిజ్ఞానాన్ని అందించడానికి, ఈ ఇందులో ఒక హాల్ కూడా ఉంది, రైతులు ఎప్పుడైనా రావచ్చు, కూర్చోవచ్చు, వాళ్ళకి కావాల్సిన ప్రోగ్రామ్, వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏ ప్రోగ్రామ్ అయినా చూసుకోవచ్చు. అలాగే ఒక లైబ్రరీ క్రియేట్ చేశారు, ఎవ్రీ మంత్ అక్కడ ఒక పాడి పంటల మ్యాగజైన్ అని, వివిధ పంటల మీద, ఆ ప్రాంతంలో పండే పంటల మీద రకరకాల లిటరేచర్ కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. సో తద్వారా రైతులు ఏంటంటే అక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడుకుంటూ జరుగుతున్న విషయాలు తెలుసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి విస్తరణాధికారి మనకు హెల్ప్ చేస్తారు. ఇప్పుడు ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ గ్రూప్స్ అని ప్రతి మండలానికి ఒకటి పెట్టాం మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే. అంటే అందరు రైతులు అందులో ఉంటారంటే కాదు, ప్రతి గ్రామం నుంచి 15 నుంచి 20 మంది రైతులు ప్రోగ్రెసివ్ రైతులు, అంటే అభ్యుదయ రైతులు అంటాం. అంటే ఊర్లోకి వెళితే వాళ్ళు కొద్దిగా ఉత్సాహంగా వ్యవసాయంలో పాల్గొంటారు, కొత్త దానాన్ని తెలుసుకోవాలనుకుంటారు, వాళ్ళు తెలుసుకోవాలనుకునే కాకుండా వాళ్ళకు తెలిసిన నాలెడ్జ్ని కూడా మనతో పంచుకుంటారు. అలాంటి రైతులందరినీ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి ఆ గ్రూపుల ద్వారా ప్రతిరోజు ఒక మెసేజ్ పంపిస్తుంటాం, ఏదో ఒక వ్యవసాయానికి సంబంధించిన మెసేజ్, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన మెసేజ్. ఒక కొత్త వంగడం వచ్చింది ఆ గ్రూపులో పెడతాం, కొత్త టెక్నాలజీ వచ్చింది ఆ గ్రూపులో పెడతాం, లేదా ఒక రైతు మంచి అభివృద్ధి సాధించారు, ఏదో ఒక దిగుబడి వచ్చింది ఆ గ్రూపులో పెడతాం. సో ఈ విధంగా డిస్కస్ చేయడం వలన ఈ నాలెడ్జ్ అనేది ఏమవుతుందంటే ఈ అభ్యుదయ రైతుల వల్ల కూడా తోటి రైతులకు వెళ్తుంది. ఇప్పుడు ఈ అమలు చేస్తున్న పథకాలు ఇంతకు మాట్లాడారు, ఇవన్నీ కూడా తోటి రైతులకి ఈజీగా చేరువ అవుతున్నాయి. ఇది ఒక పద్ధతి చేసాం. ఇది కాకుండా ఇప్పుడు మనము రైతులకి క్రాప్ను బుక్ చేస్తున్నాం మనం. సో దాన్ని కూడా రైతులకి ఏ విధంగా అనేది డిజిటల్ టెక్నాలజీ సెపరేట్, అది కూడా ఆ నాలెడ్జ్ కూడా వాళ్ళకి అందించే విధంగా. అది కాకుండా లిటరేచర్ ప్రింట్ చేస్తున్నాం, డిఆర్సీస్ ఉన్నాయి, డిజిటల్ రిసోర్స్ సెంటర్స్ అని, ఈ ఫార్మర్స్కి ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తాం. అవి మంత్లీ వన్స్ లేదంటే షెడ్యూల్ ప్రకారంగా, ఇప్పుడు సాయిల్ హెల్త్ ఉంది, సాయిల్ హెల్త్ మీద ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. అలాగే వీడ్స్ ఎక్కువ ఉన్నాయి, వాటి మీద ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. లేదు ఎరువులు యాజమాన్యం ఉంది, ఏ పంట ఎరువులు ఏ విధంగా వాడాలి అనే దాని మీద ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. ఈ విధంగా కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి సహకారం కానీ, శాస్త్రీయత కానీ రైతులకి చేరటంలో రకరకాల మోడ్స్లో పోస్టర్స్ ప్రింటింగ్ చేస్తున్నాం. ప్రతి గ్రామ సచివాలయంలో పోస్టర్స్ పెడతాం, ఏ పథకాలు ఉన్నాయి, ఈ పథకాల ఉపయోగం ఏమిటి, రైతులు ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ విధంగా తీసుకోవాలి, దానికి అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషనా ఆఫ్లైన్ అప్లికేషనా. సో రైతుకి ఏదైనా పట్టాదార పాస్బుక్లో కూడా ఏదైనా చేంజెస్ కావాలి అంటే కూడా, ఈవెన్ బ్యాంక్ లోన్కి వెళ్ళేటప్పుడు కూడా రైతులకు ఏదైనా సహకారం కావాలంటే వ్యవసాయ శాఖ తరఫున ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళకి ఫెసిలిటేట్ చేసి, బ్యాంక్ అధికారులతో సమన్వయం చేసి రైతులకి సమగ్రంగా సమాచారాన్ని ఇవ్వడమే కాకుండా వారికి ఇబ్బంది లేకుండా కావాల్సినటువంటి సహకారాన్ని అందించడం జరుగుతుంది.
1: సో ప్రతి రంగంలో కూడా సాంకేతికత అనేది ఆ రంగాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఉపయోగపడుతుంది కదండి. అలాగే వ్యవసాయ రంగంలో కూడా మీరు ఇందాక అన్నట్టుగా నమో డ్రోన్ దీది ప్రాజెక్ట్ కావచ్చు, లేదంటే స్ప్రింక్లర్ ఇరిగేషన్ కావచ్చు, డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, ఇవే కాకుండా ఇంకా అంటే పాత తరం పద్ధతుల్ని కొన్ని వదిలేసి ఈ దుక్కి దున్నడంలో కానీ లేకపోతే నీటిని అందించడంలో కానీ వాటిలో కొత్తగా సాంకేతిక మార్పులు అంటూ ఏం వచ్చినాయండి?
0: వచ్చినాయండి. పాత తరంలో మనకి ప్రతి ఇంట్లో కూడా పశువులతో వ్యవసాయం చేసేవారు. ఇప్పుడు రాను పాడి పశువులు ఉన్నాయి కానీ పేడ పశువులు లేవు. మిల్క్ ప్రొడక్షన్ అనేది మనకు ఉంది కాబట్టి అది కూడా వ్యవసాయమే. సో మిల్క్ ప్రొడక్షన్లో ఉంది కాబట్టి ప్రతి రైతు వ్యవసాయ పరంగా ఆ విధంగా మిల్క్ ప్రొడక్షన్కి ఉంది. అయితే వ్యవసాయ పరంగా వచ్చినప్పటికి ఇప్పుడు మనం ట్రాక్టర్స్ ఆల్రెడీ ఎప్పుడో వచ్చినాయి. దీంతోపాటు ఇప్పుడు ఏం వచ్చినాయంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి వచ్చింది. అంటే ఏంటి, ఫలానా పంటకి ఎంత నీరు కావాలి అనేది ఒక చిప్ ద్వారా డిజైన్ చేసి అక్కడ పెడితే, ఒక మీటర్ అక్కడ పెడితే ఖచ్చితంగా ఆ మాయిశ్చర్ ఆ సాయిల్లో ఉందా లేదా అని రైతుకి సాంకేతికం ఆ సెల్ ఫోన్కి వస్తుంది. దాని ద్వారా ఇరిగేషన్ ఇవ్వాలా లేదా, ఇస్తే ఎంత ఇరిగేషన్ ఇవ్వాలి అనేది కూడా రైతు ఇప్పుడు డిసైడ్ చేసుకో. అటువంటి పరిజ్ఞానం వచ్చింది, అది ఇంకా చేరువవ్వాలి. ఉంది, మనకు అందుబాటులో ఉంది, కానీ ఇవి చేరువవ్వాలి. అదే కాకుండా ఇప్పుడు ట్రాన్స్ప్లాంటర్స్ వచ్చినాయి, అదేవిధంగా హార్వెస్టర్స్ వచ్చినాయి. ఇప్పుడు లేబర్తో పని లేదు. తుఫాను మీరు హెచ్చరిక ఇచ్చారంటే రేపు తుఫాన్ వస్తుందనకి ఈ రోజు ఒక ఇంచుమించు 100 ఎకరాల కట్ చేస్తుంది, అది నూర్పిడి కూడా చేసేసి బ్యాగ్స్కి ఇచ్చేస్తుంది, నైట్ కూడా పని చేస్తుంది, అది దానికి డే అండ్ నైట్ ఏం లేదు. సో ట్రాన్స్ప్లాంటర్స్ అదేవిధంగా ఉడుపు చేయాలి. ఇప్పుడు ట్రాన్స్ప్లాంటర్స్ ఉడుపు చేస్తారు, లేబర్ ఏం అవసరం లేదు, ఇద్దరు మనుషులు ఉంటే సరిపోదు, అది ట్రాన్స్ప్లాంట్ చేస్తుంది, హార్వెస్టింగ్ అయిపోతుంది. ఇప్పుడు డ్రోన్స్ ద్వారా స్ప్రేయింగ్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనకి ముఖ్యంగా ట్రాన్స్పోర్టింగ్ కూడా ఇబ్బంది లేకుండా ప్రభుత్వం సహకారం చేస్తుంది. ఇప్పుడు రైతు పండించిన పంటను మార్కెట్ తీసుకెళ్ళడానికి కూడా కొంత సొమ్ము రైతుకి ఇస్తుంది. ఈ విధంగా కూడా మనకి ఉపయోగపడుతుంది.
1: ఇప్పుడు జిఎస్టీ సంస్కరణలు జరిగినాయి కదండి, జిఎస్టీ సంస్కరణల వల్ల వ్యవసాయ రంగానికి గానీ వ్యవసాయదారులకు గానీ ఉపయోగాలు ఏమున్నాయండి?
0: జిఎస్టీ అనేది రైతు వ్యవసాయ పరంగా అయితే ప్రస్తుతానికి మనకు అంత పెద్దగా ఏమీ లేదు, కానీ కొన్ని రంగాల్లో ఉపయోగపడుతుంది. ఎందుకంటే మెకనైజేషన్లో జిఎస్టీ ఉంది. ఇప్పుడు మెకనైజేషన్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు అవసరం. యాంత్రీకరణ అనేది ఆధునిక యంత్ర పరికరం రైతుకు చేరువవ్వాలి, వాటి ధరలు తగ్గుతాయి ఖచ్చితంగా, దాని ద్వారా రైతులకు ఉపయోగమే జరుగుతుంది.
1: ఈ రైతు ఉత్పత్తులకి ఇవ్వాల్సిన కనీస మద్దతు ధర అంటే ఏంటో ఒకసారి వివరంగా చెప్తారా?
0: కనీస మద్దతు ధర అంటే ముఖ్యంగా రైతు పండించేటప్పుడు పంటకి, ప్రతి పంటకి కొంత ఖర్చు అవుతుంది పెట్టుబడి. ఆ ఖర్చు పెట్టిన సొమ్ము కూడా రైతుకి రాకపోతే రైతు వ్యవసాయం చేయలేడు. సో అందుకనే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి పంటకి ఒక కనీస మద్దతు ధర, మినిమం సపోర్ట్ ప్రైస్ అంటారు, MSP అంటారు దాన్ని. ఆ కనీస మద్దతు ధర నిర్ణయిస్తుంది. అంటే ఏంటి, రైతు పండించిన పంటకి మేమేం చేస్తామంటే ప్రతి సంవత్సరం కూడా ఒక అసెస్మెంట్ చేస్తాం. ఈ సీజన్ అయిపోయింది, వచ్చే సీజన్ కంటే 2026 సంవత్సరానికి ఇప్పటి నుంచే మేము పెట్టుబడి ఎంత అవసరం, ఒక వరి పంటకి ఎంత అవసరం, ఒక చెరుకు పండించాలి ఎంత అవసరం, లేదా ఒక మామిడి పండించాలి ఎంత అవసరం అనేది ఒక ఎస్టిమేషన్కి వస్తాం. అంటే ఏంటి, అక్కడ కూలీలు ఖర్చు అనండి, ఉపకరణాలు ఖర్చు అనండి, లేదంటే ఇతర ఖర్చులు, ఈ ఖర్చులన్నీ కలిపితే ఒక ఎకరానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చును లెక్క వేసిన తర్వాత అది ఒక బ్యాంకర్స్ మీటింగ్లో కూర్చొని ఇంత ఖర్చు అవుతుంది, దీనికి రైతుకి మనం నెక్స్ట్ ఎంత మనం పెట్టుబడి సహాయం ఇవ్వాలి ఏది బ్యాంకుల ద్వారా అనుకుంటే అది యాక్చువల్గా. సో అలాంటప్పుడు ఈ ఖర్చుని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎంత మద్దతు ధర ఉండాలి, దిగుబడి కూడా లెక్కేయాలిగా. ఇప్పుడు ఒక ఎకరానికి ఖర్చు ఎంత అయింది, ఎంత దిగుబడి వస్తుంది, యావరేజ్ ఈల్డ్, దానికి పంట కోత ప్రయోగాలు చెప్పాను. సో పంట కోత ప్రయోగాల ద్వారా ఇంత ఈల్డ్ వచ్చినప్పుడు సో రైతుకి ఎంత ఖర్చు అయింది, ఎంతకు అమ్మాలి, అతనికి నష్టం లేకుండా చేయాలని ప్రయత్నం చేసి ఒక MSP క్రియేట్ చేస్తుంది. ఒకవేళ మార్కెట్లో ఈ ధరను కూడా కొనకుండా ఉంటే ప్రభుత్వమే ముందుకొచ్చి ఆ పంటను కొనుగోలు చేస్తుంది. అది కనీస మద్దతు ధర.
1: ఓకే, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ పాలనలో వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు, వ్యవసాయదారులకి రైతులకి వచ్చిన అభివృద్ధి ఏంటంటారండి మీరు?
0: చాలా అభివృద్ధి వచ్చిందమ్మ. పెను మార్పులు ఏంటంటే ఇరిగేషన్ లో మార్పు వచ్చింది, నీటి పారుదల వ్యవస్థను బలపరిచారు. ఇప్పుడు మనం పోలవరం ప్రాజెక్ట్ అనుకుందాం ఆంధ్రప్రదేశ్, ఈ పోలవరం ప్రాజెక్ట్ కనుక మనం మరో 2 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకోగలిగితే సస్యశ్యామలం అవుతుంది. అసలు అంటే ఇప్పటికే భారతదేశంలో 60% మంది వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు, వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల మీద. ఆ విధంగా నీటిపారుదల వ్యవస్థని బలపరిచారు, ఇంకా బలపరచాల్సిన అవసరం ఉంది, ఇంకా గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళాలి. నదుల అనుసంధానం అంటున్నారు, అది అనుసంధానమే జరిగితే అద్భుతం జరుగుతుంది, వాటర్ ట్రాన్స్పోర్టేషన్ కూడా పెరుగుతుంది. అదే కాకుండా ఇప్పుడు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అనేది డెవలప్ చేశారు చాలా వరకు. సో దానికి కూడా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మద్దతు ఇచ్చి ఇప్పుడు యంగ్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని న్యూ ఎంటర్ప్రీనర్స్ గా చేయాలని, ఈ రంగంలో కూడా వాల్యూ అడిషన్, పండించిన పంటకి కొంత తన రకరకాల రూపాల్లో దాన్ని మార్చి ఇవ్వటం వలన దానికి అధికమైనటువంటి గిట్టుబాటు ధర కానివ్వండి, లేదా రైతుకు లాభాలు వస్తున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని బాగా ప్రోత్సహించింది. న్యూట్రీ సీరియల్స్ ఉన్నాయి. న్యూట్రీ సీరియల్స్ అంటే ఇప్పుడు రాగి, జొన్న, సజ్జ, ఇప్పుడు అందరూ కూడా అవే తింటున్నారు.
1: చిరుధాన్యాలు
0: ఎస్, ఇప్పుడు చిరుధాన్యాల ప్రాముఖ్యత చాలా పెరిగింది. ఇప్పుడు ఏ ఇంట్లో చూసుకున్నా ఒక పూట రైస్ తింటున్నారు. సో దానికి ఈ విధంగా రైతులకు ప్రోత్సాహం ఇవ్వడంతో ఏమైందంటే రైతులు పంట మార్పిడి వైపు కూడా వెళ్ళారు. మనం వెళ్ళాలి, పంట మార్పిడికి వెళ్ళాలి. అభివృద్ధి చెందాలంటే సనాతనంగా వచ్చిన పంటను అదే పండిస్తారంటే కుదరదు. రైతు మనకున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకుంటే ఈ పంట మార్పిడి, వాతావరణంలో కూడా మార్పులు జరిగాయి. ఈ వాతావరణ మార్పులకి తగ్గట్టుగానే మనం పంటల మార్పిడి కూడా చేసుకుంటున్నాం. కొత్త కొత్త వరి వంగడాలు వచ్చినాయి, కొత్త కొత్త రకరకాల వంగడాలు వచ్చినాయి. అలాగే ఇప్పుడు పల్సెస్ అనండి, పప్పు ధాన్యాలకు మద్దతు ధర పెంచారు, ఆ ఉత్పత్తి కూడా పెంచాలని. కాబట్టి ఈ 14 ఏళ్లలో మనం ఏంటంటే స్వయం సమృద్ధి ఆల్రెడీ ఉంది మనకి, కానీ అందరి తాలూకా ఆలోచన ఎలాగుందంటే ఆరోగ్యమైన ఆహారం మీద ఉంది. అందుకనే ఇప్పుడు ఏం చేసిందంటే ప్రభుత్వం ప్రోత్సాహం లాస్ట్ ఫోర్ ఇయర్స్ గా నేచురల్ ఫార్మింగ్ అంటే ప్రకృతి వ్యవసాయ సంబంధ వ్యవసాయం మీద దృష్టి పెడుతుంది బాగా, ఆర్గానిక్ ఫార్మింగ్ దాన్ని ప్రోత్సహిస్తుంది. ఒక పక్కన సనాతన వ్యవసాయాన్ని మనం సాగిస్తూనే కొంత మార్పుకి మనం తీసుకువెళ్తున్నాం. సో నేచురల్ ఫార్మింగ్ తీసుకెళ్తున్నాయి. ఇప్పుడు తీసుకెళ్తుంటే ఏంటంటే కనీసం ఒక ఎరువు వేయకుండా, ఎటువంటి పురుగు మందులు కొట్టకుండా, ఇతర రసాయనాలు ఏమి వాడకుండా, ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే భూసార పరిరక్షణ. మన పూర్వీకులు మనకి అందించినటువంటి భూమి యొక్క సారాన్ని ఆల్రెడీ రసాయనిక ఎరువుల వల్ల చెరగొట్టాం, దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలి అంటే ఏం చేయాలి, నేచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ వెళ్ళాలి. అందుకనే ఇప్పుడు దాని మీద దృష్టి పెట్టి ఏం చేస్తుందంటే మనకు ఇంకా ఉత్పత్తి పెంచాలంటే అవసరమే, కానీ ఉత్పత్తితో పాటు ఆరోగ్యకరమైనటువంటి ప్రకృతి పంటలు మనం పండించాలి, ప్రకృతి సిద్ధమైన పంటలని. సో దాన్ని దృష్టిగా చేసి 14 సంవత్సరాల్లో రైతులకి చాలా వరకు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఇప్పుడు ప్రకృతి సేద్యమైన పంటల్ని.
1: ఇప్పుడు ఏదైతే పథకాలు ఉన్నాయో రైతుల కోసం, వాటిల్లో ఒక వ్యవసాయ రంగానికి చెందిన నిపుణులుగా ఇంకా ఇందులో మార్పులు కావాలి లేదా మరిన్ని పథకాలు ప్రవేశపెట్టాలి, ఎటువంటి పథకాలు ప్రవేశపెట్టాలి అనే దాని గురించి మీ అభిప్రాయం ఏంటండి?
0: రైతులకి ప్రభుత్వం సహకరిస్తున్న విధానం బాగుంది. ఇంకా కావాల్సింది ఏంటంటే రైతులు ఇంకా ఎడ్యుకేట్ చేయాలి శాస్త్రీయ వ్యవసాయం మీద. ఇంకా ఆ రీచ్ అవడానికి చాలా గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ను ఫిల్ చేయాలి. ఏది ల్యాబ్ టు ల్యాండ్ ప్రోగ్రామ్ లో ముఖ్యంగా అక్కడ మనం ఏదైతే నూతన పద్ధతులు మనం కనుగొంటున్నామో అది పూర్తిగా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళాలి. వెళ్ళాలి అంటే ఇంకా మనం మోర్ ట్రైనింగ్స్ కానీ, మోర్ ఎక్స్పోజ్ విజిట్స్ కానీ రైతులకి, అదేవిధంగా ఇంకా డెమాన్స్ట్రేషన్ కానీ చేయటం ఒకటి. రెండోది నీటిపారుదల వ్యవస్థను మనం ఇంకా అనుకున్నాం, ఇంకా దాన్ని బలపరచాలి. ఎందుకంటే వితౌట్ వాటర్ వి కెనాట్ ప్రొడ్యూస్ ఎనీ క్రాప్, ఏ పంట అయినా. సో దాన్ని మనం ఇంకా మనం కొన్ని కొత్త పద్ధతులు మనం రైతులకు అందించే విషయంలో చేయాలి, ఇంకా చేరువ చేయాలి. అది కాకుండా మెకనైజేషన్ ఒకటి, మెకనైజేషన్ ఇంకా పూర్తి స్థాయిలో రైతులకు అంది. నాకు తెలుసు 40% ఫార్మర్సే దీన్ని అందుకున్నారు, రిమైనింగ్ 60% ఇంకా గ్యాప్ ఉంది. ఈ యాంత్రీకరణ అనేది ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఆ విధంగా ఏర్పాటు చేయటం, రైతు ఉత్పత్తిదారుల సంఘం అంటాం, ఆ సంఘాల ద్వారా రైతులు కనుక చేరువ చేస్తే, యాంత్రీకరణ ఈ నూతన పద్ధతులు ఇవన్నీ కూడా చేస్తే వాళ్ళ ద్వారా రైతులకు ఇంకా మరింత చేరువవటం, రైతుల్లో మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మార్కెట్ ఫెసిలిటీ, ఇప్పుడు అనుకున్నాం MSP అని, అది ఆ ఈనామ్ మార్కెటింగ్ అనే పెట్టింది ఇప్పుడు ప్రభుత్వం, నేషనల్ అగ్రికల్ మార్కెటింగ్ అని. ఆన్లైన్లోనే రైతు పండించిన పంటను శాంపుల్ పెడితే ఎక్కడో ఢిల్లీలోని వ్యక్తి ఇక్కడ విశాఖపట్నంలో పండించిన పంటను చూస్తాడు, ఇది నాకు ఈ రేటు కంటే ఆ రేటు కొంటాడు నచ్చితే శాంపుల్ చూసుకొని. సో ఈనా మార్కెటింగ్ వచ్చింది. ఈ మార్కెటింగ్ వ్యవస్థను కూడా ఇంకా రైతులకు చేరువ చేయాలి. ఇది ఎలా ఉందంటే కొంతమందికే తెలిసింది, ఇది ఇంకా ఫీల్డ్ లెవెల్కి వెళ్ళాలి. సో రైతులను ఎన్రోల్ చేయాలి, రైతులను ఇంకా ఎడ్యుకేట్ చేయాలండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ విద్యలో అట్లీస్ట్ ఫ్రమ్ 8th class ఆన్వర్డ్స్ వ్యవసాయం గురించి ఒక పాఠ్యాంశం ఉండాలి. అది లేకపోతే చాలా మంది పిల్లలు వరి ఎక్కడి నుంచి వచ్చిందని చెట్టు నుంచి వచ్చి అంటారు, చెట్టుకి మొక్కకి తేడా తెలియని పరిస్థితి వచ్చింది. సో కాబట్టి 8th class నుంచి కనీసం ఈ పాఠ్యాంశంగా చేర్చి, ఇంటర్మీడియట్ తర్వాత ఉందా లేదా పక్కన పెడితే అట్లీస్ట్ 10th class వరకు ఒక పాఠ్యాంశంగా పెడితే 2-3 సంవత్సరాలు అసలు వ్యవసాయం గురించి తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రామ్ పెట్టింది, అంటే ప్రతి రాష్ట్రంలో కొన్ని స్కూల్స్ ని ఎంపిక చేసి జిల్లాల్లో ఒకటి రెండు స్కూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ విశాఖపట్నం జిల్లా చూసుకుంటే ఆనందపురంలో హై స్కూల్ తీసుకున్నాం, అలాగే నారాయణ రాజుపేట అని భీమిలిలో ఒక హై స్కూల్ తీసుకుని, ఈ రెండు స్కూల్స్ లో స్కూల్ పిల్లల ద్వారానే మట్టి నమూనాలు వారి పొలాలను సేకరిస్తున్నాం, వాళ్ళ చేతే ఆ సాయిల్ ని టెస్ట్ చేయిస్తున్నాం, ఎలా టెస్ట్ చేయాలో వాళ్ళకి నేర్పించి వాళ్ళ చేత టెస్ట్ చేయించి ఆ రిజల్ట్స్ ఏ విధంగా అమలు చేయాలో, రైతులు ఏ విధంగా ఎరువులు వాడాలో, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బంధుమిత్రాదులు ఏ విధంగా వాడాలో వాళ్ళ పొలం అనేది వాళ్ళ ద్వారా చెప్పిస్తున్నాం. ఎప్పుడైతే విద్యార్థులని ఇన్వాల్వ్ చేసామో రేపు భావి భారత పౌరులు వారు, వారిని మనం ఎంకరేజ్ చేయగలిగితే అందులో శాస్త్రవేత్తలు ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, ఇంజనీర్స్ ఉంటారు, అల్టిమేట్గా ఏ ఉద్యోగం చేసినా తినడానికైతే తిండి కావాలి, దానికి పంటలు కావాలి. సో దాని బాధ్యత దాని విలువ వారికి తెలియాలని నేను కోరుతున్నాను.
1: మీలాగా వ్యవసాయ శాఖకి వ్యవసాయ రంగానికి చెందిన నిపుణులు తీసుకుంటున్న చర్యల వల్ల కావచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాల వల్ల కావచ్చు, ఇవన్నీ ఇలా కంటిన్యూ అయితే రానున్న 5 సంవత్సరాల్లో భారతదేశం వ్యవసాయ రంగంలో ఏ స్థితిలో ఉంటుందని మీరు అనుకుంటున్నారు?
0: ఖచ్చితంగా మనం టార్గెట్ అయితే 25% గ్రోత్ అనుకున్నాం. ఏదైనా ప్రకృతి సహకరించాలి, మన ప్రయత్నాలు చక్కగా చేసినప్పుడు ప్రకృతి సహకారంగా ఉంటుంది. నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు 6.5% గ్రోత్ లో ఉన్నాం, ఖచ్చితంగా ఏదైతే 18.5 నుంచి 25 అనుకున్నామో మరో 2-3 సంవత్సరాలు ఖచ్చితంగా ఎచీవ్ అవుతామండి.
1: వికసిత్ భారత్ అనేది ఇప్పుడు మన నినాదం కదండి, సో వికసిత్ భారత్ కోసం వ్యవసాయ రంగంలో ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి, సో దానివల్ల భారతదేశం ఉన్నతిని ఏ విధంగా మనం చూడొచ్చండి?
0: వికసిత్ భారత్ లో మనం చూసుకుంటే వ్యవసాయ రంగంలో భూసార పరిరక్షణ ఫస్ట్ చేస్తున్నాం, ఫస్ట్ పాయింట్ గా. అందుకనే కేంద్ర ప్రభుత్వం కూడా చాలా ప్రయారిటైజ్ గా నేల పరిరక్షణ చేస్తుంది. నీటిని కాపాడుకోవాలి, నీటిని సక్రమంగా వినియోగించుకోవాలి, దానికోసం మనం ప్లాన్ చేస్తున్నాం. అదేవిధంగా నూతన వంగడాలను మనం సృష్టి జరిగినాయి, వాటిని సమర్థవంతంగా మనం పండించాలి. అంటే ఇప్పుడు యాంత్రీకరణ మనకు అవసరం, లేబర్ షార్టేజ్, ఒక పక్క NREGSC ప్రోగ్రెస్ అంటే లేబర్ షార్టేజ్ వస్తుంది, దానికి యాంత్రీకరణే మార్గం. సో ఈ మూడు మనం చేసి మార్కెటింగ్ మనం కల్పిస్తే కనుక వికసిత భారత్లో ఖచ్చితంగా మన వ్యవసాయం చాలా అభివృద్ధి చెందుతుంది, ముందుకు వెళ్తుంది, రైతులందరూ వికాసంతో ఉంటారని నేను అనుకుంటాను.
1: జనరల్ గా ఏంటంటే వ్యవసాయ రంగంలో ఉండేవారు వాళ్ళ పిల్లలందరూ కూడా ఉద్యోగాలనో లేకపోతే వేరే చోట్లకి వెళ్ళిపోవడం అనేదో జరుగుతున్నారు, మళ్ళీ మేము వ్యవసాయాన్నే తీసుకుంటాము అన్నవారు చాలా తక్కువగా కనపడుతున్నారు. మరి ఇది ఇలా ఈ ప్రాసెస్ కంటిన్యూ అయిపోతే మనకి ఇబ్బంది పడతాం కదండి, అందుకని పిల్లల్ని కూడా వ్యవసాయం వైపు పూర్తి స్థాయిలో వ్యవసాయ రంగం వైపు వారిని ఆకర్షించడానికి ఏం చెయ్యాలంటారు, మీరిచ్చే సలహాలు సూచనలు ఏంటండి?
0: చాలా మంచి ప్రశ్న. అది మాత్రం యాక్చువల్గా మేము కూడా ఫీల్ అయ్యేది అదే, ఎప్పుడు ఎక్కడైనా మా రైతులతో మాట్లాడేటప్పుడు మేము వాళ్ళకు కూడా చెప్పేది అదే, మీరు వ్యవసాయం చేశారు, మీ తండ్రి గారు వ్యవసాయం చేశారు, మీ తాతగారు వ్యవసాయం చేశారు, మీరు చేయబట్టి ఈ రోజున మేము అందరం తింటున్నాం. సో మీరు ఇప్పుడు అన్నట్టు ఇప్పుడు అందరూ కూడా ఈ వ్యవసాయాన్ని ఎందుకు విడనాడుతున్నారంటే వ్యవసాయం అనేది ప్రకృతితో చేయాలి, ప్రతిదీ కూడా ఆరుబయట చేయాల్సిందే, సుఖాలకు అలవాటు పడిపోయాం. ముఖ్యంగా విద్యార్థులు అనేసరికి వాళ్ళకి ముఖ్యంగా వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పటికి కూడా ఇప్పుడు వాళ్ళకి అవకాశం లేకుండా అయిపోయింది, ఊర్లో చదవట్లేదు ఎవరు, తల్లిదండ్రులు ఏ విధంగా కష్టపడుతున్నారు ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు. రెండోది మీరు అన్నారు కదా, ఇప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ నా దగ్గరికి లాస్ట్ 4 ఇయర్స్లో 8 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉద్యోగాలు మానేసి ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు. నేను ఒకటే అడిగా, ఎందుకు మీరు మళ్ళీ అంత మంచి పొజిషన్లో ఉద్యోగం చేసేది వదిలేసి వ్యవసాయానికి వచ్చారంటే, సార్ మాకు అక్కడ తృప్తి లేదండి, మాకు ఈ వ్యవసాయం చేయాలనుకున్నా. అసలు ఏం చదువుకున్నారంటే వాళ్ళందరూ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదువుకున్నారు, వ్యవసాయానికి సంబంధం లేదు వాళ్ళు. కానీ వాళ్ళకున్నటువంటి ఈ మీడియాలో తెలుసుకొని మంచి మంచిగా నాలెడ్జ్ సంపాదించి ఈ రోజున భార్య భర్తలు కలిసి ఇక్కడ మనకు దగ్గరలోనే కొంత ల్యాండ్ లీజ్ తీసుకుని ఇద్దరు ముగ్గురు చేస్తున్నారు. అంటే

0: మార్కెటింగ్ ఎక్కడ మనం టైప్ చేయొచ్చని వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంది. చదువుకున్న వాళ్ళు వ్యవసాయం వైపు మళ్ళుతున్నారండి, కాకపోతే దాన్ని ఇంకా ఎంకరేజ్ చేయాలి.
1: సో ఒక వ్యవసాయ శాఖ నిపుణులుగా రైతు భవిష్యత్తు కోసం మీరిచ్చే 3 ముఖ్యమైన సలహాలు అడిగితే ఏం చెప్తారండి?
0: రైతు భవిష్యత్తు కోసం సలహాలంటే ఒకటే అండి, రైతుకి అందరం కూడా చేయూత ఇవ్వాలి. ఫస్ట్ మార్కెటింగ్ ఫెసిలిటీ మనం కల్పించాలి, పంట మార్పిడి విధానం రావాలి. అంతేగాని మూస విధానంలో అదే పంటను పండించడం కాకుండా నేను కొత్తగా పంటల మార్పిడి రావాలి. తర్వాత రైతు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగానే పంటలు మార్చాలి. అంతేగాని నేను జూన్ నెలలో వస్తే విత్తనాలు వేస్తాను అనుకుంటే అవ్వదు. ఇప్పుడు జూన్ నెలలో వర్షాలు పడలేదు, జూలైలో పడుతుంది, ఆగస్టులో పడుతున్నాయి. సో వాతావరణకు అనుగుణంగా క్లైమేట్ రెజిలియన్స్ అంటాం, అంటే పరిస్థితులు ఎలాగున్నప్పుడు కూడా మన పంటను తీసుకునే ఆలోచన శాస్త్రత ఉంది, దాన్ని అందిపుచ్చుకొని రైతు ముందుకెళ్ళాలి. తప్ప ముఖ్యంగా రైతు ఏంటంటే చేస్తున్న వ్యవసాయంలో చిత్తశుద్ధితో చేయాలి. అంటే ఎక్కడైతే వ్యవసాయమే వృత్తిగా భావించేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా బాగుపడుతున్నారో, ఆ వ్యవసాయంలో అభివృద్ధి చెందుతున్నారు. సో అది రైతులో ఉన్నటువంటి ఆ 3 లక్షణాలు కనుక మనం అలవలుచుకుంటే రైతులుగా ముఖ్యంగా ఖచ్చితంగా బాగుంటాం.
1: సార్, వ్యవసాయ రంగం గురించి, రైతుల గురించి, రైతు సాధికారత గురించి, ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి ఇంత చక్కటి వివరణ ఇచ్చినందుకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే అండి.
0: థ్యాంక్ యూ.
2: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వ్యవసాయ రంగ అభివృద్దిపై ప్రత్యేక ముఖాముఖి ఇప్పటి వరకు విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, పరిచయకర్త ఎన్ మణి, అతిథి బి విజయప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్ వ్యవసాయ శాఖ భీమిలి డివిజన్. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.

మీరు ఇంతవరకు ప్రాంతీయ వార్తా విభాగం వారు సమర్పించిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. వినబోతున్న పాట రుద్రవీణ చిత్రంలో ఉంది. గానం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, సాహిత్యం సిరివెన్నెల సీతారాం శాస్త్రి.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: ఆకాశవాణి మీరు వింటున్నారు FM 102.2. మనం ఉన్నాం రాబోయే అతిథిలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట వర్షం చిత్రంలోని గానం ఎస్బి చరణ్ సుమంగళి సాహిత్యం సిరివెన్నెల సీతారాం శాస్త్రి.

0: మీరు HIV బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం రాబోయే అతిథిలో వింటున్నాం సినీ గీతాలు. వినవదున్న తరువాతి పాట ప్రేమంటే ఇదేరా చిత్రంలోంది గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సాహిత్యం సిరివెన్నెల సీతారాం శాస్త్రి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం రాబోయే అతిథిలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట లంకేశ్వరుడు చిత్రంలోని గానం మనం ఎస్ జానకి, సాహిత్యం దాసరి నారాయణరావు.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం రాబోయే అతిథిలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతే పాట బంగారు బుల్లోడు. చిత్రంలోంది గానం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర బృందం, సాహిత్యం వేటూరి, సంగీతం రాజ్కోటి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. ఇప్పుడు వినండి, గుర్తు చేసుకుందాం సినీ గీతాలు. గుర్తు చేసుకుందాంలో ముందుగా వినబోతున్న పాట తెల్ల గులాబీలు. చిత్రంలో ఉంది గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, సాహిత్యం గోపి.

ఆకాశవాణి మీరు వింటున్నారు, ఎఫ్ఎం 102.2 మనమున్నాం, గుర్తు చేసుకున్నాంలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట మధుర గీతం. చిత్రంలోంది గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ చనికి, సాహిత్యం రాజశ్రీ.

ఆకాశవాణి మీరు వింటున్నారు FM 102.2. మనం ఉన్నాం, గుర్తు చేసుకున్నాంలో వింటున్నాం. సినీ గీతాలు వినబోతున్న తరువాతి పాట లైలా చిత్రంలో ఉంది. గానం SP బాలసుబ్రహ్మణ్యం బృందం, సాహిత్యం C. నారాయణ రెడ్డి.

0: పర్సనల్ లోన్ ఆఫర్.
1: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
0: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్.
1: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ ఇలా బ్లాక్ చేయాలరా?
2: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు. ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
1: మరి ఏం చేయాలి?
2: ఆల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
1: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
2: అవును, రిపోర్ట్స్ వెళ్లిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం గుర్తు చేసుకున్నాంలో వింటున్నాం సినీ గీతాలు. వినవతున్న తరువాతే పాట వియ్యాల వారి కయ్యాలు చిత్రంలోని గానం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, సాహిత్యం వేటూరి సుందరామూర్తి, సంగీతం సత్యం.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం గుర్తు చేసుకున్నాంలో వింటున్నాం సినీ గీతాలు వినబోతున్న తరువాతి పాట మూడు ముళ్ళు చిత్రంలోని గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, సాహిత్యం జ్యోతిర్మయి, సంగీతం రాజన్ నాగేంద్ర.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం గుర్తు చేసుకుందాంలో చివరిగా వినబోతున్న పాట కొత్త జీవితాలు చిత్రంలో ఉంది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి సాహిత్యం, సి నారాయణ రెడ్డి.

0: మీరింతవరకు గుర్తు చేసుకున్నాం సినీగీతాలు విన్నారు. సమయం 11:30. ఏషియన్ గేమ్స్ 2026 అప్డేట్స్ వింటారు.
1: హలో, వెరీ వార్మ్ వెల్కమ్ టు ఆల్ ద లిసనర్స్ ఆఫ్ ఆకాశవాణి. మే హూ సాక్షి మాండ్వాల్ మేరే సాత్ ఇస్ వక్త్ మౌజూద్ హై దోస్తో షబాబ్ అన్వర్ ఔర్ హమ్ లేకర్ ఆ గయే హై సుబహ్ కే 11:30 బజే అభీ తక్ కే లేటెస్ట్ అప్డేట్స్ దట్ హావ్ ట్రాన్స్పైర్డ్ ఇన్ ది ఆన్ గోయింగ్ ఏషియన్ గేమ్స్ ఇన్ ది లాస్ట్ 1 అవర్. సబ్సే బడీ హార్ట్ బ్రేకింగ్ ఖబర్ జో ఆయీ హై పిచ్లే 1 ఘంటే మే వో రహీ బాక్సింగ్ కీ దునియా సే, క్యూంకి సుమిత్ కుందూ కా జో 70 కిలోగ్రామ్ రౌండ్ ఆఫ్ 32 కా బౌట్ థా వేర్ హీ వాస్ అప్ అగేన్స్ట్ అలీ కాసిమ్ హమ్దన్ అల్ సరే, వెల్ దట్ usme because of injury he had to withdraw. Yes, he couldn't carry on, and as a result this has been the biggest heartbreaking news that has come into play for boxing ke kaam se, because unko forfeit karna pada apna third round. Bata de aapko ki Sumit landed big punches early in the bout and maintained a clear dominance over the Iraqi pugilist. The Indian boxer took the first round 5-0 before Qasim made a bit of a comeback. However, the second round once again went to Sumit with a split decision of 3-2, but disaster struck just seconds into the third round as Sumit suffered a severe knee injury, slipping and hobbling before the medical officer stepped in to stop the bout. Commentators suspected an ACL injury, bringing a heartbreakingly abrupt end to his campaign. And because of this, Iraq's Ali Al-Saray advanced to the quarterfinals. And Shabab, kehna padega ki ye jo ghatna unke saath hui hai, wo definitely heartbreaking to hai.
2: Yeah, bahut hi nirashajanak hai. क्योंकि काफी उनसे उम्मीदें भी थी और स्वयं भी काफी आत्मविश्वास से लबरेज थे अगर मुकाबले से बाउट से पहले की बात करें तो. लेकिन उधर हमें अगर कबड्डी की बात करें तो जहां जलवा भारत का बरकरार है, लगातार चौथी जीत दर्ज की है भारत ने. चीनी ताइपे को 37-21 से हराया है और जैसा कि हमने बताया कि लगातार चौथी जीत के साथ लगभग सभी ग्रुप मैच जीत कर भारत सेमीफाइनल में पहुंच गया है पुरुष कबड्डी में.
1: Right, and the other big news that we'll now bring to you, or rather should we move on towards, is from the world of squash, jahan par humne dekha ki Anahat Singh won and wrapped up a contest with an 11-7 victory in the third game, and thereby in the women's singles round of 16 clash was able to defeat her opponent 3-0 to qualify for the quarterfinals. It was a clean victory that came her way, 11-4, 11-5, 11-7. Good news from the world of squash. Aur usse pehle bhi agar hum squash ke kuch aur events ke upar aaj ek nazar dale to All Indian Clash in the mixed doubles round of 16 bhi humne aaj dekha, jisme Joshna Chinnappa and Vilavan Senthil Kumar secured a hard-fought 2-0 victory over fellow Indians Suraj Chand and Shamina Riaz to advance to the mixed doubles quarterfinals. And men's singles round 1 maybe, Manoj Shah enjoyed a comfortable start to his men's singles campaign with a win over Malaysia's Wong Kwee Shen of Malaysia 11-9, 14-12, 11-7, 11-4. So convincing, comfortable, commanding victories coming from the world of squash, especially for the Indians. Aur aaj isi इवेंट के अंदर और भी आप बहुत सारे इवेंट्स देखने वाले, यानी स्क्वाश के अंदर जहां पर आप देखेंगे, अभी हमने देखा अनहद सिंह की वुमेन सिंगल्स राउंड ऑफ 16 का क्लैश, उसके बाद अभय सिंह, वीर चौटरानी, तन्वी खन्ना विल आल्सो बी हैविंग देयर इवेंट्स टुडे.
2: होगा तलवारबाजी की बात करें तो सुबह 10:30 बजे हमने एक अच्छी खबर सुनाई थी, लेकिन अभी जो खबर है वो अच्छी नहीं है क्योंकि भवानी देवी, जिनसे बहुत ज्यादा उम्मीद थी, राउंड ऑफ 16 में उन्हें हार का सामना करना पड़ा है. हम श्रोताओं को बता दें कि भारत के सीए भवानी देवी महिला साबरे के राउंड ऑफ 16 में हार कर बाहर हो गई हैं. उन्हें 2026 के वर्ल्ड चैंपियनशिप के सिल्वर मेडलिस्ट चीन के राव शुंगई ने 15-5 से पराजित कर दिया है.
1: Right, and the big news that came in today early in the morning was from the world of wushu, jahan Roshi Bina Devi ne women 60 kilogram final ke andar silver medal apne naam kar liya aur Bharat ka naam ek bar fir se roshan kar diya. Hat trick of medals for her in the Asian Games, because 2018 ke Asian Games mein unko bronze se nawaza gaya tha, 2022 ke Asian Games mein unko silver se nawaza gaya tha, aur ek bar fir se 2026 mein unhone silver padak apne naam kar liya. Goes to show her complete dominance in wushu in the 60 kilogram category, which she obviously earned after a hard-fought battle against China's Zhao Zhang. And Shabab, hume pata hai, it's never going to be easy to defeat a Chinese opponent in any sport, but should we have Roshi Bina Devi somehow breaking

0: those barriers and every time proving every person wrong that we can go ahead and defeat China or Japan also.
1: देखिए इंडिविजुअल राउंड में अगर देखा जाए तो अब तक जितने भी एथलीट ने जो कारनामा देखा है उनमें वो सबसे आगे हैं. जिस तरह का उनका सफर रहा है और जिन परिस्थितियों में उन्होंने कई खेल छोड़े और सेल्फ डिफेंस के लिए जो उन्होंने जो अपनाया है घटना घटने के बाद उनके बाद उसमें लेकर के जो आगे बढ़ी वो काबिल तारीफ है.
0: राइट एंड नाउ अ क्विक अपडेट ऑल्सो कमिंग इन फ्रॉम शूटिंग, जहां आपको बता दें कि एक अच्छी खबर या खुशखबरी की हम उम्मीद कर सकते हैं शूटिंग में वो है मिक्स टीम स्केट के फाइनल्स के थ्रू. बिकॉज इसके अंदर आपको बता दें द इंडियन शूटिंग पेयर ऑफ अनंतजीत सिंह नरुका और परनाज धलेवाल हैव मेड इट टू द फाइनल्स ऑफ द मिक्स स्केट शूटिंग कॉम्पिटिशन एंड दे हैड फिनिश्ड फोर्थ इन द क्वालिफिकेशन राउंड गेटिंग 138 आउट ऑफ 150 पॉइंट्स एज पर द ऑफिशियल रिक्वायरमेंट्स. ऑल्सो कतर, साउथ कोरिया और चाइना उनके ऊपर है ये तीनों देश. चौथे पर उन्होंने फिनिश किया था तो दे आर गोइंग टू नाउ बी रिप्रेजेंटिंग इंडिया इन द मिक्स्ड स्कीट टीम फाइनल्स. ये इवेंट 11:15 बजे सुबह शुरू हो चुका है. इसके बारे में आपको अपडेट लेके आएंगे अगले एक घंटे के बाद यानी दोपहर 12:30 बजे. आपको इसमें बताएंगे क्या हुआ. फिलहाल के लिए शबाब और मुझे यानी साक्षी को दीजिए इजाजत. वी विल कैच यू बैक अगेन विद ऑल द लाइव अपडेट्स ऑफ द ऑन गोइंग एशियन गेम्स इन द 12:30 अपडेट. थैंक यू सो मच. गुड बाय.
2: एशियन गेम्स 2026 आईची नगोया.
3: మీరింతవరకు ఏషియన్ గేమ్స్ 2026 అప్డేట్స్ విన్నారు. ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం సినీ గీతాల్లో. ముందుగా వినబోతున్న పాట కోకిల చిత్రంలోని గానం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సాహిత్యం వేటూరి సుందరామూర్తి.
4: కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోక

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం సినీ గీతాల్లో. వినబోతున్న తరువాతి పాట వేచి ఉంటా చిత్రంలోంది గానం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఉష.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం సినీ గీతాల్లో. వినబోతున్న తిరువతి పాట ప్రేమంటే ప్రాణమిస్త. చిత్రంలోంది గానం రఫీ, సాహిత్యం సిరివెన్నెల సీతారాం శాస్త్రి.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన మొటిమల
3: సై బాల్,
2: గజ్జా బొబ్బలా
3: సై బాల్,
2: నడువులో తామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
5: పర్సనల్ లోన్ ఆఫర్
6: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
5: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
6: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ ఇలా బ్లాక్ చేయాలరా?
7: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు. ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
6: మరి ఏం చేయాలి?
7: ఆల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుందంతే.
6: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
7: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం సినీ గీతాల్లో. వినబోతున్న తిరువతి పాట వాన చిత్రంలోని గానం కార్తీక్ సాహిత్యం సిరివెన్నెల సీతారాం శాస్త్రి.

0: మీరింతవరకు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 12 గంటలు. వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుంచి.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాత్ మే జాగృతి శర్మ.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2 సమయం 12:10. లాహిర్ లాహిర్లో సినీ గీతాలు. ముందుగా వినబోతున్న పాట సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రంలో ఉంది. గానం కార్తిక్, అంజనా సౌమ్య, సాహిత్యం అనంత శ్రీరామ్.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం లాహిర్ లాహిర్లో, వింటున్నాం సినీ గీతాలు. వినవతున్న తరువాతి పాట రంగం చిత్రంలోని గానం. శ్రీరామ్ పార్థసారథి, బాంబే జయశ్రీ, సాహిత్యం వనమాలి.

0: పర్సనల్ లోన్ ఆఫర్.
1: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
0: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్.
1: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ అలా బ్లాక్ చేయాలరా?
2: నీ ఫోన్ లో జస్ట్ నెంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు. ప్రతిసారి కొత్త నెంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
1: మరి ఏం చేయాలి?
2: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
1: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
2: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
3: ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం లాహిర్ లాహిర్లో, వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తర్వాతి పాట గబ్బర్ సింగ్ చిత్రంలో ఉంది గానం. శంకర్ మహాదేవన్, గోపికా పూర్ణిమ, సాహిత్యం చంద్రబోస్.

ఆకాశవాణి మీరు వింటున్నారు FM 102.2. మనం ఉన్నాం లాహిర్ లాహిర్లో, వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట రాజా ది గ్రేట్ చిత్రంలోని గానం, సమీరా భరద్వాజ్, ఎంఎల్ శృతి, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి, సంగీతం సాయి కార్తిక్.

0: మీరింతవరకు లాహిర్ లాహిర్లో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. ఇప్పుడు వినండి ఏషియన్ గేమ్స్ 2026 అప్డేట్స్ వింటారు.
1: It's time for the Asian Games 2026 update.
2: Asian Games 2026 Aichi Nagoya.
3: Hello and a very warm welcome to all the listeners of Akashvani. Main hu Sakshi Mandwal aur mere sath is waqt dosto yahan par maujood hain Shahbab Anwar aur hum lekar aa gaye aapke liye Asian Games 2026 ki latest updates dopahar 12:30 baje. Intezar ka safar thoda lamba raha aaj ke is event ke andar lekin

0: మీరింతవరకు లాహిర్ లాహిర్లో సినీ గీతాలు విన్నారు. సమయం 12:41. జానపద కళారూపాలు కార్యక్రమంలో ఇప్పుడు
1: ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో భక్త పురందరదాసు జీవిత చరిత్ర కంజీర కథ వింటారు. నిర్వహణ శ్రీ చిలుకూరి సుబ్బారావు. వంతలు శ్రీ పాలూరి రత్నం. హార్మోనియం శ్రీ పెనుకుర్తి సోంబాబు. డోలక్.

ఆకాశవాణి శ్రోతలకు నమస్సమాజ్ఞలు తెలియజేస్తూ భక్త పురంధరదాస్ జీవిత చరిత్ర కంజరి కథ వినండి, ఆస్వాదించండి. భవ్య సనాతన

వరపుత్రులుగా గన్న భూమి భవ్య సనాతన భరత కండమున పాసురమైనది మహారాశ్రము. దివ్యక్షేత్రాలకు నిలయమైంది భక్త తుకారాం, నామదేవుడు, యాకనాథుడు వంటి మహాభక్తులకు, సిరిడీ సాయినాథు వంటి సద్గురువులకు పుట్టినిల్లు మహారాష్ట్రం. అలాంటి మహారాష్ట్రంలో పూనా నగరానికి సమీపంలో పురందరగడ అనే ఒక మహాపట్టణం ఉంది. కవులు, పండితులు, ఆధ్యాత్మవేత్తలు, వ్యాపారులతో నిండి ఉన్న పురందరగడం పుణ్యమూర్తులు.

దేవేంద్రుడు కొలువుండే అమరావతిలాంటి పురందరగడంలో కొందరు బ్రాహ్మణులు వ్యాపార వృత్తిని చేపట్టి వైదిక వృత్తి విడిచిపెట్టారు. అలాంటి వారిలో విఠోబా పొంత అనే బ్రాహ్మణుడు 90 లక్షల ధనాన్ని ఆర్జించినా పిసనాదితనం విడిచిపెట్టలేదు. అతని భార్య మహాపతివ్రత, ఆమె ఒకనాడు భర్తతో సంతానం లేని సంపద వ్యర్థం కాదా, అశుద్ధ ప్రదక్షిణలు చేద్దాం, పండరీపురం వెళ్ళి అన్నది. భార్య కోరిక మన్నించాడు విఠోబా పంతు. పండరీపురం అశుద్ధ ప్రదక్షిణలు చేస్తున్నారు.

అలా రావి వేప చెట్టు కలిసిన పెరిగిన తోట అశుద్ధ ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో పాండురంగడు కళ్ళలో కనిపించి ఆశీర్వదిస్తున్నాడు. నారదం

అలా పాండురంగని ఆశీర్వాద బలం వల్ల విఠోబా పంతుకు ఒక పుత్రుడు జన్మించాడు. అతనికి శ్రీనివాస నాయకుడు అని నామకరణం చేశారు. అతడే తర్వాత కాలంలో పురంధరదాసు అయ్యాడు. వైదిక వృత్తులు నేర్చినా కూడా శ్రీనివాసుడు వ్యాపారంలోనూ పిసనాదితనంలోనూ తండ్రిని మించాడు. 9 కోట్ల దానాన్ని ఆర్జించి వివాహితుడై ఆడపిల్లకు తండ్రి అయినాడు. పుట్టాడు.

నారదంశంలో పుట్టిన, భగవద్ంశంలో పుట్టిన కర్మను అనుభవించక తప్పదు. భగవంతుని ప్రేరణ లేనిదే భవసాగరం దాటే ఉపాయం తట్టదు. అలా పాండురంగని ప్రేరణ వల్ల ఒకనాడు శ్రీనివాస నాయకుడు పండరిపురం వెళ్ళాడు.

దక్షిణ తీసుకుని శ్రీనివాసుని దశ దిశ మార్చాలని ప్రయత్నించాడు పాండురంగడు. శ్రీనివాసుని కర్మ బలంగా ఉండటం వల్ల బ్రాహ్మణ వేషంలో ఉన్న పాండురంగని తప్పించుకుని దక్షిణ ఇవ్వకుండానే పురంధరగడం వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళకు ఒక అమితమైన అద్భుతం చూపించాలనుకున్నాడు దేవదేవుడు పాండురంగడు. పాండురంగడు వృద్ధ బ్రాహ్మణుడు అయినాడు, బ్రహ్మదేవుడు అతను కుమారుడైనాడు. బ్రాహ్మణులిద్దరూ మన శ్రీనివాస నాయకుడు అదే మన పురంధరుని దుకాణానికి వెళ్ళారు. ఒక టెంకాయ ప్రసాదంగా ఇచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదించి, అయ్యా నా కుమారుని వివాహం నిమిత్తం 100 రూపాయలు దానం ఇవ్వమన్నారు వృద్ధ బ్రాహ్మణుడు. ఇవ్వనన్నాడు పురంధరుడు. దాన ఫలితం యాకరువు పెట్టాడు. బ్రాహ్మణుడు తన యుక్తితో బ్రాహ్మణునిపై ఎదురుదారి తిరిగి పురంధరుడు త్రోకదుక్కిన తాసుల ఆజ్యం పోసిన అగ్నిలా

పొండి పొండి ఎంతటి గడదరి బ్రాహ్మణవయ్యా, నువ్వు ఎంతటి గడదరి బ్రాహ్మణవయ్యా. పురంధరుని పౌరుషవాక్కులు నొచ్చుకుని బ్రాహ్మణులిద్దరూ యాచిస్తూ ఊరంతా తిరిగి తిరిగి మధ్యాహ్నానికి పురంధరుని ఇంటి అరుగుపై విశ్రమించాడు. అప్పుడే వచ్చిన పురంధరునితో, అయ్యా, ఎంత యాచించినా ఎవరూ ఒక్క పైసా కూడా దానం చేయలేదు. ఈ ఒక్క పూట ఆయన భోజనం పెట్టించమన్నారు బ్రాహ్మణులిద్దరూ. శశామేర వీలు పడదంటూ కఠిన కఠిన కరుణాత్ముడు పురంధరుడు గెంటివేశాడు. భోజనం చేసి దుకాణానికి వెళ్ళిపోయాడు. పురంధరుడు వెళ్ళాక బ్రాహ్మణులిద్దరూ పురంధరుని భార్యను పిలిచి సంగతంతా చెప్పారు. పరమదయామూర్తి, పతివ్రత, పరిపూర్ణ భక్తురాలైన ఆ మహాసాధి విల్లాలు తన ముక్కెరను తీసి పాండురంగడ పాదార్పణమస్తు అంటూ బ్రాహ్మణులకిచ్చింది. ఆ బ్రాహ్మణులు ముక్కెర తీసుకుని పాండురంగడి దుకాణంలో అమ్మచూపారు. అది తన భార్యదేనని గ్రహించి పురంధరుడు వారిని వేచి ఉండమని చెప్పి ముక్కెర పెట్టిలో దాసి తాళం వేసి ఇంటికి వెళ్ళి భార్యను పిలిచి ముక్కెరను చూపించమన్నాడు. ముక్కెర చూపకపోతే భార్యాభర్తల బంధం ఈనాటితో తెగిపోతుందని కర్కశంగా హెచ్చరించాడు. ఎన్నో ఏండ్లుగా భర్త లోభగుణాన్ని, మూర్ఖత్వాన్ని, అతను పెట్టే బాధల్ని సహిస్తున్న మహాసాధ్వి ఈ సంఘటిత స్థితికి ఆత్మహత్యే పరిష్కారమని భావించి

ఈ విధంగా ప్రార్థించి తన ముద్దుల పాపను తనివి తీరా ముద్దాడి చివరిసారిగా తులసమ్మకు నీరు పోద్దామని తులసికోట వద్దకు వెళ్ళింది. నీరు పోస్తుండగా తులసికోటలో దగదగా మెరుస్తూ ముక్కిరి కనిపించింది. పరుగు పరుగున ముక్కిరి తెచ్చి భర్తకిచ్చి ముక్కిరను చూసి నిశ్చేష్టుడయ్యి వాయువేగంలో దుకాణానికి వెళ్ళాడు. పెట్టికి తాళం వేసినటువంటిది వేసే ఉంది, బ్రాహ్మణులు లేరు. వెంటనే ఇంటికి వెళ్ళాడు. భార్య జరిగిన సంగతంతా వివరంగా చెప్పింది. వచ్చింది పాండురంగడే అని చెప్పింది. ఆ క్షణంలో పాండురంగడే లీల పురందరుని

ఆ క్షణం నుండి పురందరుడు యావదాసిని దాన ధర్మాలు చేశాడు. కుమార్తె వివాహం చేశాడు. భిక్షవృత్తిని స్వీకరిస్తూ వాగ్గేయకారుడై కీర్తనలు పాడుతూ పాండురంగని సేవిస్తూ పండరిపురంలో నివసిస్తున్నాడు. పురందరిని పూర్తిగా కర్మబంధ విముక్తిని చేయాలనుకున్నాడు పాండురంగడు. అంతరంగంలో అణిగి ఉన్న సత్వరజు సమో గుణాలను అహంకారాలను తొలగించాలనుకున్నాడు. అయితే ఒకనాడు పాండురంగడు పురందరిని వేషంలో భక్తురాలైన ఒక వేశ్య ఇంటికి వెళ్ళి తన చేతినున్నటువంటి కంకణాన్ని బహుకరించాడు. మర్నాడు అపహరించబడిందని చెప్పి రాజుకు ఫిర్యాదు చేశారు. వేశ్య వచ్చి పురందరుడు ఇచ్చినట్లుగా చెప్పింది. పురందరిని రాజుగారు ఏ విధంగా విచారిస్తున్నాడయ్యా అంటే, ఎర్రజే

తపట వేష భక్తుడ యోగ గుణములో నదాచావా వెన్న దొంగ కన్ను కప్పావా. రాజుగారు పురందరుడికి 100 కొరడా దెబ్బలు శిక్ష విధించాడు. 2 దెబ్బలు పడగానే పోదార్ని ఆవహరించున్న పాండురంగుడు నగను తానే ఇచ్చినట్టుగా సాక్ష్యం చెప్పాడు. పురందరుడు నిర్దోషి.

తెలిసింది. ఆ లీలల్లోని అంతర్యాన్ని గ్రహించాడు పురందరుడు. ద్వంద్వాతీతమైన త్రిగుణాతీతమైన భక్తి తత్వాన్ని జ్ఞాన కర్మయోగాల్ని అవలింపు చేసుకున్నాడు పురందరుడు.

రంగా పాండురంగ అలా చెప్పి అలా భక్త పురంధరుడు వేలాది కీర్తనలు తన మాతృభాష అయిన కన్నడ భాషలో రచించాడు. సంగీతానికి పాఠ్య ప్రణాళిక రచించాడు. వేలాది దాసకోటాలు స్థాపించాడు. భక్తి తత్వాన్ని ప్రచారం చేసి నేటికి భక్తుల నాలుగుపై చిరంజీవి అయినాడు. కర్ణాటక సంగీతంలో పితామహుల్లో ఒక్కడైనాడు. కర్ణాటక సంగీతం వద్దిల్లినంత కాలం పురంధరుడు జీవించే ఉన్నాడు. అసతోమా సద్గమయ్యా.

0: మీరింతవరకు భక్త పురందరదాసు జీవిత చరిత్ర కంజీర కథ విన్నారు. నిర్వహణ శ్రీ చిలుకూరి సుబ్బారావు, వంతలు శ్రీ పాలూరి రత్నం హార్మోనియం, శ్రీ పెనుకుర్తి సోంబాబు డోలక్.
1: ఉద్యోగ ప్రకటన. ప్రసార భారతి సేల్స్ డివిజన్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు కాంట్రాక్ట్ విధానంలో పనిచేయటానికి అనుభవజ్ఞులు, ప్రతిభావంతులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగ కాల వ్యవధి 2 సంవత్సరాలు. అభ్యర్థుల వయసు నోటిఫికేషన్ తేదీ నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నెలకు 35,000 రూపాయల నుండి 42,000 రూపాయల వరకు పారితోషికం చెల్లించబడుతుంది. విద్యార్హత, గుర్తింపు పొందిన మేనేజ్మెంట్ సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ, ఎంబీఏ మార్కెటింగ్ లేదా పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్లలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే డైరెక్ట్ సేల్స్లో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి. మీడియా సేల్స్లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పైన పేర్కొన్న అర్హతలు, అనుభవం కలిగి నిర్దేశించిన నిబంధనలు, షరతులపై ప్రసార భారతిలో పనిచేయటానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు 24 సెప్టెంబర్ 2026లోగా aavedan.prasarabharati.org వెబ్సైట్ నందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని వివరాలు aavedan.prasarabharati.org తెలుసుకోగలరు.
2: ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 1:10. సినీ గీతాలు. ముందుగా వినండి జై లవ్ కుశ. చిత్రంలోని గానం హేమచంద్ర, సాహిత్యం చంద్రబోస్, సంగీతం దేవిశ్రీప్రసాద్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. వినబోతున్న తరువాతి పాట నేను లోకల్ చిత్రంలోని గానం. నరేష్ అయ్యర్, మనిషా అరవతిని, సాహిత్యం శ్రీమణి, సంగీతం దేవి శ్రీప్రసాద్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం మనోచ్చు బైండు. మనమున్నాం సినీ గీతాల్లో. వినబోతున్న తరువాతి పాట కుమారి 21F చిత్రంలోంది. గానం అజిన్ నిజర్, సాహిత్యం శ్రీమణి అనంత్ శ్రీరామ్, సంగీతం దేవిశ్రీప్రసాద్.

మీరింతవరకు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మీరు వింటున్నారు. FM 102.2 సమయం 1:20, ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ప్రతి వ్యక్తి స్వభావంలో సేవాభావం అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. వర్ష ప్రభావిత జిల్లాల యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పోలీసు శాఖలో నూతనంగా ప్రవేశిస్తున్న సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి సూచించారు. టెక్కలి రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయల పరిహారం అందిస్తామని మంత్రి కె. అచ్చెన్నాయుడు తెలిపారు. సేవ అనేది జీవితానికి ప్రధాన లక్ష్యం కావాలని, ప్రతి వ్యక్తి స్వభావంలో సేవాభావం అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా గుజరాత్లోని వాద్నగర్ నుంచి ఉత్తరప్రదేశ్లోని వారణాసికి యాత్ర చేస్తున్న సేవాయాత్రికులతో దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన సమావేశంలో ప్రధానమంత్రి ఈరోజు ప్రసంగించారు. అత్యున్నత పదవిలో ఉన్నప్పటికీ రాజకీయాల్లోనూ సేవే మార్గదర్శక సూత్రంగా ఉండాలని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: సేవా యహీ ముఖ్య హమారా కామ్ హోనా చాహియే ఔర్ హమ్ సేవా కర్ కర్ కే హీ సేవా కా సందేశ్ దేంగే, శబ్దో మే నహీ దేంగే, హమారే అప్నే ఆచరణ సే లోగో కో పతా చలే కి రాజనీతి మే సత్తా కిత్నీ హీ క్యో నా బడీ హో జాయే లేకిన్ హమారా మార్గ్ సేవా కా హీ రహేగా, కిత్నే హీ ఉంచే శిఖర్ పర్ పహుంచేంగే లేకిన్ సేవా పరమో ధర్మ ఇస్ భావ్ కో లేకే ఆగే బడేంగే.
0: వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రవణ మాధ్యమం విధానంలో అమరావతి నుంచి ఈరోజు మరోసారి సమీక్ష నిర్వహించారు. రేపు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వర్షాలతో ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి వెంటనే పరిష్కరించాలని సూచించారు. కొండ చర్యలు విరిగిపడే ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసి అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. భారీ గాలులకు రోడ్లపై పడిన చెట్లను వెంటనే తొలగించాలని, వరద పరిస్థితిని నిరంతరం అంచనా వేస్తూ అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వర్షం ప్రభావం అధికంగా ఉందని అధికారులు తెలిపారు. అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి, బాహుదా నదుల్లో నీటిమట్టం పెరుగుతోందని, వరద ప్రవాహ ప్రాంతాల వైపు ప్రజలు వెళ్లరాదని అధికారులు విజ్ఞప్తి చేశారు. తీవ్ర వాయుగుండం నేపథ్యంలో కురుస్తున్న వర్షాలతో రాష్ట వ్యాప్తంగా ఇప్పటి వరకు 613 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని రాష్ట రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. రాష్ట వ్యాప్తంగా 4 చోట్ల రహదారులు కొట్టుకుపోగా 78 చోట్ల కల్వర్టులు దెబ్బతిన్నాయని చెప్పారు. వీటిలో 37 చోట్ల పునరుద్దరణ పనులు చేపట్టామని, పలు ప్రాంతాల్లో రహదారులపై పడిన చెట్లను తొలగించి రాకపోకలను పునరుద్దరించామని తెలిపారు. అత్యవసర సహాయక చర్యల కోసం సిబ్బంది, అవసరమైన సామగ్రిని అందుబాటులో ఉంచినట్లు మంత్రి వివరించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాల మున్సిపల్ కమిషనర్లతో అమరావతి నుంచి మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలని, ఇంజనీరింగ్, పారిశుద్ధ్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని సూచించారు. డ్రైన్లలో పూడికను ఎప్పటికప్పుడు తొలగించాలని, ప్రజల సమస్యలపై తక్షణమే స్పందించేందుకు మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని మంత్రి నారాయణ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో పరిసరాల పరిశుభ్రత కోసం చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురించి ఈరోజు తెలుసుకుందాం. 2014లో ప్రారంభమైన స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా పారిశుద్ధ్యం, శౌచాలయాల నిర్మాణంపై పెద్ద ఎత్తున దృష్టి సారించారు. 2014 అక్టోబర్ 2న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన కల్పించారు. శౌచాలయాల నిర్మాణంతో పాటు పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహనను ప్రోత్సహించారు. 2024లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం పారిశుద్ధ్యం మెరుగుపడిన ప్రాంతాల్లో శిశు, 5 ఏళ్లలోపు పిల్లల మరణాల రేటులో తగ్గుదల నమోదు అవడం విశేషం. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, గౌరవం వంటి అంశాలపై దేశవ్యాప్తంగా అవగాహన పెంచే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
1: స్వచ్ఛ భారత్ అభియాన్ సిర్ఫ్ టాయిలెట్స్ కే నిర్మాణ తక్ సీమిత్ నహీ హై, ఇస్ అభియాన్ మే

0: వేస్ట్ మేనేజ్మెంట్ పర్ భీ బహుత్ అధిక్ ఫోకస్ కియా జా రహా హా హమారే షహరో మే బడే బడే కచరే కే పహాడ్ బహుత్ బడీ సమస్యా బన్ గయే అబ్ ఐసే కూడే కే పహాడో కో హటానే కే లియే భీ మిషన్ మోడ్ పర్ కామ్ చల్ రహా హై ఔర్ హమ్ కచరే సే కంచన్ యానీ వేస్ట్ టు వెల్త్ కే మంత్ర పర్ కామ్ కర్ రహే.
1: పోలీసు శాఖలో నూతనంగా ప్రవేశిస్తున్న మహిళా కానిస్టేబుల్స్ అంకితభావంతో విధులు నిర్వహించాలని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సూచించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పోలీసు శిక్షణా కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకున్న సివిల్ మహిళా కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్ను ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం శిక్షణలో ప్రతిభ కనబర్చిన వారికి మంత్రి పతకాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
2: పోలీస్ స్టేషన్ లో ఉండే సిబ్బంది 20 మంది 30 మంది ఉంటే, దురుషంగా ఉండే జనాభా 30,000 మంది ఉంటారు. ఆ యూనిఫామ్ అనేది వాళ్ళందరినీ కంట్రోల్ చేసేటువంటి శక్తిని, ధైర్యాన్ని, స్థైర్యాన్ని మిగుస్తాయి. న్యాయాన్ని, ధర్మాన్ని, చట్టాన్ని కాపాడాలి. దాంతో పాటుగా ఈ యూనిఫామ్ వేసుకున్న తర్వాత కఠినంగా వ్యవహరించాలని అనుకోకుండా, మీరు సమాజంలో ఉన్నటువంటి సుదీర్ఘంగా ఇప్పటివరకు మీరు చూసినటువంటి అన్నింటి కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళ సమస్యని మానవతా దృక్పథంలో చూస్తూ తగిన న్యాయం చేసే విధంగా మీరు ముందు పోవాల్సిన అవసరం ఉంది.
1: శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస రైలు ప్రమాదంలో మృతి చెందిన యువకుల కుటుంబాలను వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఈరోజు పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైలు ప్రమాదంలో యువకులు మృతి చెందడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందిస్తామని తెలిపారు. ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. విజయనగరంలోని భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం నుండి ఢిల్లీకి ఆకాశ ఎయిర్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించనుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. అక్టోబర్ 25వ తేదీ నుంచి ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సర్వీసుతో ఉత్తరాంధ్ర ప్రజలకు ఢిల్లీ ప్రయాణం మరింత సులభతరం అవుతుందని మంత్రి తెలిపారు. విద్యార్థి దశ నుండే సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగించే ఉద్దేశంతో ఈరోజు జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. విద్యార్థులు తమ వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవడానికి, క్రమశిక్షణ అలవర్చుకోవడానికి దోహదం చేసే ఈ కార్యక్రమం 1969 సెప్టెంబర్ 24వ తేదీన మహాత్మాగాంధీ శతాబ్ది జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రారంభమైంది. కేంద్ర యువజన క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రతి వ్యక్తి స్వభావంలో సేవాభావం అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. వర్ష ప్రభావిత జిల్లాల యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పోలీసు శాఖలో నూతనంగా ప్రవేశిస్తున్న సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి సూచించారు. టెక్కలి రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయల పరిహారం అందిస్తామని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి మీరు వింటున్నారు. ఎఫ్ఎం 102.2 సమయం 1:30. ఇప్పుడు వినండి ఏషియన్ గేమ్స్ 2026 అప్డేట్స్.
4: ఏషియన్ గేమ్స్ 2026 ఐచీ నగోయా.
5: Hello and a very warm welcome to all the listeners of Akashvani. Main hu Sakshi Mandwal. Mere saath is waqt yahan par jud rahe Shabab Anwar. Ghadi mein ho gaya hai is samay 1:30 aur hum lekar aa gaye dosto aapke liye every hour updates of the ongoing Asian Games 2026. So kyunki dopahar ke 1:30 baj rahe aaj ki dopahar ki shuruaat updates ki hum karte hain khushkhabri ke saath. Kyun Shabab?
6: Yeah, bilkul khushkhabri ye hai ki Bharat ne men's hockey mein मजबूत टीम मानी जाने वाली इस ग्रुप के साउथ कोरिया को बड़े आराम से 8-2 से पराजित कर दिया है. और इस टूर्नामेंट में पूरे अगर कहा जाए एशियन गेम्स के इतिहास में ये अब तक साउथ कोरिया पर भारत की सबसे बड़ी जीत है. एशियन गेम्स में इससे बड़ी जीत भारत ने अब तक हासिल नहीं की थी. और जैसे कि आप जानते हैं कि इससे पहले जो मुकाबले हुए थे अपेक्षाकृत आसान टीमों के विरुद्ध भारत बहुत बड़े अंतर से जीता था, तब ऐसा कहा जा रहा था कि असल परीक्षा तो कोरिया के साथ होगी, लेकिन भारतीय खिलाड़ियों ने यह साबित कर दिया कि कितनी तैयारी के साथ आए हैं अपने खिताब की रक्षा करने के लिए। कुल मिलाकर यह कहा जाए कि टीम इंडिया ने पूल ए में यह लगातार तीसरी जीत हासिल की और जाहिर सी बात है अपने ग्रुप में वो चोटी पर है
5: जी। और थोड़ी सी आपको खबर एक और देते हैं बॉक्सिंग की दुनिया से, जहां मेरे पास ज्यादा खुशखबरी वाली न्यूज तो नहीं है, लेकिन वेल इट्स एन अपडेट दैट वी हैव टू गिव यू कि बॉक्सिंग में सुमित किंदू का जो मुकाबला था 70 किलोग्राम के राउंड ऑफ 32 में, वेर ही वॉज अप अगेंस्ट अली कासिम, वो फिलहाल उनको उनसे फॉरफीट कर लिया गया। क्यों ऐसा हुआ? बिकॉज सुमित की जब शुरुआत हुई थी उस मुकाबले में, ही लैंडेड बिग पंचेस अर्ली इन द बाउट एंड मेंटेन्ड अ क्लियर डोमिनेंस ओवर द इराकी प्यूजलिस्ट। द इंडियन बॉक्सर टुक द फर्स्ट राउंड 5-0 एंड उसके बाद सेकेंड राउंड भी स्प्लिट डिसीजन से भारतीय बॉक्सर सुमित कुंदू के ही फेवर में गया था विद द डिसीजन ऑफ 3-2, बट डिजास्टर स्ट्रक जस्ट सेकेंड्स इनटू द थर्ड राउंड एज सुमित सफर्ड अ सीवियर नी इंजरी, स्लिपिंग एंड हॉबलिंग बिफोर द मेडिकल ऑफिसर स्टेप्ड इन टू स्टॉप द बाउट। वेल, the official suspected an ACL injury, bringing a heartbreakingly abrupt end to his campaign. And as a result, it couldn't have been much more worse for the Indian boxer Sumit Kundu, because Iraq's Ali Al Saray advanced to the quarterfinals automatically.
6: यह साक्षी एक रोइंग से खबर आ रही है, बहुत अच्छी तो नहीं है, लेकिन अपने श्रोताओं को अपडेट देना बहुत जरूरी है। भारत के कुलविंदर सिंह, नवदीप सिंह, जकार खान और बलराज पवार की टीम पुरुष क्वाड्रपल स्कल्स के जो फाइनल मुकाबले थे उसमें पांचवें स्थान पर रही। हालांकि प्रयास बहुत अच्छा किया था उन्होंने, लेकिन सफलता ज्यादा मिली नहीं। चीन ने इस मुकाबले का गोल्ड मेडल जीता, इंडोनेशिया दूसरे, उज्बेकिस्तान तीसरे और जापान चौथे स्थान पर आए।
5: जी, और स्विमिंग में भी नॉट अ लॉट ऑफ गुड न्यूज टू गिव एट दिस आवर, बिकॉज एट द स्टार्ट ऑफ द डे वी विटनेस्ड एक्शन इन मेंस 50 मीटर बटरफ्लाई हीट्स, मेंस 4x100 फ्री स्टाइल रिले हीट्स एंड मेंस 800 मीटर फ्री स्टाइल। इन तीनों इवेंट्स में एक एक करके आपको बताते हैं। मेंस 50 मीटर बटरफ्लाई हीट्स में भारत की तरफ से बेनेडिक्टन बेनिस्टन फिनिश्ड 5th इन द हीट 5 ऑफ मेंस 50 मीटर बटरफ्लाई इवेंट, फेलिंग टू क्वालिफाई फॉर द फाइनल डायरेक्टली बट स्टिल प्लेस्ड इन द रिजर्व्स, ही फिनिश्ड 12th ओवरऑल। मेंस 4x100 मीटर 100 फ्रीस्टाइल रिले हीट्स के अंदर बेनेडिक्शन बेनिस्टन, अनीश सुनील, आकाश माने और गितेश शाह वो एलिमिनेटेड इन द हीट्स आफ्टर फिनिशिंग लास्ट इन देयर 6 टीम रेस इवेंट। मेंस 800 मीटर फ्रीस्टाइल में भी हमने देखा आर्यन नेहरा फिनिश थर्ड विद अ टाइमिंग ऑफ 8:02.52, टचिंग द वॉल 5.13 बिहाइंड वियतनाम्स ग्युइन होय हुआंग। एज अ रिजल्ट आर्यन नेहरा डिड नॉट लीव दिस इवेंट विद अ पोडियम प्लेसमेंट ऑल्सो।
6: क्या बिल्कुल, और स्क्वैश में भी आज का दिन अच्छा रहा है। आज इस मुकाबले भी शुरू हुए, तन्वी खन्ना ने स्क्वैश के विमेन सिंगल्स इवेंट के क्वार्टर फाइनल में जगह बनाई, उन्होंने सिंगापुर की वेई रहन को 3-1 से हराया। और मेन सिंगल्स में अभय सिंह श्रीलंका के रविंदु लक्षिरी को 2-0 से हराकर प्री क्वार्टर फाइनल में उन्होंने जगह बनाई। और चोत्रानी ने अगर देखा जाए तो मलेशिया के संजय जीवा को 2-1 से हराया, उन्हें हार का सामना करना पड़ा। इससे पहले हमने देखा था कि किस प्रकार से 18 साल की अनाहत सिंह ने स्क्वैश के महिला सिंगल्स में जीत के साथ अपना अभियान शुरू किया था और उन्होंने सिंगापुर की ओ यी योंग वाई इयान को 3-0 से हराया था। तीसरी वरीयता प्राप्त अनाहत ने मुकाबला 11-4, 11-5, 11-7 से जीता था। तो आज जो कुछ अच्छे मुकाबले भारत के लिए हुए हैं उसमें स्क्वैश भी शामिल है।
5: ऑफ कोर्स, इनफैक्ट शायद इकलौता ऐसा कह सकते हैं लेटर पार्ट ऑफ द डे में स्क्वैश हमें गुड न्यूज लेके आया है, बिकॉज वुशु से भी हमें गुड न्यूज मिली ही मिली है। लेट्स नॉट फॉरगेट दैट रोशिबिना देवी गॉट अस द कोवेटेड सिल्वर इन द 60 किलोग्राम कैटेगरी इन वुशु एंड थेरबाय शी वाज एबल टू स्कोर अ हैट्रिक ऑफ मेडल्स इन 3 एशियन गेम्स 2018, 2022 और 2026। तीनों बार उन्होंने मेडल्स अपने नाम किए। अ हैट्रिक ऑफ मेडल्स कमिंग फॉर रोशिबिना देवी। एंड आई थिंक शबाब, वी आल्सो हैव सम न्यूज़ टू शेयर फ्रॉम द वर्ल्ड ऑफ फेंसिंग फॉर आवर लिसनर्स टुडे।
6: या बिल्कुल, और सबसे बड़ी बात यह है कि वहां पर थोड़ी सी परेशानी हुई, भवानी देवी ने थोड़ा सा निराश किया, राउंड ऑफ 16 में उन्हें हार का सामना करना पड़ा और बहुत ही अफसोसनाक ये खबर रही है, क्योंकि उन्होंने 2026 वर्ल्ड चैंपियनशिप की सिल्वर मेडलिस्ट को उन्होंने हराया था और उसके बाद से मुकाबले से बाहर होना थोड़ा चिंता की बात है।
5: राइट, वील कैरी ऑन विद दीज अपडेट्स ऑफ कोर्स। लेकिन उसके साथ आपको ये भी बता दें कि आज दिन की शुरुआत भी मेडल्स के साथ ही हमारे लिए हुई थी, बट वील बी कमिंग विद दैट, जिसकी वजह से भारत की पोजीशन अगर मेडल टेबल पर देखिए तो 14th पोजीशन पर अब बन गई है। 15 मेडल्स कुल मिला के

0: అంతకంటే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా,
4: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
5: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in three categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to September 30th 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairying, Government of India.
6: Personal loan offer
7: mallina dinni block chestuna
6: free trip to Dubai
7: dinni kuda block chestuna. ఇంకా ఎన్ని నంబర్స్ అని ఇలా బ్లాక్ చేయాలరా?
8: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు. ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
7: మరి ఏం చేయాలి?
8: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
7: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
8: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
0: గ్రామలక్ష్మి శ్రోతలకు నమస్కారం. ఈనాటి గ్రామలక్ష్మి కార్యక్రమంలో మహిళల్లో రక్తహీనత నివారణకు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు, ఈ అంశం గురించి శ్రీమతి ఎన్ఎస్ఎన్ లక్ష్మి గారు అందించిన వివరాలు వినండి.
9: ఈ రోజుల్లో మహిళలు ఎక్కువగా ఎదుర్కొనేటువంటి ఆరోగ్య సమస్య అయినటువంటి రక్తహీనత గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. రక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గటం వలన ఎక్కువ మంది ఆడవాళ్లు ఈ రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. దీన్ని తెలుసుకోవాలంటే ముందు దీని లక్షణాల గురించి మనం చూద్దాం. ఎక్కువగా వాళ్ళు అలసిపోవటం, బలహీనత పడిపోవటం, తల తిరగటం, జుట్టు రాలటం వంటి లక్షణాలను ఎక్కువగా వాళ్ళు ఎదుర్కొంటారు. అయితే ఈ సమస్య సాధారణంగా ఆడవాళ్లలో నెలసరి సమయంలో జరిగేటువంటి అధిక రక్తస్రావం టైంలో మరియు గర్భం దాల్చినప్పుడు కావలసినంత పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని వాళ్ళు తీసుకోకపోవడం వలన ఎక్కువగా కనిపిస్తుంది ఈ సమస్య. అయితే దీనిని నివారించడానికి వాళ్ళ ఆహారంలో ఉండాల్సినటువంటి పోషక విలువల గురించి మనం చెప్పుకుందాం. మరి ముఖ్యంగా ఇనుము, ప్రోటీన్లు, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 వంటి పోషకాలు ఉన్నటువంటి ఆహారాన్ని కనుక మనం వారి ఆహారంలో ఇంక్లూడ్ చేసినట్లయితే వారిలో ఉండేటువంటి రక్తహీనత సమస్యని కొంతవరకు మనం నివారించవచ్చు. అయితే ఎక్కువగా ఇటువంటి పోషక విలువలు ఉండేటువంటి ఆహార పదార్థాలు ఏవి అనేది తెలుసుకోవాలి అంటే ముందు ఒక్కొక్క పోషక విలువ ఉండేటువంటి ఆహారాల గురించి మనం

చెప్పుకుందాం. మరి ముఖ్యంగా మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది ఇందులో ఇనుము గురించి. ఇనుము అంటే ఐరన్. ఐరన్ ఎక్కువగా ఉండేటువంటి ఆహార పదార్థాలు ఆకుకూరలు. సర్వసాధారణంగా ఇవి మనకి ఎటువంటి ఏరియాలోనూ కనిపించేటువంటివి. ఉదాహరణకి తోటకూర, పాలకూర, గోంగూర, బచ్చలి కూర, కరివేపాకు మొదలగినవన్నీ. ఇవి కాకుండా వీటితో పాటుగా పప్పు ధాన్యాలు. పప్పులు ధాన్యాలు అంటే శనగలు, పెసర్లు, మినుములు, రాజ్మా, కందులు. ఇవి ఇటువంటివి తీసుకున్నట్లయితే ప్రోటీన్, ఐరన్ రెండు కూడా ఇటువంటి పప్పు ధాన్యాల నుంచి మనకి లభిస్తాయి. వీటితో పాటుగా మరొకటి ముఖ్యమైనది బెల్లం. బెల్లంలో సహజంగానే ఇనుము ఎక్కువ పుష్కలంగా ఉంటుంది. అయితే ఈ బెల్లాన్ని బెల్లం పాకం రూపంలో కానీ, పాకంతో చేసినటువంటి రకరకాల పిండి వంటలతో కానీ, లేదు బెల్లం చల్లని నీటితో కలిపి కానీ తీసుకోవచ్చు. ఇలా తీసుకోవటం వల్ల ఐరన్ లెవెల్స్ బాగా అందుతాయి. ఇవే కాకుండా ఎండు పండ్లు, ఉదాహరణకి ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరాలు, అంజీరా, వీటిలో ఇనుము, పీచు పదార్థం, ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఇవి తక్కువ క్వాంటిటీలో తీసుకున్నప్పటికీ వీటి నుంచి వచ్చేటువంటి పోషక విలువలు చాలా అధికంగా ఉంటాయి. కాబట్టి వీటిని రోజు మొత్తంలో ఏదో ఒక సమయంలో మన ఆహారంలో కనుక మనం ఇంక్లూడ్ చేసినట్లయితే మనకి కావలసినటువంటి పోషక విలువలైనటువంటి ఐరన్ని మనం పొందవచ్చు. తర్వాత ఇంకొక మరి ముఖ్యమైనటువంటి న్యూట్రియంట్ ఏంటంటే విటమిన్ సి. విటమిన్ సి ఉండేటువంటి ఆహారం. ఎందుకు విటమిన్ సిని మనం ఐరన్తో పాటు తీసుకోవాలి అంటే, ఈ యొక్క మనం తీసుకున్నటువంటి ఐరన్ లెవెల్స్ ప్రాపర్గా అబ్జార్బ్ అవ్వాలి అంటే, ఐ మీన్ శోషణ జరగాలి మన శరీరంలో ఐరన్ లెవెల్స్ అంటే, ఈ విటమిన్ సి సపోర్ట్ కనుక ఉన్నట్లయితే శోషణ కంప్లీట్గా జరుగుతుంది. కాబట్టి విటమిన్ సి ఉన్నటువంటి ఆహార పదార్థాలని మనం ఐరన్తో పాటు తీసుకోవాలి. విటమిన్ సి ఎక్కువగా ఉండేటువంటి ఆహార పదార్థాలు ఏమంటే నిమ్మకాయ, కమలాపండు, మోసంబి, ఉసిరికాయ, టొమాటో మొదలగునవి. సో వీటిని సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి నిమ్మకాయ, మనం పప్పు చేసుకున్నప్పుడు ఎటువంటి కూరల్లో అన్నా చింతపండు పెడతాం. దాని బదులు విటమిన్ సి ఎక్కువ ఉండేటువంటి ఒక నిమ్మకాయని గనక మనం జ్యూస్ వేసినట్లయితే సిట్రస్ పుల్లుపుదనం వస్తుంది. అట్ ద సేమ్ టైం మనకు కావాల్సినటువంటి విటమిన్ సి కూడా మనకి వచ్చేస్తుంది. సాధారణంగా ఆకుకూరలతో పాటు మనం గనక విటమిన్ సిని కూడా కలిపి తిన్నట్లయితే, లేదు ఆకుకూరలతో పప్పు చేసుకొని తిని దాని తర్వాత విటమిన్ సి ఎక్కువ ఉండేటువంటి ఏదో ఒక పండు, ఉదాహరణకి కమలా పండు, మోసాంబి కానీ ఇలాంటివి కలిపి తిన్నట్లయితే, మనం ముందు తీసుకున్నటువంటి ఆకుకూర పప్పులో ఉండేటువంటి ఐరన్ లెవెల్స్ ప్రాపర్గా మొత్తం ఐరన్ మొత్తం దాంట్లో ఉండేటువంటిది మన శరీరంలో శోషణ జరగటానికి ఈ తీసుకున్నటువంటి విటమిన్ సి ఫుడ్ తీసుకున్నట్లయితే ఈ ఇందులో ఉండే విటమిన్ సి ఐరన్ శోషణని పెంచుతుంది. మరొక ముఖ్యమైనటువంటి పోషక విలువలో ఉన్నటువంటి న్యూట్రియంట్ ఏంటంటే ఫోలిక్ యాసిడ్. ఫోలిక్ యాసిడ్ రక్త కణాల తయారీలో మరి ముఖ్యమైనది. ఇది కూడా ఎక్కువగా ఆకుకూరలు, శనగలు, బ్రోకలి, ఆవకాడో వంటి ఆహార పదార్థాల నుంచి లభిస్తుంది. దెన్ విటమిన్ B12. విటమిన్ B12 ఉండేటువంటి ఆహార పదార్థాలు ప్రతిదినం మనం చూసేటువంటి పాలు, పెరుగు, గుడ్లు, చేపలు, మాంసం వీటిల్లో ఎక్కువగా ఉంటుంది. ఎందుకు మనం B12 తీసుకోవాలి? ఎందుకు అంటే B12 లోపం కూడా ఒక రకంగా రక్తహీనతకి కారణమవుతుంది. కాబట్టి B12 కనుక తీసుకున్నట్లయితే కొంతవరకు రక్తహీనతని మనము అవాయిడ్ చేయొచ్చు. దెన్ ప్రోటీన్స్. ప్రోటీన్స్ కూడా రక్తహీనత నివారణలో మరి ముఖ్యమైనటువంటి రోల్ని పోషిస్తాయి. ఎందుకు అంటే మనలో రక్తం తయారవ్వాలి, హెమోగ్లోబిన్ లెవెల్స్ పెరగాలి అంటే దాంట్లో ఐరన్తో పాటుగా ప్రోటీన్ కూడా ఉండాలి. ప్రోటీన్, ఐరన్ కలిస్తేనే మనకి హెమోగ్లోబిన్ తయారీ అనేది జరుగుతుంది. కాబట్టి ప్రోటీన్లు ఎక్కువ ఉండేటువంటి ఆహారం కూడా తీసుకోవాలి. అంతేకాకుండా ప్రోటీన్ అనేది రక్త కణాల నిర్మాణానికి కూడా అవసరం, RBC ఫార్మేషన్కి కూడా అవసరం. కాబట్టి ప్రోటీన్లు ఎక్కువ ఉండేటువంటి ఆహారాలు కోడిగుడ్లు, పప్పుదినుసులు, పాలు, సోయా ఉత్పత్తులు వంటి ఆహార పదార్థాలని కూడా మన రోజువారీ మెనూలో ఇంక్లూడ్ చేయాలి. మహిళల రోజువారీ ఆహారంలో రక్తహీనతను నివారించేందుకు గాను పైన ఉదహరించినటువంటి ఆహార పదార్థాలని చేర్చడం ద్వారా, అది కూడా మనకి అందుబాటులో ఉండేటువంటి స్థానికంగా ఉత్పత్తి అయ్యేటువంటి ఈ ఆహార పదార్థాలను చేర్చడం ద్వారానే మనకి సాధ్యమవుతుంది. స్థానికంగా లభ్యమయ్యేటువంటి ఐరన్ ఆహారాలను ఎలా గుర్తించాలి? మనకి రోజు కనిపించేటువంటివి, మన ఊళ్ళో పండేటువంటివి రాగి, జొన్న, సజ్జ, గోంగూర, తోటకూర, బచ్చలి కూర,
శనగలు, పెసర్లు, బెల్లం.

ఖర్జూరాలు, ఎండు ఖర్జూరాలు మరి ముఖ్యంగా, ఇలాంటి వాటిని అన్నిటిని కూడా మనం రోజువారీ ఆహారంలో ఇంక్లూడ్ చేయొచ్చు. ఖరీదైనటువంటి పదార్థాల కంటే మనకు స్థానికంగా పండేటువంటి వాటినే మనము ఈ రక్తహీనత నివారణ కొరకు ఉపయోగించవచ్చు. అంతేకాకుండా ప్రతి భోజనంలో కూడా మనం చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. ఉదాహరణకి ఉదయం పూట మనం సాధారణంగా అందరూ టీలు బిస్కెట్స్ తీసుకుంటారు. దీనిని మార్చుకొని మనం కొంతవరకు చిన్న చిన్న మార్పులతో, ఉదాహరణకి రాగి జావ, ఎప్పటి నుంచో మన పూర్వీకుల నుంచి అందరూ బలవత్తరమైన ఆహారం తీసుకునేటువంటి ఒక ఆహారం రాగి జావ. అయితే ఈ రాగి జావలో గనక మనం బెల్లం కలిపి తీసుకుంటే ఇది చాలా వరకు మన శరీరంలో ఇనుము యొక్క శోషణని పెంచుతుంది, ఇనుము లెవెల్స్ని పెంచుతుంది. లేదు పెసరట్టు తీసుకోవచ్చు. పెసరల వలన ఇది మన బాడీకి కొంతవరకు ప్రోటీన్ ఇస్తుంది. అలాగే ఉడికించినటువంటి శనగలు, ఇవన్నిటినీ ఏంటి అంటే ఒకే రోజు తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఒకరోజు ఒకటి, ఒకరోజు ఒకటి, వారంలో సోమవారం ఒక ఆహారం, మంగళవారం ఒకటి, బుధవారం ఒకటి, అలాగ మనం కనుక మన మెనూని ప్లాన్ చేసుకున్నట్లయితే, మన ఆహారం యొక్క ఏమేమి తీసుకోవాలో ఆహార పదార్థాల లిస్టుని మనం కనుక ప్రిపేర్ చేసుకుంటే అది చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఓకే, ఉదాహరణకి మనం ఇప్పుడు ఉదయం పూట ఆహారం గురించి చెప్పుకున్నాం, అలాగే మధ్యాహ్నం ఆహారం. మధ్యాహ్నం పూట అన్నంతో పాటు మనం కామన్గా తీసుకునేది ఏదో ఒక పప్పు. దాంట్లో ఒక ఆకుకూరను కనుక, ఏదో ఒక ఆకుకూర మీకు అందుబాటులో ఉండేది, మీ పెరట్లో పండేటువంటిది, మీ ఏదో ఒక ఆకుకూరని కలుపుకొని తీసుకుంటే దాని ద్వారా ఐరన్ లెవెల్స్ పెరుగుతాయి. దానితో పాటుగా నిమ్మరసం కనుక పిండి తిన్నట్లయితే ఇంకా విటమిన్ సి లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. దాంతో పాటు వారానికి 3-4 సార్లు అన్న కోడిగుడ్డు మన ఆహారంలో ఉండేలాగా చూసుకోవాలి. అది ఏ రూపేణ అయినా అవ్వచ్చు. తర్వాత సాయంత్రం పూట కామన్గా తాగేటువంటి టీ, టీతో పాటుగా కొంతవరకు ఎండు ద్రాక్ష కానీ, లేదంటే ఎండు ఖర్జూరాలు, 2-3 ఖర్జూరాలు కానీ, లేదంటే మొలకెత్తినటువంటి పెసలు, శనగలు, ఇట్లాంటివి మొలకలు వచ్చినటువంటివి, స్ప్రౌటెడ్ గ్రెయిన్స్ని మనం కనుక సాయంత్రం పూట ఆహారంలో ఇంక్లూడ్ చేసుకుంటే టీతో పాటుగా మన యొక్క న్యూట్రిషనల్ వాల్యూస్ పెరుగుతాయి మన మెనూలో. ఇంతే కాకుండా రాత్రిపూట చాలామంది ఆహారాన్ని వద్దు అనుకుంటారు. ఆహారం తినడం వల్ల బరువు పెరుగుతాము, వేరే వేరే సమస్యలు, షుగర్ లెవెల్స్ పెరుగుతాయి అనుకుంటారు. కానీ యాక్చువల్గా రాత్రిపూట ఆహారం కూడా తీసుకోవాలి. రాత్రిపూట తినేటువంటి ఆహారంలో అన్నానికి బదులుగా జొన్నలు లేదంటే సజ్జలతో చేసినటువంటి రొట్టెలను తీసుకోవచ్చు. జొన్న రొట్టె కానీ, సజ్జ రొట్టె కానీ, దానికి కలుపుకోవడానికి, అందులో కలుపుకోవడానికి శనగలతో చేసినటువంటి కూర, లేదు పెరుగు కొన్నిసార్లు, ఇలాంటివి హెల్దీ ఫుడ్స్ని మనం కొంతవరకు కనుక చిన్న చిన్న మోడిఫికేషన్స్తో కనుక మన మెనూని ప్లాన్ చేసుకున్నట్లయితే మన శరీరంలో ఐరన్ శోషణ పెరుగుతుంది, ఐరన్ అవైలబిలిటీ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం మిగతా వచ్చేటువంటి మన జుట్టు రాలటము, బలహీనతలు, వీక్నెస్లు, ఇట్లాంటివన్నీ కూడా మనం రెక్టిఫై చేసుకోవచ్చు. ఐరన్ శోషణ కనుక పెంచాలి అంటే మరి ముఖ్యంగా మనం చేసుకోవాల్సినవి ఏంటంటే ఆకుకూరలతో పాటు నిమ్మరసం తీసుకోవాలి. ఉసిరికాయ చట్నీ, టొమాటో చేర్చుకోవటం, ప్రతి కూరలో టొమాటో ఇంక్లూడ్ చేయడం, ఇటువంటి చిన్న చిన్న మార్పులు చేయాలి. ఇంతేకాకుండా వంట విధానంలో కూడా కొన్ని మార్పులు చేయాలి. ఉదాహరణకి మనం వాడేటువంటి పాత్రలు, జలం సిలర్ పాత్రలు, తెల్ల గిన్నెలు వండే బదులు ఇనుప పాత్రలు. పూర్వకాలంలో ఎక్కువగా మన వాళ్ళు, మన నానమ్మలు, అమ్మమ్మలు వాడేటువంటి ఇనుప పాత్రల్ని వాడటం చాలా మంచిది. ఇప్పుడు ఎక్కువగా క్యాస్ట్ ఐరన్ అని బాగా వస్తున్నాయి మార్కెట్లో. అలాంటివి కనుక తీసుకొని ఇనుప పాత్రలో కనుక వంట చేసినట్లయితే ఆహారంలో కొంతవరకు ఐరన్ లెవెల్స్ ఈ గిన్నెల ద్వారా కూడా యాడ్ అవుతుంది, పెరుగుతుంది. ఇంకొక విషయం, ఆకుకూరలను ఎక్కువగా వాడమన్నాం కదా అని 1-10 సార్లు కడగటం కన్నా కూడా 1-2 సార్లు కడిగేసి దాన్ని వాడాలి. ఎక్కువ సార్లుగా ఆకుకూరల్ని కడగకూడదు. అలా కడిగినట్లయితే దాంట్లో ఉండేటువంటి పోషక విలువలన్నీ కూడా పోతాయి. నీటిలో కరిగి డిజాల్వ్ అయ్యి పోయేటువంటి విటమిన్స్ చాలా ఉన్నాయి. ఉదాహరణకి విటమిన్ సి, మనం చెప్పుకున్న విటమిన్ సి కానీ, B12 కానీ, ఫోలిక్ యాసిడ్ కానీ, ఇవన్నీ కూడా నీటిలో కరిగిపోయే విటమిన్సే. మనం ఎక్కువసార్లు నీటిలో కనుక కడిగినట్లయితే ఈ ఆకుకూరలో ఉండేటువంటి న్యూట్రియన్స్ అన్నీ కూడా నీటి ద్వారా మొత్తం పోతాయి. కాబట్టి ఆకుకూరల్ని ఎప్పుడూ ఎక్కువసార్లు కడగకూడదు. మరొక విషయం ఏంటంటే ఆకుకూరల్ని కడిగిన తర్వాత కట్ చేసుకోవాలి. చాలామంది కడిగిన తర్వాత కట్ చేయడం చాలా కష్టం అనేసి ముందుగానే కట్ చేసుకొని తర్వాత నీటిలో

0: ఇది తేలిగ్గా ఉంటుంది అని నీటిలో కడుగుతారు. కానీ ఎప్పుడైతే మనం ఆకుకూరల్ని కట్ చేసి కడుగుతామో దాంట్లో ఉండేటువంటి ఇంపార్టెంట్ విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా వాటర్లో డిజాల్వ్ అయిపోతాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఆకుకూరల్ని కడుక్కున్న తర్వాతనే కట్ చేసుకోవాలి. మనం తీసుకోవాల్సిన ఆహార పదార్థాలతో పాటు కొన్ని తగ్గించాల్సినటువంటి ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి కాఫీ, టీ. మనం భోజనం చేసిన వెంటనే ఎప్పుడు కూడా కాఫీ, టీ లాంటి డ్రింక్స్ని తీసుకోకూడదు. ఒకవేళ వాటిని కనుక తీసుకున్నట్లయితే మనం ముందుగా తిన్న భోజనంలో ఉండేటువంటి ఐరన్ ఏదైతే ఉండిందో ఆ యొక్క శోషణ తగ్గిపోతుంది. ఆ తర్వాత బయట ఆహార పదార్థాలు, ఉదాహరణకి జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకూడదు. తర్వాత గ్యాస్ ఉండేటువంటి డ్రింక్స్, కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకోకూడదు. ఇవన్నీ కూడా ఐరన్ లెవెల్స్ని రెడ్యూస్ చేయడానికి సపోర్ట్ చేస్తాయి మన బాడీలో. సో ఈ ప్రికాషన్స్ అన్నిటినీ ఫాలో అవుతూ మనకి అందుబాటులో ఉండేటువంటి ఆహార పదార్థాలు, రోజువారీ మనం చూసేటువంటివి, మన పెరట్లో ఉండేటువంటి వాటిని ఇంక్లూడ్ చేసుకుంటూ, పాత్రలు ఇనుప పాత్రల్ని వాడుతూ చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసుకుంటే మన యొక్క రక్తహీనత అనేటువంటి సమస్యని మనం ఈజీగా ఎదుర్కోవచ్చు. అట్ ద సేమ్ టైం దానితో పాటుగా నెలకు ఒకసారి మన యొక్క హెమోగ్లోబిన్ లెవెల్స్ని కూడా చెక్ చేయించుకోవాలి. మనం ఇన్ని మోడిఫికేషన్స్ చేసిన తర్వాత మనకి ఎంత హెమోగ్లోబిన్ లెవెల్స్ చేంజ్ వచ్చినాయి అని మనం తెలుసుకోవాలి కదా. దానికోసంగా మనం ఈ మోడిఫికేషన్స్ చేయక ముందు మన యొక్క హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, ఒక నెల రోజులు వాడిన తర్వాత ఈ చిన్న చిన్న మార్పులతో మన ఆహారాన్ని మార్చుకున్న తర్వాత, ఒక నెల అయిన తర్వాత అప్పుడు హిమోగ్లోబిన్ ఎంత ఉండింది అని ఒక చిన్న బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే ఎంతవరకు ఈ ఆహార పదార్థాలు మన శరీరంలో ఉండేటువంటి ఎనీమియా అనేటువంటి సమస్యని ఎదుర్కొన్నాయి అనేది మనకి అర్థమవుతుంది.
1: కార్యక్రమంలో మీరింతవరకు మహిళల్లో రక్తహీనత నివారణకు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు శ్రీమతి ఎన్ఎస్ఎన్ లక్ష్మి గారు అందించిన వివరాలు మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వింజమూరి లక్ష్మి గారు గానం చేసిన లలిత గీతం వినండి.

0: కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వింటారు.
1: లవంగాలలోని ఆరోగ్య ప్రయోజనాలు వివరాలు వినండి. లవంగాలను ఆహారంలో జోడించడం ద్వారా మంచి రుచితో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయట. ఆ ప్రయోజనాలేంటో లవంగాలు తినడం వల్ల కలిగే మేలు ఇప్పుడు తెలుసుకుందాం. మన భారతీయ సాంప్రదాయ వంటకాల్లో విరివిగా ఉపయోగించే సుగంధ ద్రవ్యాల్లో లవంగం ఒకటి. లవంగాల్లో ఐరన్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, హైడ్రాలిల్ యాసిడ్, మాంగనీస్, విటమిన్ ఏ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. లవంగాలలో నైజీరిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది డయాబెటీస్ ను నివారించడంలో, ఇన్సులిన్ చర్యను మెరుగుపరచడంలో, నూతన కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షించడానికి

0: సహాయపడే యాంటీ ఆక్సిడెంట్లు లవంగాలలో పుష్కలంగా ఉన్నాయి. రోజు రాత్రి భోజనం తర్వాత 2 లేదా 3 లవంగాలు తింటే శరీరంలోని కొవ్వు కరుగుతుంది. ఇది శరీరం నుండి అధిక కొవ్వును తొలగించడానికి కూడా సహాయపడుతుంది. భోజనం తర్వాత లవంగాలను నోటిలో నమలడం వల్ల నోటి దుర్వాసనను తొలగించడమే కాకుండా బ్యాక్టీరియాను చంపుతుంది అని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు. నోటి దుర్వాసన వంటి అనేక సమస్యలకు లవంగం ఓ చక్కటి పరిష్కారం చూపిస్తుంది. లవంగాలను క్రమం తప్పకుండా తీసుకుంటే పళ్ళు చిగుళ్లు దెబ్బతినకుండా ఉంటాయి. జలుబు దగ్గుకు లవంగం మంచి మందు. నోట్లో 2 లవంగాలు వేసుకుని చప్పరిస్తుంటే ఉపశమనం లభిస్తుంది. లవంగాలలో మ్యాంగనీస్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల ఎముకలు దృఢంగా మారేందుకు లవంగాలు సహకరిస్తాయి. ఇవండి లవంగాలలోని ఆరోగ్య ప్రయోజనాలు.
1: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం, పొలాకి, సంతబొమ్మలి మండలాల మధ్య అర్ధరాత్రి తీరం తాకిందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తీరం దాటినప్పటికీ వాయుగుండం భూభాగంపై తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతుందని తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలియజేస్తున్నారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా, అల్లూరి జిల్లాలోని 1-2 చోట్ల మరియు యానంలలో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లా, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి మరియు విశాఖపట్నం జిల్లాలో 1 లేదా 2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం రాగల 24 గంటల్లో ఉన్నది. ఇక రాబోయే 24 గంటల్లో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ, యానం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని 1 లేదా 2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. మీరింతవరకు వాతావరణ సూచన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం రాఘవేంద్ర చిత్రానికి శ్రేయ ఘోషల్ కల్పన ఆలపించిన గీతం వేటూరి సాహిత్యం, సంగీతం మణిశర్మ.

0: చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: ఉద్యోగ ప్రకటన. ప్రసార భారతి సేల్స్ డివిజన్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు కాంట్రాక్ట్ విధానంలో పనిచేయటానికి అనుభవజ్ఞులు, ప్రతిభావంతులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగ కాల వ్యవధి 2 సంవత్సరాలు. అభ్యర్థుల వయసు నోటిఫికేషన్ తేదీ నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నెలకు 35,000 రూపాయల నుండి 42,000 రూపాయల వరకు పారితోషికం చెల్లించబడుతుంది. విద్యార్హత, గుర్తింపు పొందిన మేనేజ్మెంట్ సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ, ఎంబీఏ మార్కెటింగ్ లేదా పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్లలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే డైరెక్ట్ సేల్స్లో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి. మీడియా సేల్స్లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పైన పేర్కొన్న అర్హతలు, అనుభవం కలిగి నిర్దేశించిన నిబంధనలు, షరతులపై ప్రసార భారతిలో పనిచేయటానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు 24 సెప్టెంబర్ 2026లోగా aavedan.prasarabharati.org వెబ్సైట్ నందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని వివరాలు aavedan.prasarabharati.org తెలుసుకోగలరు.
0: ప్రకటన విన్నారు. చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట అల్లరి ప్రియుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన ఈ గీతం. సంగీతం MM కీరవాణి.

చిత్రగీతాల కార్యక్రమంలో చివరిగా వినబోతున్న ఈ పాట బంగారుబలుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన గీతం. వేటూరి సాహిత్యం సంగీతం రాజ్కోటి.

ఈనాటి చిత్రగీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఇప్పుడు విందాం ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం.

0: और इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ मुझे यानी अजीत
1: और विमलेश को कल तक के लिए आज्ञा दीजिए।
0: नमस्कार।
2: उमंग उमंग उमंग उमंग
3: एनसीईआरटी वारी प्रायोजित कार्यक्रम मीरेंतवरकु विन्नारु। ఇప్పుడు ఒక ప్రకటన విందాం।
4: ఉద్యోగ ప్రకటన। ప్రసార భారతి సేల్స్ డివిజన్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు కాంట్రాక్ట్ విధానంలో పనిచేయటానికి అనుభవజ్ఞులు ప్రతిభావంతులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది। ఉద్యోగ కాల వ్యవధి 2 సంవత్సరాలు। అభ్యర్థుల వయసు నోటిఫికేషన్ తేదీ నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి। నెలకు 35,000 రూపాయల నుండి 42,000 రూపాయల వరకు పారితోషికం చెల్లించబడుతుంది। విద్యార్హత గుర్తింపు పొందిన మేనేజ్మెంట్ సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ ఎంబీఏ మార్కెటింగ్ లేదా పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్లలో ఉత్తీర్ణులై ఉండాలి। అలాగే డైరెక్ట్ సేల్స్లో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి। మీడియా సేల్స్లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది। పైన పేర్కొన్న అర్హతలు అనుభవం కలిగి నిర్దేశించిన నిబంధనలు షరతులపై ప్రసార భారతిలో పనిచేయటానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు 24 సెప్టెంబర్ 2026లోగా aavedan.prasarabharati.org వెబ్సైట్ నందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి। అన్ని వివరాలు aavedan.prasarabharati.orgలో తెలుసుకోగలరు।
3: ప్రకటన విన్నారు। 102.2 మెగాహెర్ట్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం। ఆసియా క్రీడలు 2026 20వ సంచికకు సంబంధించిన తాజా సమాచారం ఇప్పుడు వింటారు।
5: अब समय है एशियन गेम्स 2026 की अपडेट का।
6: एशियन गेम्स 2026 आईची नगोया।
7: हेलो एंड अ वेरी वार्म वेलकम टू ऑल द लिसनर्स ऑफ आकाशवाणी। मैं हूँ दोस्तों साक्षी मांडवाल और इस वक्त मेरे साथ यहाँ स्टूडियो में मौजूद है शाबाब अनवर और हम लेकर आ गए आपके लिए ऑन गोइंग एशियन गेम्स 2026 के लाइव अपडेट्स। घड़ी में बज रहे इस वक्त दोपहर के 3:30 बजे और इस अपडेट की शुरुआत मैं एक निराशाजनक खबर के साथ करने वाली हूँ दोस्तों, क्योंकि विमेन्स वर्ल्ड फाइनल के अंदर भारत की लोन रिप्रेजेंटेशन जो कि थी प्रणति नायक उनसे हमारी सारी उम्मीदें अब समाप्त हो चुकी है। जी हाँ, प्रणति नायक्स मेडल्स होप इन द वुमेन्स वर्ल्ड फाइनल आर ओवर। इंडियाज लोन जिमनास्ट स्कोर 13.100 आफ्टर हर 2 अटेम्प्ट बट स्ट्रॉन्गर परफॉर्मेंसेज फ्रॉम यू सियो जोंग अनचंग ओक एंड डू सियो पुश्ड हर डाउन द स्टैंडिंग्स टू द 6th पोजिशन। उज्बेकिस्तान 51-year-old लेजेंड ओक्सना चुसोवितिना देन स्कोर 13.199 टू मूव अहेड ऑफ प्रणति एज वेल। तो इस खबर के साथ मैं यहां से अब अगली अपडेट की ओर इशारा कर रुख करूंगी और उसके पास हम चलेंगे शबाब के पास।
8: जी, आज बॉक्सिंग की मुक्केबाजी का जो मुकाबला है जिसमें भारत की भागीदारी थी वो समाप्त हो चुका है आज के दिन, और कहा जाए कि आज का दिन जो भारतीय मुक्केबाजी में दिल तोड़ने वाला रहा है एक तरह से कहा जाए तो। सुमित, जैसा कि हम आपको अपडेट दे चुके हैं पहले, एक ऐसे समय पर घायल होकर बाहर हो गए जब वो जीत के करीब आते हुए नजर आ रहे थे। उसके बाद महिला वर्ग में अगर देखा जाए तो भारत की साक्षी चौधरी से काफी उम्मीदें थी क्योंकि उन्होंने शुरुआती राउंड में ओलंपिक पदक विजेता को हराया था, कॉमनवेल्थ गेम में स्वर्ण पदक विजेता है, काफी ज्यादा उम्मीद थी, अच्छी शुरुआत भी उन्होंने की थी, लेकिन वो अपने मुकाबले को बचा नहीं पाई और 2-3 से मुकाबला हार गई। और जाते जाते एक थोड़ी सी उम्मीद और आशा जरूर दे गई हैं, वो अपने खेल से नहीं बल्कि किस्मत से, परवीन हुडा को वाकओवर मिल गया था चूंकि राउंड शुरू होने से पहले ही। अगर देखा जाए तो तजाकिस्तान की मलिका नोजिशोवा को थोड़ी सी परेशानी हो गई थी जिसके कारण उन्होंने वाकओवर दे दिया, जिसके कारण वो क्वार्टर फाइनल

0: में पहुंच गई। तो एक उम्मीद बनी है कि क्वार्टर फाइनल में अब उन्हें हम खेलते हुए यानी कि परवीन हुडा को देख सकते हैं। तो साक्षी महाराज, साक्षी चौधरी माफ कीजिएगा, की बात अगर की जाए तो मुक्केबाजी के महिलाओं के 51 किलोग्राम भार वर्ग में राउंड ऑफ 16 में हार कर बाहर हो गई। उन्हें कजाकिस्तान के मुक्केबाज आलुआ बालिकम बोवा ने 3-2 से पराजित किया। तो ये मुक्केबाजी में आज तक का सफर था भारत का।
1: जी, और बॉक्सिंग के अंदर एक स्लाइट करेक्शन करके आपके पास वापस आती हूँ कि वेमेन 65 केजी प्रिलिमिनरी राउंड ऑफ 16 में भारत की परवीन को वॉकओवर जरूर मिला, लेकिन वो तजाकिस्तान की मलिका नोजीमोवा थी, जिसकी वजह से हमारी भारत की बॉक्सर परवीन ने अपनी एंट्री अब क्वार्टर फाइनल्स के अंदर सिक्योर कर ली है। गुड न्यूज कमिंग ओवर देयर थैंकफुली इन सम फॉर्म फॉर द इंडियंस। लेकिन हम यहां से आगे बढ़ेंगे। अगली खबर में आपके लिए दोस्तों लेके आ रही हूं स्क्वॉश की दुनिया में, जहां जोशना चिनप्पा एंड वी संतिल कुमार सिक्योर हार्ट 2-0 विक्ट्री ओवर देयर ओन फेलो इंडियन सूरज चंद एंड शमीना रियाज टू एडवांस टू द मिक्स्ड डबल्स क्वार्टर फाइनल्स। दूसरी तरफ अगर बात करें तो अनाहत सिंह आल्सो वन हर वुमेन सिंगल्स राउंड ऑफ 16 3-0 टू क्वालिफाई फॉर द क्वार्टर फाइनल्स, डिफीटिंग हर ओपोनेंट 11-4 11-5 11-7। इंडिया आल्सो मेड अ ब्राइट स्टार्ट इन स्क्वॉश इन मेन सिंगल्स राउंड ऑफ 16 विद अभय सिंह डिफीटिंग श्रीलंका रविंदु लक्सरी टू सील द मैच 3-0 इन हिज फेवर। ऑन द एडजेसेंट कोर्ट वी आल्सो सॉ वीर चौटरानी फेसिंग अ टफर बैटल against Malaysia's Sanjay Jiva. The final score of the match was 3-2 in favor of India's Veer Chautrani, the score line being 11-9, 8-11, 11-6, 15-11, 11-6. And finally, Tanvi Khanna pulled off a comeback win over Singapore's Oh Yong Wai Yan in the women's singles round of 16. After dropping the opening game 5-11, Tanvi responded by winning the next three 11-4, 11-5 and 13-11 to seal a 3-1 victory. So happy days, smiling days for now for the Indians in the world of squash, Shabab.
0: जी बिल्कुल। और लेकिन सब अभी तक आज का जो सबसे ज्यादा जो खुशखबरी दी है वो निश्चित रूप से हम फिर दोहराना चाहेंगे, जो हर अपडेट में हम उनका नाम ले रहे हैं, और वो है रोशबीना देवी। यानी वुशु में आज का दिन बहुत अच्छा रहा भारत के लिए। उम्मीद तो हालांकि गोल्ड मेडल की जा रही थी, लेकिन ऐसा हुआ नहीं और उन्होंने सिल्वर मेडल हासिल किया। महिलाओं के 60 किलोग्राम जो सांडा इवेंट होता है उसके फाइनल में चीन की झांग शिया आयुष 0-2 से हालांकि वो हार गई। लेकिन एक खास बात यह है कि रोशबीना ने एशियाड में लगातार तीसरा मेडल।
2: मेरंतवरकु आसिया क्रीडलु 2026 20 संचिक संबंधी ताजा समाचार मेरंतवरकु विन्नारु 102.2 MHz पे मीरु विंटुन्नारु आकाशवाणि FM। वातावरण सूचन। बंगाळाखातंलो एर्पडिन तीव्र वायुगुंडं आंध्रप्रदेश लोनि శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం పొలాకి సంతబొమ్మాలి మండలాల మధ్య అర్ధరాత్రి తీరం తాకిందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తీరం దాటినప్పటికీ వాయుగుండం భూభాగంపై తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతోందని తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ కేంద్రం తెలియజేసింది. సెప్టెంబర్ 24 సాయంత్రం వరకు, అనగా ఈరోజు సాయంత్రం వరకు, ఉత్తర ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో సముద్రం చాలా అలజడిగా ఉండి తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత క్రమంగా మెరుగుపడుతుంది. మత్స్యకారులకు సూచన. ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం మరియు యానాం వెంబడి వాటికి దూరంగా గంటకు 55-65 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అదేవిధంగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలలో మరియు దానికి దూరంగా గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సెప్టెంబర్ 27 వరకు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలోనూ సముద్రంలోకి కూడా చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు తుఫాను హెచ్చరికల కేంద్రం సూచించడమైనది. ప్రకటన విన్నారు. 102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి FM. థీమ్ టైం తెలుగు సినిగితాల కార్యక్రమం విందాం. ముందుగా కార్యక్రమంలో జెంటిల్మెన్ చిత్రానికి మిన్మిని బృందం ఆలపించిన ఈ గీతం, సాహిత్యం రాజశ్రీ, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: 102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం తీన్ టైం చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
0: తీన్ టైం కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న ఈ పాట దొంగ దొంగది చిత్రానికి చిత్ర ఆలపించిన గీతం, కులశేఖర్ సాహిత్యం సంగీతం దీనా.

0: చిత్రగీతాల కార్యక్రమం థీమ్ టైం మిల్ థీమ్ టైంలో ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

థీమ్ టైమ్ చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న ఈ పాట ముద్దులపిరేడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం, ఎంఎం కీరవాణి సంగీతం.

0: చిత్రగీతాల కార్యక్రమంలో చివరిగా వినబోతున్న ఈ పాట అగ్నిపర్వతం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన ఈ గీతం వేటూరి సాహిత్యం సంగీతం చక్రవర్తి. వినే ముందుగా ఒక ప్రకటన విందాం.
1: ప్రసార భారతి సేల్స్ డివిజన్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు కాంట్రాక్ట్ విధానంలో పనిచేయటానికి అనుభవజ్ఞులు ప్రతిభావంతులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగ కాల వ్యవధి 2 సంవత్సరాలు. అభ్యర్థుల వయసు నోటిఫికేషన్ తేదీ నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నెలకు 35,000 రూపాయల నుండి 42,000 రూపాయల వరకు పారితోషికం చెల్లించబడుతుంది. విద్యార్హత గుర్తింపు పొందిన మేనేజ్మెంట్ సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ, ఎంబీఏ మార్కెటింగ్ లేదా పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్లలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే డైరెక్ట్ సేల్స్లో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి. మీడియా సేల్స్లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పైన పేర్కొన్న అర్హతలు, అనుభవం కలిగి నిర్దేశించిన నిబంధనలు, షరతులపై ప్రసార భారతిలో పనిచేయటానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు 24 సెప్టెంబర్ 2026లోగా aavedan.prasarabharati.org వెబ్సైట్ నందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని వివరాలు aavedan.prasarabharati.org తెలుసుకోగలరు.
0: ప్రకటన విన్నారు. థీమ్ టైం తెలుగు సినీగీతాల కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న ఈ పాట అగ్నిపర్వతం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన ఈ గీతం వేటూరి సాహిత్యం సంగీతం చక్రవర్తి.

ఇప్పటితో ఈనాటి థీమ్ టైం చిత్రగీతాల కార్యక్రమం సమాప్తం. 102.2 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం సందేశ్ టు సోల్జర్స్ కార్యక్రమం వింటారు.

0: अभी आप सुन रहे थे हमारा विशेष कार्यक्रम संदेश टू सोल्जर्स।
1: 102.2 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. చిత్రగీతాలు వినే ముందుగా ఒక ప్రకటన విందాం. వాతావరణ సూచన. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా రణస్థలం, పొలాకి, సంతబొమ్మలి మండలాల మధ్య అర్ధరాత్రి తీరం తాకిందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తీరం దాటినప్పటికీ వాయుగుండం భూభాగంపై తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతుందని తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి అని వాతావరణ కేంద్రం వారు తెలియజేస్తున్నారు. రెడ్ అలర్ట్. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా, అల్లూరు జిల్లాలోని 1-2 చోట్ల మరియు యానాంలలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఆరెంజ్ అలర్ట్. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లా, శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, అనకాపల్లి జిల్లా మరియు విశాఖపట్నం జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. యెల్లో అలర్ట్. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ, యానాం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లోని 1 లేదా 2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రకటన విన్నారు. 102.2 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. చిత్రగీతాల కార్యక్రమంలో ముందుగా వినబోతున్న ఈ పాట బద్రీ చిత్రానికి రమణ గోగుల ఆలపించిన ఈ గీతం. జలీస్ షేర్వాణి సాహిత్యం, సంగీతం రమణ గోగులా.

0: చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
0: చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న ఈ పాట అల్లరిల్లుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం ఆలపించిన గీతం. వేటూరి సాహిత్యం సంగీతం MM కీరవాణి.

0: to City, only on Rainbow Krishnaveni FM 102.2.
1: కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: పర్సనల్ లోన్ ఆఫర్
3: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
2: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
3: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ అనేలా బ్లాక్ చేయాలరా?
4: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
3: మరి ఏం చేయాలి?
4: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎండి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
3: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
4: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎండి యాప్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
1: చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట

కంచె చిత్రానికి విజయప్రకాష్ కీర్తి పాడిన ఈ పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం, చిరంతన్ భట్ సంగీతం.

ఈనాటి చిత్రగీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. సమయం 5:30 కావస్తుంది. ఇప్పుడు ఆసియా క్రీడలు 2026 20వ సంచికకు సంబంధించిన తాజా సమాచారం ఇప్పుడు వింటారు.

0: प्रीत इस बार स्क्वाश की एकल स्पर्धा के सेमीफाइनल में पहुंचने वाले खिलाड़ियों का पदक पक्का नहीं होगा। कांस्य पदक के लिए सेमीफाइनल में हारने वाले दोनों खिलाड़ियों के बीच तीसरे और चौथे स्थान का मुकाबला खेला जाएगा। ये खास बात है तो काफी दिलचस्प रहेगा। एक बार फिर दो भारतीयों के बीच मुकाबला भी हमें को देखने को मिलेगा।
1: तो आज का पूरा दिन स्क्वाश
0: खिलाड़ियों ने काफी जबरदस्त प्रदर्शन किया।
1: जी शहबाब, नाइसली पुट। एंड वी विल मूव ऑन टू द नेक्स्ट अपडेट फ्रॉम द वर्ल्ड ऑफ बॉक्सिंग, जहां पर सुमित कुंदू ने आज भले ही अपने पहले दो बाउट्स की अच्छी शुरुआत करी हो, लेकिन तीसरे बाउट में चोटिल हो जाने की वजह से ही गॉट फॉरफीटेड और उनके जो ओपोनेंट थे इराक के अली अलसारे वो ऑटोमेटिकली क्वार्टर फाइनल्स में प्रवेश कर गए। वहीं पर अगर हम महिलाओं के लिए बॉक्सिंग के एंगल से देखें तो भारतीय महिला बॉक्सर्स का भी कुछ खासा अच्छा प्रदर्शन नहीं रहा। साक्षी चौधरी लॉस्ट टू कजाकिस्तान अलोवा बालकेबेकोवा इन द वुमेन्स 51 केजी राउंड ऑफ 16 बाउट एंड एग्जिटेड द कंपटीशन। वहीं पर 65 केजी प्रीलिमिनरी राउंड ऑफ 16 में भारत की परवीन को वॉकओवर मिल गया थैंकफुली, व्हिच वाज गॉड सेंट गिफ्ट एंड नाउ।
2: मेरे इंतवरकु आसिया क्रीडलु 2026 20వ సంచికకు సంబంధించిన తాజా సమాచారం విన్నారు 102.2 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం చిత్రగీతాల కార్యక్రమం. వినే ముందుగా కార్యక్రమంలో ప్రకటన విందాం. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 27వ తేదీ అనగా ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది. ప్రకటన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట సీను చిత్రానికి పార్థసారథి చిత్ర ఆలపించిన ఈ గీతం వెన్నెలకంటి సాహిత్యం, సంగీతం మణిశర్మ.

చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట గంగోత్రి చిత్రానికి ఎస్పి చరణ్ సునీత ఆలపించిన ఈ గీతం చంద్రబోస్ సాహిత్యం, ఎంఎం కీరవాణి సంగీతం.

0: చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
0: చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట తొలిప్రేమ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ గీతం సిరివెన్నెల సాహిత్యం, సంగీతం దేవా.

చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన విందాం. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతీ కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది. ప్రకటన విన్నారు. చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న ఈ పాట రచ్చ చిత్రానికి రాహుల్ నంబియార్ చైత్ర ఆలపించిన గీతం, భువనచంద్ర సాహిత్యం సంగీతం, మణిశర్మ.

చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన విందాం. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలనుద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. వరద ప్రభావిత జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. స్థిరమైన ప్రభుత్వంతోనే పేదరిక నిర్మూలన జరుగుతుందని రాష్ట ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట వ్యాప్తంగా 613 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఈరోజు సాయంత్రానికి క్రమంగా బలహీనపడే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్ష ప్రభావిత జిల్లాలలో యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వివిధ జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి ఈరోజు శ్రవణ మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరదలను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ దానికి అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షాలతో ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే క్షేత్రస్థాయికి వెళ్లి చక్కదిద్దాలని కోరారు. రహదారులు దెబ్బతిన్న చోట రవాణా సదుపాయాన్ని వెంటనే పునరుద్దరించాలని సూచించారు. వర్షానికి కొండచర్యలు విరిగిపడే చోట నివాసితులను అప్రమత్తం చేయాలని, విద్యుత్ సరఫరాలో ఎక్కడా అంతరాయం ఉండకూడదని స్పష్టం చేశారు. చెరువులు నింపడంపైనా దృష్టి పెట్టడంతో పాటు విరిగిపడ్డ చెట్లను వెంటనే తొలగించాలన్నారు. కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసుకుని క్షేత్రస్థాయి నుంచి సమాచారం తీసుకోవాలని చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. స్థిరమైన ప్రభుత్వంతోనే పేదరిక నిర్మూలన జరుగుతుందని రాష్ట ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. వ్యవసాయం నుంచి ఉత్పత్తి రంగం వరకు రాష్ట్రం వేగవంతమైన ప్రగతిని సాధిస్తోందని తెలిపారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర @2047 ది న్యూ గ్రోత్ ల్యాబొరేటరీ అంశంపై ఢిల్లీలో ఈరోజు నిర్వహించిన ఒక కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: we are looking at a more inclusive growth where we believe that mere money is not the solution. It's about ideas and exposure. So where we see industry playing an important role is to provide that exposure for people who are below the poverty. So we've seen, of course, companies adopt schools. That's my other hand, call it Bharat portfolio, human resource development. We've seen now people are coming forward adopting schools. Apart from infrastructure development, they're offering their help in curriculum improvement. Collaboration at that level is really transforming the rural part of Andhra Pradesh, and that's the P4 model.
0: తిరుపతి జిల్లా గ్రామీణ విలేకరులకు 3-4 తేదీల్లో పునశ్చరణ తరగతులను నిర్వహిస్తున్నామని సీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం సెనేట్ హాల్లో ఈ పునశ్చరణ తరగతులను అనుభవజ్ఞులైన పాత్రికేయ ప్రముఖుల ద్వారా నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట వ్యాప్తంగా 613 కిలోమీటర్ల ఆర్ఎండ్బి రహదారులు దెబ్బతిన్నాయని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 356 కిలోమీటర్ల మేర రహదారులు పాడయ్యాయని చెప్పారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాలలో రహదారులకు ఎక్కువ నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు. వర్షం కారణంగా దెబ్బతిన్న రహదారులు తాత్కాలిక పునరుద్దరణకు దాదాపు 26.95 కోట్ల రూపాయలు, శాశ్వత ప్రాతిపదికన పునరుద్దరణకు 224.73 కోట్ల రూపాయలు అవసరమవుతుందని అంచనా వేస్తున్నామని మంత్రి వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా పీఎం స్వనిధి పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో గడిచిన 12 ఏళ్లుగా ప్రధానమంత్రి స్వనిధి పథకం ద్వారా ఎంతో మంది లబ్ది పొందారు. ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధిగా పేర్కొనే ఈ పథకం వల్ల పట్టణ ప్రాంతాల్లో వీధి వ్యాపారుల జీవనోపాధిని పునరుద్దరించడానికి కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. 2020 జూన్ 1న కేంద్ర ప్రభుత్వం

0: అందించిన చిన్న రుణాల పథకంగా ఇది గుర్తింపు పొందింది. ఈ పథకం కింద ఎలాంటి పూచీకత్తు లేకుండా విడతల వారీగా రుణాలు అందిస్తారు. అదేవిధంగా వడ్డీ రాయితీ కూడా ఉంటుంది. రుణాలు సక్రమంగా ఎప్పటికప్పుడు చెల్లించే వారికి సంవత్సరానికి 7% చొప్పున వడ్డీ రాయితీ నేరుగా ఖాతాలో జమ అవుతుంది. పట్టణ ప్రాంతాల్లో లేదా పరిసర ప్రాంతాలలో వీధి వ్యాపారం చేసుకునే వారందరూ ఈ పథకానికి అర్హులు. ఇప్పటికీ ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఎంతో మంది లబ్ది పొందారని కేంద్ర ప్రభుత్వ అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రస్తుతం గంటకు 7 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా కదులుతూ తూర్పు ఆగ్నేయంగా 170 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి కరుణ్ కుమార్ తెలిపారు. తదుపరి ఇది ఉత్తర వాయువ్య దిశగా పయనించి ఈ సాయంత్రానికి క్రమంగా బలహీనపడే అవకాశముందని చెప్పారు. దీని ప్రభావంతో ఈరోజు రేపు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్టంలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఆయన తెలియజేస్తూ,
1: వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తేలికపడిన ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఏలూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి ఈ జిల్లాలలో మనకు ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. పార్వతీపురం మండలం జిల్లాలో కూడా మనకు ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాలన్నింటి కూడా ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్ల మనకు భారీ వర్షాలు సంభవించడానికి అవకాశం ఉంది.
0: రాష్ట్రంలో ఎల్నినో వంటి వాతావరణ పరిస్థితులను తగ్గించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. అమరావతిలో రియల్ టైం గవర్నెన్స్ కేంద్రంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భూసారాన్ని పెంచడం, సాయిల్ టెస్టింగ్ ఆధారంగా ప్రత్యామ్నాయ పంటలను సూచించడం, ప్రకృతి వ్యవసాయం వంటి విధానాల ద్వారా ఎల్నినో ప్రభావాన్ని కొంతమేర తగ్గించవచ్చని తెలిపారు. ఈ విధానాన్ని రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి వ్యవసాయ రంగానికి అవసరమైన సూచనలు అందించేలా సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా కృష్ణా గోదావరి డెల్టాలోని రిజర్వాయర్లతో పాటు రాష్ట్రంలోని అన్ని నీటి వనరుల్ని వరద నీటితో నింపాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లోని మున్సిపల్ కమిషనర్లతో రాష్ట పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ అమరావతి నుంచి ఈరోజు శ్రవణ మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వలేకుండా చూడాలని, ఇంజనీరింగ్ పారిశుద్ధ్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండేలా కమిషనర్లు చర్యలు తీసుకోవాలని కోరారు. మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని మంత్రి నారాయణ సూచించారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో ఆ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు అమరావతి నుంచి దృశ్య మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. వాతావరణ శాఖ నుంచి ముందస్తు సమాచారం తీసుకుంటూ వరద నియంత్రణ చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. రిజర్వాయర్లు, నదులు, వాగుల్లోకి వచ్చే నీటిపై ఎప్పటికప్పుడు అంచనా వేయాలన్నారు. మున్నేరుకు వచ్చే ఇన్ఫ్లోను, బుడమేరు వరదను బట్టి పట్టిసీమ పంపులను పనిచేయించాలని సూచించారు. ఏలేరు రిజర్వాయర్ క్యాచ్మెంట్ వర్షానికి అనుగుణంగా పురుషోత్తమపట్నం పంపులను ఆపరేట్ చేసుకోవాలని చెప్పారు. అలాగే వంశధార, నాగావళి, బహుద, మహేంద్రతనయ నదులు ప్రవాహాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని నిమ్మల రామానాయుడు కోరారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుకునే విద్యార్థులు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యాధులు ప్రబలకుండా హాస్టల్స్, గురుకులాల పరిసరాల్లో వర్షపు నీరు నిల్వలేకుండా చూసుకోవాలని, విద్యార్థులు అస్వస్థతకు గురైతే తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఈరోజు విస్తృతంగా పర్యటించారు. టెక్కలి మండలం పరిధిలోని మెలియాపుట్టి రహదారిని, తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు. రహదారుల పునరుద్ధరణకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వర్షాలతో వ్యవసాయ పొలాల్లో చేరిన నీటిని కూడా మంత్రి పరిశీలించారు. రైతులకు నష్టం కలగకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో డేటా సెంటర్ ఎకో సిస్టమ్ సర్వేగంగా అభివృద్ది చెందుతోందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సిస్కో సిస్టమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ హరీష్ కృష్ణన్తో న్యూఢిల్లీలో మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, డేటా సెంటర్ల డిమాండ్కు అనుగుణంగా రాష్ట్రంలో యూనిఫైడ్ కంప్యూటింగ్ సిస్టమ్, యూసీఎస్ సర్వర్లు, స్విచ్లు, రౌటర్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆయనకు విజ్ఞప్తి చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి.

0: వరద ప్రభావిత జిల్లాలలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. స్థిరమైన ప్రభుత్వంతోనే పేదరిక నిర్మూలన జరుగుతుందని రాష్ట ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట వ్యాప్తంగా 613 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలియజేశారు. వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఈ రోజు సాయంత్రానికి క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సేవాభావం జీవనస్య పరమ పురుషార్థత్వేన ప్రఖ్యాపయత్. సేవా పరమో ధర్మ ఇతి న్యాయః సర్వథా అనుసరణీయః ముఖ్య సంకల్పః ఇత్యపి అసౌ సబలం అకథయత్. సంయుక్త రాష్ట్ర మహాసభాయాః ఉపవేశనే విదేశ కార్యమంత్రిణా డాక్టర్ ఎస్ జైశంకరేణ ఫిప్పెక్ విదేశ మంత్రిమండలస్య సమలంకృత ద్వితీయ పీఠికా. ప్రశాసనేన ప్రోదీరితం భారతం స్వాభ్యంతరావశ్యకతానాం 99.2% జంగమదూరవాణి యంత్రాణి స్వదేశే ఏవ సంపాదయతి. చికిత్సా స్నాతకోత్తర ప్రవేశార్థం NBEMS సంస్థయా నీట్ పీజీ పరిణామః సముద్ఘోషితః. ఒడిశా పశ్చిమ బంగ ప్రభృతి పంచ రాజ్యేషు అతివృష్టిపరా రక్తవర్ణీయ సంచేతనా ఋతు విజ్ఞాన విభాగేన ప్రఖ్యాపితా. అపి చ ఏషియాయి క్రీడాసు పురుష కబడ్డీ స్పర్ధాయాం అంతిమ సమూహ క్రీడాయాం చీనీ తైపే దళం పరాభూయ భారతం ఉపాంత్య చక్రే ప్రవేశం ప్రసాధయత్. అథ వార్తాః విశదీకృత్య. వడనగర్ వారాణసీ సేవాయాత్రా ప్రసంగే ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా సేవాభావః జీవనస్య పరమ పురుషార్థత్వేన ప్రతిపాదితః. తేన ప్రోదీరితం యత్ రాజనీతి శీర్షం ప్రాప్తేనాపి అధికారిణా సేవా పరమో ధర్మ ఇతి న్యాయః సర్వథా న విస్మరణీయః. సాక్షాదాభాస్య సంభాషణే తేన సేవా ప్రవృత్తిః సర్వనాగరికేషు సమాహూతా.
2: సేవా యహీ ముఖ్య హమారా కామ్ హోనా చాహియే ఔర్ హమ్ సేవా కర్ కర్ కే హీ సేవా కా సందేశ్ దేంగే శబ్దో మే నహీ దేంగే హమారే ఆచరణ సే లోగో కో పతా చలే కి రాజనీతి మే సత్తా కితనీ హీ క్యో నా బడీ హో జాయే లేకిన్ హమారా మార్గ్ సేవా కా హీ రహేగా. హమ్ కభీ భీ సేవా కే మార్గ్ సే నహీ విచలిత్ హోంగే. కితనే హీ ఊంచే శిఖర్ పర్ పహుంచేంగే లేకిన్ సేవా పరమో ధర్మ ఇస్ భావ్ కో లేకే ఆగే బడేంగే.
1: ప్రధానమంత్రి ప్రఖ్యాపయత్ యత్ సేవాభావః ఏవ రాష్ట్ర వికాసస్య ముఖ్య ప్రవర్తక బలమస్తి. తేన సబలం ప్రోక్తం యత్ పీఎం కిసాన్ నిధిః వా పీఎం సూర్యఘర్ యోజనా వా ఏతాదృశీనాం అనంతానాం జనకల్యాణ పరియోజనానాం అంతిమ జన ప్రాపణ సామర్థ్యమేవ తాసాం సఫలతాయాః ముఖ్యం ప్రమాణమస్తి.
2: హమారే కిసానో కే పాస్ పీడియో సే బనా హువా జ్ఞాన్ కా భండార్ హై. వే ఇస్ నాలెడ్జ్ కో హర్ దిన్ అప్నే జీవన్ మే అప్నాతే హై. హమే ఇన్ అనుభవో సే భీ సీఖనా హై. అగర్ అనుభవ్ కర్తే తో భారత్ కీ వివిధతా కీ అనుభూతి హోతీ హై ఔర్ ఉన్సే భీ వివిధతా మే భీ ఏక్తా కే భీ దర్శన్ హోతా హై. వో హమే హిందుస్తాన్ కే హర్ కోనే మే పహుంచానే హై. ఏక్ గాంవ్ కా అచ్చా ప్రయోగ్ దూసరే గాంవ్ కే కామ్ ఆయే. ఏక్ యువా కా సమాధాన్ దూసరే యువా కీ తాకత్ బనే.
1: రాష్ట్ర నిర్మాణ వ్రత ధారిణః వయం వికసిత భారత రచనాయాః సంకల్ప సిద్ధ్యై ప్రవృత్తాః ఇతి ప్రధానమంత్రిణా ప్రోదీరితం. 47.2 వర్షే వికసిత భారత నిర్మాణాభియానే యువకానాం ముఖ్య సామర్థ్యం సర్వజనైః పూర్ణ శక్త్యా సమున్నేతవ్యం ఇతి తేన సాధ్వవాచి.
2: 2047 తక్ వికసిత్ భారత్ కే నిర్మాణ మే హమే యువా శక్తి కీ బహుత్ బడీ భూమికా కో ఏక్దమ్ సే మజబూతీ కే సాథ్ ఆగే బడానా హై. ఆజ్ కీ యువా పీఢీ వికసిత్ భారత్ కీ నిర్మాతా భీ హై ఔర్ యహీ పీఢీ ఏక్ బడీ లాభార్థీ భీ హోగీ. ఔర్ ఇస్ దాయిత్వ కో నిభానే కే లియే భారత్ కో జమీన్ పర్ జాన్నా సమజ్నా దేశ్ కీ హర్ బారీకియో కో అనుభవ్ కర్నా బహుత్ జరూరీ హై ఔర్ ఇస్ మే सेवा संकल्प यात्रा निश्चित रूप से आपके जीवन में

0: किए जाएंगे खिलाड़ियों के परफॉर्मेंसेस को. आफ्टर दैट व्हाट एवर द टोटल स्टैंड्स विल बी द क्यूमुलेटिव फिगर टू डिसाइड कि कौन सा देश फिनिश करेगा इन द टॉप थ्री, फर्स्ट सेकंड थर्ड. और ये रिजल्ट्स हम आपको कल ही बता पाएंगे बिकॉज हेप्टाथलॉन के कुछ इवेंट्स कल भी होने वाले दोस्तों. एंड आफ्टर दैट विल बी द फाइनल मेडल टैली काउंटिंग एंड ऑल्सो द टोटल नंबर्स काउंटिंग टू विच विल डिसाइड विच कंट्री स्टैंड्स ऑन विच पोजिशन. एंड अ क्विक वन ऑल्सो इन एथलेटिक्स इज दैट अनिमेश कुजूर एंड गुरिंदर वीर सिंह हैव क्वालिफाइड फॉर द मेन्स 100 मीटर सेमी फाइनल एट द एशियन गेम्स. वेल अनिमेश कुजूर हैड अ टाइमिंग विच क्लॉक्ड ऑफ 10.36 सेकेंड्स वाइल गुरिंदर वीर सिंह हैड अ टाइमिंग ऑफ 10.38
1: सेकेंड्स. ఆసియా క్రీడలు 2026 20వ సంచికకు సంబంధించిన తాజా సమాచారం మీరు ఇంతవరకు విన్నారు. 102.2 మెగాహెర్ట్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
2: పర్సనల్ లోన్ ఆఫర్
3: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
2: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
3: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ ఇలా బ్లాక్ చేయాలరా?
4: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
3: మరి ఏం చేయాలి?
4: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
3: దీనివల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
4: అవును, రిపోర్ట్స్ వెళ్లిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
1: ప్రకటన విన్నారు. పల్లె సీమలో

0: ఈనాటి పల్లెసీమలు కార్యక్రమంలో స్త్రీలకు యువతకు స్వయం ఉపాధి అవకాశాల గురించి డాక్టర్ వి జ్యోతి గారితో పరిచయ కార్యక్రమంలో వింటారు.
1: ఈ రోజుల్లో గనక మనం చూసినట్లయితే వ్యవసాయ రంగంలో ఈ మధ్యకాలంలో వచ్చిన మార్పుల వల్ల, ముఖ్యంగా ఆధునిక యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత, గ్రామీణ ప్రాంతాల్లోని స్త్రీలకు కానీ యువతకు కానీ ఉపాధి తగ్గిపోయిందనే మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో వారందరూ కూడా వ్యవసాయ అనుబంధ రంగాల మీద ఆధారపడాల్సిన అవసరం కూడా వచ్చింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే చాలా రకాల అవకాశాలు అనేవి ఈ గ్రామీణ ప్రాంతాల్లో మహిళకి యువతకి ఎక్కువగా ఉన్నాయని మనం చెప్పుకోవాలి. పుట్టగొడుగుల పెంపకం కానివ్వండి, పెరటికోళ్ల పెంపకం, పాడి గేదెలు, అలాగే మేకల్ని గొర్రెల్ని పెంచుకోవడం, పట్టుపురుగుల పెంపకం, ఇంకా తేనెటీగల పెంపకం, వర్మీ కంపోస్ట్ తయారీ యూనిట్లు పెట్టుకోవడం, అలాగే ఈ మధ్యకాలంలో ఇంకొక విశేషం ఏంటంటే ఎక్కువగా విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసుకుని అమ్ముకున్నట్లయితే ఎక్కువగా లాభసాటిగా ఉందని చెప్పి అటువంటి యూనిట్లను కూడా చాలామంది పెట్టుకుంటూ ఉన్నారు. ఈ రకంగా ఈ గ్రామీణ ప్రాంత యువత ఉపాధిని పొందడానికి స్థానికంగా ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రాలు కూడా ఎంతగానో సహకరిస్తూ ఉన్నాయి. అక్కడ వీరికి శిక్షణ కార్యక్రమాలు అవి నిర్వహించి వారికి ఉపాధిని కూడా చూపించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈరోజు మన స్టూడియోలో డాక్టర్ వి జ్యోతి గారు ఉన్నారు. వీరు బాపట్ల వ్యవసాయ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. వీరిని అడిగి మనం ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకు కానీ మహిళలకు కానీ ఎటువంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి తెలుసుకుందాము. జ్యోతి గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే స్త్రీలకు కానీ యువతకు కానీ వ్యవసాయ రంగమే కాకుండా ఇంకా ఎటువంటి ఉపాధి మార్గాలు ఉన్నాయంటారు?
2: ఇంకా భారతదేశంలో వ్యవసాయం ప్రధాన వృత్తిగా సుమారు 60% ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా ఎక్కువ శాతం ప్రజలు వ్యవసాయ ప్రధాన ఆదాయ వనరుగా చేసుకుని నివసిస్తున్నారు. కృష్ణా గుంటూరు జిల్లాల్లో వ్యవసాయ పరిస్థితులను మనం గమనించినప్పుడు రైతులు ఆహార ధాన్యాల ఉత్పత్తితో పాటుగా వాణిజ్య మరియు తోట పంటలను కూడా ఎక్కువగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయంలో ధరల స్థిరత్వం సరిగ్గా లేకపోవడం వలన మరియు ఇతర సమస్యల కారణంగా వ్యవసాయంలో లాభాలు సరిగ్గా లేకపోవడం వ్యవసాయ రంగ స్తబ్దతకు ముఖ్య కారణం.

0: ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నారు కదండి, వ్యవసాయ రంగంలో స్తబ్దత అనేది ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు కదా, మరి ఇటువంటి నేపథ్యంలో అక్కడ ఉండే గ్రామీణ స్త్రీలకు కానీ యువతకు కానీ ప్రత్యామ్నాయ మార్గాలు ఇంకేమన్నా ఉన్నాయా, ఆదాయ మార్గాలు?
1: రైతులు గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 4 నుండి 6 నెలల వ్యవధిలో వచ్చే పంటలను ప్రధాన ఆదాయ వనరుగా చేసుకుని వ్యవసాయం చేయడం వలన ఒడిదుడుగుల వలయంలో చిక్కుకుంటున్నారు. రైతుతో పాటుగా ఆయన కుటుంబంలోని మహిళలు, యువత వివిధ ఆదాయ మార్గాలను సద్వినియోగం చేసుకుని రైతుకు చేయూతగా నిలబడితేనే గ్రామీణ ప్రాంతాల్లో రైతు కుటుంబాలకు ఆర్థిక అభివృద్ధి సాధ్యపడుతుంది. ఒక ప్రణాళికాబద్ధంగా గ్రామంలో పండే పంటల ఆధారంగా మరియు ఆయా ప్రాంతాల్లోని అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నో వ్యవసాయ అనుబంధ కుటీర పరిశ్రమలను నెలకొల్పుకొని ఆదాయాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా అనగా రోజువారీగా, వారానికి, పక్షం రోజులకు, నెలవారీగా 2 లేదా 3 నెలలకు ఒకసారి మరియు 6 నెలలకు సంవత్సరానికి వచ్చే వివిధ ఆదాయ మార్గాలను ఏర్పరచుకొని తద్వారా వచ్చే ఆదాయాన్ని అటు వ్యవసాయానికి మరియు కుటుంబ అవసరాల కొరకు వినియోగించుకుంటూ ఆర్థిక స్వావలంబన పొందవచ్చు.
0: ఇప్పుడు చాలా రకాలు చెప్పారు కదండి మీరు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల విషయానికి వచ్చినట్లయితే ఈ స్వయం ఉపాధి కోసం వారికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయంటారు?
1: గ్రామాల్లో ప్రధానంగా వ్యవసాయ ఆధారంగా లభించే ముడి వనరులను వివిధ రకాలుగా వినియోగించుకుని ప్రస్తుత కాలానికి కావలసిన నిత్య అవసరాలను తయారీ చేసుకుని మార్కెట్ చేసుకోగలిగితే వివిధ రంగాలైన పుట్టగొడుగుల పెంపకం, పెరటికోళ్ల పెంపకం, పాడిగేదలు, పశుగ్రాసాల సాగు, మేకలు మరియు గొర్రెల పెంపకం, పట్టుపురుగుల పెంపకం, పెరటి తోటల పెంపకం, తేనెటీగల పెంపకం, కంపోస్ట్ తయారీ, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, సేంద్రియ ముడి సరుకులు మరియు ఉత్పత్తుల తయారీ, రైతు స్థాయిలో కొత్త వంగడాల విత్తనోత్పత్తి, వస్త్రాలపై రంగుల అద్దకం, కుటుంబ అవసరాలైన కొవ్వొత్తులు, బేకరీ పదార్థాలు, మల్టీగ్రెయిన్ ఆట, జామ్లు, స్క్వాష్లు, పెయిన్ బామ్లు, సర్ఫ్ పౌడర్ల తయారీతో పాటుగా వ్యవసాయానికి అనువైన వేప పిండి, వేప చెక్క తయారీ మొదలైనవి స్వయం ఉపాధి అవకాశాలుగా ఎంచుకోవచ్చు.
0: అంటే చాలా రకాల అవకాశాలు అనేవి ఇక్కడ గ్రామీణ ప్రాంత స్త్రీలకు కానీ యువతకు కానీ ఉన్నాయంటారు. ఇప్పుడు ముఖ్యంగా ముఖ్యమైన వాటి గురించి ఈరోజు మనం కొన్ని మాట్లాడుకుందాము. పుట్టగొడుగుల పెంపకం, ఈ మధ్యకాలంలో వీటి వినియోగం కూడా చాలా ఎక్కువగా పెరిగింది. ప్రోటీన్ అది కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పి దీన్ని ఆహారంగా తీసుకోమని వైద్యులు కూడా చెప్తూ ఉండడంతో ఈ పుట్టగొడుగుల పెంపకం అనేది చాలామంది చేపడుతూ ఉన్నారు కదండి. ఈ పుట్టగొడుగుల పెంపకం గురించి తెలియజేస్తారా?
1: పుట్టగొడుగుల పెంపకానికి వస్తే ప్రస్తుతం పుట్టగొడుగుల్లో ఉండే పోషకాల రీత్యా వీటి వినియోగం కూడా రోజురోజుకి పెరుగుతూ ఉండడం వలన పుట్టగొడుగులను పెంచి విక్రయించడం లాభదాయకంగా ఉంది. పుట్టగొడుగుల్లో వరిగడ్డి పుట్టగొడుగులు, తెల్లగుండి వైట్ బటన్ పుట్టగొడుగులు, పాల మేగడ లాంటి మిల్కీ మష్రూమ్ పుట్టగొడుగులకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. గ్రామీణ మహిళలు కేవలం వారి ఇంటి దగ్గరే దొరికే ముడి పదార్థాలతోనే ఎక్కువగా వీటిని పెంచుకోవచ్చు. కేవలం స్పాన్ మరియు 1 లేదా 2 ముడి పదార్థాలను మాత్రమే బయట నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ స్పాన్ తయారీను కూడా ఆసక్తిగల మహిళలు నేర్చుకుని తయారు చేసుకోవచ్చు. పుట్టగొడుగుల పెంపకంలో గ్రామీణ మహిళలు 5,000 రూపాయల పెట్టుబడిని ప్రథమంగా వెచ్చించి 10,000 వరకు కూడా ఆదాయాన్ని కేవలం 50 నుంచి 60 రోజుల్లో పొందే అవకాశం ఉంది. ఆ తరువాత డిమాండ్ను బట్టి, లాభాన్ని బట్టి ఉత్పత్తిని పెంచుకుని ఆదాయాన్ని పెంచుకోవడానికి అవకాశాలు ఎక్కువ.
0: అలాగే పెరటి కోళ్ళను కూడా పెంచి ఇక్కడ ఉపాధి మార్గాన్ని పొందుతూ ఉంటారు కదండి చాలా మంది, ఆ విషయాలు తెలియజేస్తారా?
1: గ్రామీణ మహిళలు ఇంటి దగ్గరే ఆదాయాన్ని సంపాదించే మరో మార్గం అభివృద్ధి పరిచిన పెరటి కోళ్ల పెంపకం. ఇందులో ముఖ్యంగా మామూలు నాటుకోళ్లు కన్నా కూడా అధిక ఆదాయాన్ని పొందవచ్చు. అభివృద్ధి పరిచిన రాజశ్రీ, గ్రామప్రియ, శ్రీనిధిలలో ఏదైనా జాతిని పెరట్లో పెంచినప్పుడు అధిక గుడ్లు ఉత్పత్తిని, మాంసం ఉత్పత్తిని ఇచ్చి మంచి ఆదాయాన్ని ఇస్తాయి. సాధారణంగా ప్రతి ఇంట్లో 20 కోళ్ల వరకు పెంచుకునే సామర్థ్యం ఉంటుంది. ఈ విధంగా టీకాలు వేసిన 6 వారాల వయసు ఉన్న 20 కోళ్ల ధర సుమారు 2,400 రూపాయల నుంచి 2,600 రూపాయల వరకు ఉంటుంది. నాటుకోళ్లను పోలి ఉండడం వలన వీటి మాంసానికి మంచి గిరాకీ ఉంది. ఇవి సంవత్సర కాలంలో 120 నుంచి 180 గుడ్లను పెట్టే సామర్థ్యం ఉంటుంది. వీటి గుడ్లు లావుగా, ఎక్కువ బరువును కలిగి ఉండడంతో మార్కెట్లో మంచి ధర కూడా ఉంటుంది. గ్రామీణ మహిళలు పెరటి కోళ్ల

0: ద్వారా సాలిన 5,000 రూపాయల నుంచి 6,000 రూపాయల వరకు ఆదాయాన్ని పొందవచ్చు.
1: ఇక సాధారణంగా మనకి గ్రామీణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఎక్కువగా ఈ పాడి పశువుల మీద ఆధారపడి వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు కదండి. ఈ పాడి పశువుల పెంపకంలో ఎటువంటి మెళకువలు పాటించాలంటారు?
0: ప్రస్తుతం పాలకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా గ్రామీణ మహిళలు మరియు యువత శాస్త్రీయ పద్ధతులతో పాడి యాజమాన్యం వలన సాలిన 30,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు ఆదాయాన్ని పొందవచ్చు. దేశీయ పాడి ఆవులు మరియు గేదెలతో పాటుగా అధిక పాల దిగుబడినిచ్చే ముర్రా మరియు జెర్సీ, హెచ్ఎఫ్ మొదలైన పాడి పశువులను శాస్త్రీయ పద్ధతులతో పెంచి మంచి పాల దిగుబడిని మరియు పశువుల ఎరువును పొందవచ్చు.
1: ఇప్పుడు పాడి పశువులు అంటే గనక వాటి మేత కోసం ఎక్కువగా ఈ పచ్చగడ్డి మీద ఆధారపడుతూ ఉంటారు కదండి. ఈ పచ్చగడ్డి కొరత అనేది మనకి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ పశుగ్రాసాలని సాగు చేసి కూడా ఏమైనా ఉపాధి మార్గంగా మలుచుకోవచ్చు అంటారా?
0: ఇటీవల కాలంలో పెరుగుతున్న మేత సమస్య, పచ్చగడ్డి కొరత గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో పాల దిగుబడి పైన ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. పట్టణాలకు దగ్గరగా ఉన్న గ్రామాల్లో నాణ్యమైన పచ్చగడ్డి పెంపకం మంచి ఆదాయ వనరుగా ప్రాచుర్యం పొందుతుంది. ఏకవార్షిక మరియు బహువార్షిక గడ్డి రకాలను సంవత్సరం పొడుగునా దిగుబడి వచ్చేలా పొలంలో ఏర్పాటు చేసుకోవాలి. ఎకరానికి ఖర్చు పోను సుమారు 40,000 నుంచి 60,000 రూపాయల వరకు కూడా ప్రతి 3 నుంచి 6 నెలలకు పొందే వీలు ఉన్నది.
1: అలాగే జీవాలని కూడా పెంచుతూ ఉంటారు కదండి చాలా మంది, మరి ఈ జీవాల ద్వారా కూడా వారు ఎటువంటి ఉపాధి మార్గాన్ని ఎంచుకోవచ్చు అంటారు?
0: వ్యవసాయ భూమి కలిగిన గ్రామీణ మహిళలు సాలిన 50,000 రూపాయల వరకు 4 గొర్రెలు మరియు 1 గొర్రెపోతును పెంచడం వల్ల పొందవచ్చు. ఒక ఆడ మేక పెంపకం చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయాన్ని ఇవ్వగలదు.
1: అలాగే ఇంకొక ఉపాధి మార్గం మనం చూసుకున్నట్లయితే ఈ పట్టుపురుగుల పెంపకం అండి. ఈ పట్టుపురుగుల పెంపకాన్ని ఎలా చేపట్టాలంటారు?
0: స్వయం ఉపాధిగా పట్టు పరిశ్రమ గురించి మనందరికీ తెలిసిందే. అయితే శాస్త్రీయ పద్ధతుల్లో మార్కెట్కి అనుగుణంగా పట్టు పరిశ్రమ చేపట్టి మంచి ఫలితాలను పొందవచ్చు. ఇటీవల కాలంలో అంతరించిపోతున్న జాతుల్లో తేనెటీగలు కూడా చేరటం జరిగింది. అంతేకాకుండా తేనెలో ఉన్న పోషక విలువ దృష్ట్యా తేనెకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో తేనెటీగల పెంపకానికి చాలా అనువైన ప్రదేశాలు. తేనెటీగలకు కావలసిన మకరందం మరియు పుప్పొడి ఎక్కువగా వివిధ రకాలైన పంటల నుండి చాలా సులువుగా పొందడానికి వీలుంటుంది. తేనె పెంచడానికి కావలసిన పెట్టెలను డాబాల మీద పొలంలో అనువైన ప్రదేశాల్లో పెట్టి నాణ్యంతో వాటిని పెంచి తేనె పొందవచ్చు. తేనెటీగల పెంపకం నైపుణ్యం కోసం వ్యవసాయ పరిశోధనా స్థానం విజయరాయ వారిని సంప్రదించవచ్చు.
1: అలాగే ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ఇంకొక ఉపాధి మార్గం మనకి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో కనిపించేది ఈ వానపాముల ఎరువు తయారు చేయడం, అంటే వర్మీ కంపోస్ట్ తయారు చేయడం కూడా చాలా మంది యువత యూనిట్లుగా పెట్టుకుని చేస్తున్నారు కదండి. ఈ వర్మీ కంపోస్ట్ యూనిట్లను ఎలా పెట్టుకోవచ్చు అంటారు?
0: సేంద్రీయ వ్యవసాయానికి పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా వానపాముల ఎరువు తయారీ మంచి లాభదాయకం. గ్రామీణ ప్రాంతాల్లో దొరికే వివిధ రకాల వ్యర్థాలను వానపాములను ఉపయోగించి మంచి నాణ్యమైన ఎరువుగా తయారు చేసుకోవచ్చు. సేంద్రీయ వ్యవసాయంలో దీని వినియోగం ఎక్కువగా ఉండటంతో కిలో 5 రూపాయల నుంచి 6 రూపాయల వరకు ఉంటుంది. వ్యర్థాల నుంచి 6 నుంచి 8 వారాల్లో వానపాముల ఎరువు తయారవుతుంది. 3 టన్నుల సేంద్రీయ వ్యర్థాల నుంచి 1 టన్ను వానపాముల ఎరువును పొందవచ్చు. 1 టన్ను వానపాముల ఎరువు తయారీ చేయడానికి సుమారుగా 1200 రూపాయలు ఖర్చు అవుతుంది. 1 టన్ను వానపాముల ఎరువు మార్కెట్లో 5,000 రూపాయల నుంచి 6,000 రూపాయల వరకు ఉంటుంది. ఈ విధంగా కేవలం వానపాముల ఎరువునే కాకుండా రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వానపాముల ఎరువుల్లో జీవన ఎరువులైన ఎజోస్పైరల్లం, ఎజటోబాక్టర్, ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా, జీవ శిలీంద్ర నాశకాల అయిన ట్రైకోడర్మా విరిడి, జీవ కీటక నాశకులైన బెవేరియా, మెటారైజియం మొదలైనవి కలిపి వానపాముల ఎరువుకు విలువను జోడించి మార్కెట్లో ఎక్కువ ధరకు విక్రయించుకుని మంచి ఆదాయాన్ని పొందవచ్చు.
2: మీరు ఇంతవరకు పల్లెసీమల కార్యక్రమంలో స్త్రీలకు యువతకు స్వయం ఉపాధి అవకాశాల గురించి డాక్టర్ వి జ్యోతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఈనాటి పల్లెసీమలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: 102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. వ్యవసాయ సూచనలు, దానిమ్మ పంట సాగు గురించిన వ్యవసాయ సూచనలు వింటారు.
1: దానిమ్మ సాగు గురించి తెలుసుకుందాం. వాణిజ్యపరంగా పండించే పళ్లలో దానిమ్మ ముఖ్యమైనది. అత్యంత ఔషధ విలువలతో పాటు సేదతీర్చే రసాన్ని దానిమ్మ పళ్ల నుంచి పొందొచ్చు. పండ్ల చర్మం, రసం, ఆకులు మరియు వేర్లు అనేక రకాలైన ఆయుర్వేద మందుల తయారీకి ఉపయోగిస్తారు. ఈ పంటను కరువు ప్రాంతాల్లో విజయవంతంగా సాగు చేయొచ్చు. పొడి వాతావరణం గల ప్రాంతాల్లో నాణ్యమైన పండ్లని పండించవచ్చు. కోస్తా తీర ప్రాంతాలు అనుకూలంగా ఉండవు. ఈ ప్రాంతాలలో తేమ శాతం ఎక్కువగా ఉండి చీడపీడల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పండు నాణ్యత తగ్గుతుంది. దానిమ్మ సాగుకు అన్ని రకాల నేలలు పనికొస్తాయి. సున్నపు శాతం, క్షారత కొద్దిగా అధికంగా ఉన్న నేలల్లో కూడా దానిమ్మని సాగు చేయొచ్చు. లోతైన, సారవంతమైన, మురుగునీరు పోయే వస్తి గల నేలల్లో, ఉదజని సూచిక 7 నుండి 8.5 వరకు ఉన్న పొలాల్లో అధిక దిగుబడులతో దానిమ్మని సాగు చేయొచ్చు. 60 సెంటీమీటర్ల లోతున్న భూములు సాగుకు అనుకూలంగా ఉంటాయి. చీని, నిమ్మ, మామిడి లాంటి పండ్ల తోటలకి అనుకూలం కాని భూముల్లో కూడా దానిమ్మను లాభసాటిగా సాగు చేయొచ్చు. దానిమ్మను నేల అంట్ల ద్వారా కానీ లేదా కొమ్మ కత్తిరింపుల ద్వారా కానీ ప్రవర్ధనం చేయొచ్చు. మంచి దిగుబడినిచ్చే ఆరోగ్యవంతమైన మొక్కల నుండి కొమ్మల్ని కత్తిరించాలి. 1 సంవత్సరం వయసున్న ముదురు కొమ్మల్ని 9 నుండి 12 అంగుళాల పొడవు గల ముక్కలుగా కత్తిరించి నాటుకోవాలి. మొక్కల మొదలు నుండి వచ్చే కొమ్మ కత్తిరింపులు నాటుకుంటే ఎక్కువగా సఫలమవుతాయి. కత్తిరించిన కొమ్మల అడుగు భాగాన్ని సెరడిక్స్ పౌడర్తో అద్ది 4 నుండి 6 కణుపులు భూమిలో ఉండేలా నాటుకుంటే వేర్లు తొడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 6 నెలల కంటే తక్కువ, 18 నెలల కంటే ఎక్కువ వయసున్న కొమ్మల్ని కత్తిరింపుల కోసం ఎన్నుకోకూడదు. వేర్లు తొడిగిన కత్తిరింపులు 9 నెలల్లో నాటడానికి అనువుగా ఉంటాయి. వర్షాకాలం ప్రారంభంలో గాలి అంట్లను ప్రవర్ధనం చేస్తే ఎక్కువ వేర్లు తొడిగే అవకాశం ఉంటుంది. గాలి అంట్లలో 25 నుండి 30 రోజుల్లో వేర్లు తొడిగి 3 నెలల్లో నాటడానికి అనువుగా ఉంటాయి. టిష్యూ కల్చర్ పద్ధతి ద్వారా కూడా దానిమ్మని ప్రవర్ధనం చేయొచ్చు. ఇక దానిమ్మని నాటుకునే విషయానికి వచ్చినట్టయితే రకం, నేల స్వభావం, వాతావరణ పరిస్థితులను బట్టి వరుసల మధ్య 4.5 మీటర్లు, మొక్కల మధ్య 3 మీటర్లు లేదా వరుసల మధ్య 4 మీటర్లు, మొక్కల మధ్య 4 మీటర్ల దూరాన్ని నిర్ణయించుకోవాలి. డ్రిప్ పద్ధతిలో నీరు పెట్టడానికి అవకాశం ఉంటే జూన్ నుండి మార్చి వరకు కూడా దానిమ్మని నాటుకోవచ్చు. ఎటు చూసినా 60 సెంటీమీటర్ల లోతుగల గుంతల్ని తీసి 4 రోజుల వరకు గుంతల్ని సూర్యరశ్మికి ఆరనివ్వాలి. తర్వాత ప్రతి గుంతకి 20 కిలోల పశువుల ఎరువు, 2 కిలోల వానపాముల ఎరువు, 3 కిలోల వేపపిండి, 25 గ్రాముల ట్రైకోడెర్మ పొడిని, 15 గ్రాముల ఫాస్ఫో బ్యాక్టీరియా పొడి, అలాగే 15 గ్రాముల యాజిటోబ్యాక్టర్ని కలిపి గుంతల్ని నింపాలి. ఒక్కొక్క మొక్కకి మొదటి సంవత్సరంలో మొక్కలు నాటిన 4 నెలల తర్వాత 125 గ్రాముల వేపపిండి, దీంతో పాటుగా 5 కిలోలు బాగా చిపికిన పశువుల ఎరువు, 7 నెలల తర్వాత 250 గ్రాముల వేపపిండి, దీంతో పాటుగా 10 కిలోలు బాగా చివికిన పశువుల ఎరువు, 11 నెలల తర్వాత 750 గ్రాముల వేపపిండితో పాటు 10 కిలోలు బాగా చివికిన పశువుల ఎరువు వేసుకోవాలి. ఆ తర్వాత ప్రతి మొక్కకు సాలీనా 30 కిలోల పశువుల ఎరువు, 625 గ్రాముల నత్రజని, 250 గ్రాముల భాస్వరం, 250 గ్రాముల పొటాష్ని దఫాలుగా విభజించి మొదట తడికి ముందు తర్వాత కాయలు ఎదిగే దశల్లోనూ వేసుకోవాలి. దానిమ్మలో జింక్ లోపముంటే ఆకుల పరిమాణం చిన్నగా ఉండి వంకర్లు తిరిగి ఉంటాయి. జింక్ లోపాన్ని సవరించడానికి లీటర్ నీటికి 5 గ్రాముల జింక్ సల్ఫేట్ని కలిపి 1 నుండి 2 సార్లు కొత్త చిగుళ్లు ఉన్నప్పుడు పిచికారీ చేయాలి. ఇనపదార్థ లోపం గనక కనిపించినట్టయితే ఆకులు తెల్లగా మారుతాయి. దీని నివారణకి 2

0: గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్ ని 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. నీటి తడులు సక్రమంగా ఉన్న చోట బోరాన్ లోపించినప్పుడు లేత కాయల్లో పగుళ్లు ఏర్పడతాయి. ఈ బోరాన్ లోప నివారణకి 12.5 గ్రాముల బోరాక్స్ ని చెట్ల పాదులకి వేసుకోవాలి, లేదా లీటర్ నీటికి 2 గ్రాముల బోరాక్స్ ని కలిపి చెట్ల మీద పిచికారీ చేయాలి. ఇక ఈ దానిమ్మ సాగులో కలుపు నివారణ విషయానికి కనుక వచ్చినట్టయితే, వర్షాకాలంలో 2 సార్లు తోటంతా దున్నడం వల్ల కలుపు మొక్కల్ని అదుపులో ఉంచడమే కాకుండా నేల గుల్లబారి వాన నీరు ఇంకుతుంది. వర్షాకాలంలో తొలకరి వర్షాల తర్వాత అట్రాట్యాప్ ఎకరానికి 800 గ్రాములు 240 లీటర్ల నీళ్లలో కలిపి పిచికారీ చేయాలి. తర్వాత వచ్చే గడ్డి, తుంగజాతి కలుపు మొక్కల నివారణకి గ్లైసిల్ లేదా రౌండప్ అనే కలుపు మందుని లీటర్ నీటికి 8 మిల్లీలీటర్ల చప్పున కలిపి దానితో పాటుగా 20 గ్రాముల అమ్మోనియం సల్ఫేట్ లేదా 10 గ్రాముల యూరియా కానీ కలిపి 20 నుండి 25 రోజుల వయసున్న కలుపు మీద పిచికారీ చేయాలి. దానిమ్మలో నీటి యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే, నేలలో తేమ శాతం ఒకే విధంగా ఉండాలి, లేకపోతే కాయలు పగిలే అవకాశం ఉంటుంది. మార్చి నుండి జూలై వరకు భూమిలో తేమ సమంగా ఉండేటట్టుగా నీటి తడులు పెట్టుకోవాలి. డ్రిప్ పద్ధతి ద్వారా నీరు పెడితే చెట్ల పెరుగుదల, కాయల సంఖ్య అలాగే బరువుని 35% వరకు పెంచవచ్చు. చెట్టుపై పూత కాయలు లేని సమయాల్లో నీటి తడులు తగ్గించాలి. వేరుశనగ పొట్టు లేదా వరి పొట్టుతో 8 సెంటీమీటర్ల మందంతో చెట్ల పాదుల్లో మల్చింగ్ చేయాలి. మొదటి సంవత్సరంలో ప్రతి మొక్కకి బాగా పెరిగిన 4 కొమ్మల్ని కాండాలుగా ఉంచి మిగిలిన కొమ్మల్ని కత్తిరించాలి. 2-3 సంవత్సరాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ కొమ్మల్ని తగురీతిగా పెంచి సరైన ఆకారాన్ని తీసుకురావాలి. నేలకు పాకే కొమ్మలు, గుబురుగా పెరిగే కొమ్మలు, నీటి కొమ్మల్ని కత్తిరించాలి. చెట్లకు విశ్రాంతినిచ్చే సమయంలో చివరి కొమ్మలని 10 నుండి 15 సెంటీమీటర్ల పొడవు కత్తిరించాలి. కత్తిరించిన తర్వాత వచ్చిన చిగుర్లలో 2-3 ఉంచి మిగిలిన చిగుర్లను తీసేసినట్టయితే బలమైన కొమ్మల మీద పిందులు ఏర్పడి కాయ సైజు పెరుగుతుంది. ప్రతి చెట్టుకు 60 నుండి 80 కాయల్ని ఉంచి మిగతావి తీసివేయడం వల్ల కాయల సైజు, నాణ్యత పెరుగుతుంది. కత్తిరింపులకు వాడే కత్తెరలను 1% సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంలో శుద్ది చేసి వాడుకోవాలి. దానిమ్మకు సంవత్సరం పొడవునా పూత పూసే అలవాటు ఉన్నప్పటికీ 3 సీజన్లలో అంటే జనవరి, ఫిబ్రవరి మాసాల్లో, జూన్, జూలై మాసాల్లో, అలాగే సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో పూత ఎక్కువగా వస్తుంది. ఏ సీజన్లో పంట తీసుకోవాలో, ఏ సమయంలో ఎక్కువ రేటు లభిస్తుందో, నీటి సదుపాయం, భూమి లక్షణాలు మరియు పురుగులు తెగుళ్ల వల్ల కలిగే నష్టం మరియు వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిర్ణయించుకోవాలి. బ్యాక్టీరియా తెగులు వర్షాకాలంలో ఎక్కువగా ఉంటుంది, కాబట్టి సెప్టెంబర్ 2వ వారంలో కానీ, అక్టోబర్ 1వ వారంలో కానీ పూతని నిలపడం మంచిది. జూన్ నెల నుండి నీటి తడలని ఆపివేయడం వల్ల మొక్కల ఆకులు రాల్చి నిద్రావస్థలోకి పెడతాయి. ఆ తర్వాత కత్తిరింపులు చేసి ఎరువులు వేసి తడులు ఇవ్వడం వల్ల మొక్కలన్నీ ఒకేసారి పుష్పిస్తాయి. కాయలు ఫిబ్రవరి, మార్చి నెలల్లో కోతకి తయారవుతాయి. ఈ కాయలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది. దానిమ్మలో సస్యరక్షణని గనక మనం చూసుకున్నట్టయితే, కాయ తొలిచే పురుగులు ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తాయి. ఒక్కోసారి ఈ నష్టం 50% వరకు కూడా ఉంటుంది. సీతాకోక చిలుకలు ఒక్కొక్క గుడ్డును పువ్వు లేదా పిందల మీద పెడతాయి. లార్వాలు కాయల లోపలికి తొలుచుకుని పోయి గుజ్జుని, గింజల్ని తింటాయి. కాయకు చేసిన రంధ్రాల ద్వారా బ్యాక్టీరియా బూజు వ్యాపించి కాయ కుళ్ళి రాలిపోతుంది. చెట్టు పూత మొగ్గ దశలో ఉన్నప్పుడే డైమిథేట్ లేదా ప్రెఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి 15 నుండి 20 రోజుల తర్వాత కార్బరిల్ 3 గ్రాములు లేదా డైక్లోరోవాస్ 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి కలిపి మరోసారి పిచికారీ చేసి ఈ పురుగుని నివారించవచ్చు. సరైన యాజమాన్య పద్ధతులు పాటించకుండా నిర్లక్ష్యంగా వదిలేసిన తోటల్ని బెరడు తినే పురుగులు ఎక్కువగా ఆశిస్తాయి. బెరడు తుట్టెల్ని తొలగిస్తే రంధ్రాలు కనిపిస్తాయి. రంధ్రాలను కిరోసిన్ లేదా పెట్రోల్ లేదా కార్బన్ డైసల్ఫైడ్లో ముంచిన దూదితో నింపి బురదతో మూసి అరికట్టచ్చు. ఇక దానిమ్మలో తామర పురుగులు ఆకుల్ని లేత కాయల్ని ఆశిస్తాయి. ఆశించిన ఆకులు చివర్ల వంకర్లు తిరిగి ఎండిపోతాయి. కాయల మీద తామరలాంటి గరుకు మచ్చలు కనిపిస్తాయి. వీటి నివారణకి మొగ్గలు తొడిగే దశలోనే డైమిథేట్ లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పేనుబంక గనక దానిమ్మలో ఆశించినట్టయితే పూల మీద చేరి రసాన్ని పీలుస్తూ ఉంటాయి. ఇవి ఆశించిన ఆకులు, పూలు, చివర్ల వంకర్లు తిరిగి ఎండిపోతాయి. ఈ పేనుబంక నివారణకి డైమిథైట్ లేదా మిథైల్ డమటాన్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇక దానిమ్మలో పండ్ల రసాన్ని పీల్చే రెక్కల పురుగులు పండ్ల మీద రంధ్రాల్ని చేసి రసాన్ని పీలుస్తూ ఉంటాయి.
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో దానిమ్మ పంట సాగులో వ్యవసాయ సూచనలు విన్నారు. 102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ప్రసార విశేషాలు ఈ సాయంత్రం 102.2 MHz పై మేము ప్రసారం చేయనున్న మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాల అనంతరం 7:15 చిత్రగీతాలు, 7:30 ఆసియా క్రీడలు 2026 20వ సంచికకు సంబంధించిన తాజా సమాచారం వింటారు, 7:45 వికసిత్ భారత్ ఉజ్వల భారత్ గురించి శ్రీ నిమ్మాని సీతారామమూర్తి గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. ఇక 8:00 దార్శనిక భారత్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీ ఏఎస్ ప్రసాదరావు గారితో పరిచయ కార్యక్రమం ఉంటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ. 8:15 చిత్రగీతాలు, 8:40 దేశభక్తి గీతం, 8:45 విజయవాడ ఏమీటర్లపై ప్రసారాలు రిలే వింటారు, 11:13 ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు రిలే వింటారు. ఇవి ఈ పూట మేము ప్రసారం చేయనున్న మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
2: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: ఓ 102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. వర్ష సూచన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్టణం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలు, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరు జిల్లాలలో 1 లేదా 2 చోట్ల మరియు ఉత్తర ఆంధ్రాలోని యానంలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. అదేవిధంగా ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలు 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. మత్స్యకారులకు ఉత్తరాంధ్రప్రదేశ్ తీర ప్రాంతం మరియు యానం వెంబడి వాటికి దూరంగా గంటకు 55 కిలోమీటర్ల నుంచి 65 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలలో మరియు దానికి దూరంగా గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సెప్టెంబర్ 27వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలోనూ, సముద్రంలోకి కూడా చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు తుఫాను హెచ్చరికల కేంద్రం సూచించడమైనది. ప్రకటన విన్నారు. మన్ కీ బాత్ గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11:00 ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం

అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు. వన్ ఆర్ 2.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. సమయం 7:05 కావస్తుంది. ప్రకటించిన అంశం మరికొద్ది క్షణాల్లో.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్క పెద్ది మృణాలిని. ముందుగా ముఖ్యాంశాలు. హిందుత్వం ఎవరికీ వ్యతిరేకం కాదని, ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో రేపు జరిగే ఆరోగ్య మంథన్ 2026 కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొంటారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పీజీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఆసియా క్రీడల్లో భాగంగా పురుషుల రోయింగ్ డబుల్స్ స్కల్స్ విభాగంలో సత్నం సింగ్ సల్మాన్ ఖాన్ జోడీ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. హిందుత్వం ఎవరికీ వ్యతిరేకం కాదని, ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో విశ్వ సంచార్ హిందుత్వ కా అనే పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశపు గొప్ప నాగరికత వారసత్వాన్ని చదవాలని, ప్రశ్నించాలని, అర్థం చేసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. భారత సంస్కృతి, జాతీయ అంతర్జాతీయ వ్యవహారాలు, ముఖ్యమైన సామాజిక అంశాలపై పుస్తకాలు, పరిశోధనాత్మక సాహిత్యాన్ని ప్రోత్సహించాలని ఆయన అన్నారు. 1925 నాగ్పూర్లో డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గేవార్ స్థాపించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సేవ్ సంఘ్ ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఈ పుస్తక ప్రచురణ ఎంతో సకాలంలో జరిగిందని ఉపరాష్ట్రపతి అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి రేపు బెంగళూరులో సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం యువతను సమాజంలో వారు చూసే సమస్యలను గుర్తించి, పరీక్షించి, మెరుగుపరిచి, అమల్లోకి తీసుకురాగల పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ప్రోత్సహిస్తుందని విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఛాలెంజ్లో పాఠశాలలు, పారిశ్రామిక శిక్షణా సంస్థలు, పాలిటెక్నిక్లు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుండి యువత పాల్గొంటారు. ఈ ఛాలెంజ్ స్వచ్ఛమైన, స్థిర భారత్, సంపన్న రైతులు, సంపన్న భారత్, ఆరోగ్యకరమైన సమ్మిళిత భారత్, విద్యావంతులైన నైపుణ్యం కలిగిన భారత్, సురక్షిత భారత్ అనే 5 జాతీయ ఇతివృత్తాలపై దృష్టి సారిస్తుంది. ఈ పోటీ జాతీయ ఫైనల్ డిసెంబర్లో న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ ఛాలెంజ్ను కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ, అఖిల భారత సాంకేతిక విద్యామండలి, విశ్వవిద్యాలయ నిధుల సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. న్యూఢిల్లీలో రేపు జరిగే ఆరోగ్య మంథన్ 2026 కార్యక్రమంలో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన 8, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ 5 ఉత్సవాల్లో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య భరోసా, డిజిటల్ ఆరోగ్యం వంటి కీలక అంశాలపై దృష్టి సారించే చర్చలు ఉంటాయి. దేశ డిజిటల్ ఆరోగ్యం, ఆరోగ్య భరోసా వ్యవస్థను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఆరోగ్య మంథన్ 2026 అనేక కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమంలో ఈ 2 యోజనల కింద వివిధ విభాగాలలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కూడా గుర్తించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్ సేవాసే దేశ సేవ అనే మంత్రంతో అల్లు పెరగని నిబద్ధతతో కూడిన తన ప్రస్థానంలో 25 ప్రజాసేవను పూర్తి చేసుకుంటున్నారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. సర్వతోముఖ అభివృద్ది, సాధికారత ద్వారా ప్రజల జీవితాలను మార్చే దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ అధికారుల సామర్థ్యాన్ని, నైపుణ్యాలను బలోపేతం చేయడం, సివిల్ సర్వీసులను మరింత అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా మిషన్ కర్మయోగి 2020 ప్రారంభించారు. మిషన్ కర్మయోగి కింద ఉన్న ఐగాట్ ప్లాట్ఫామ్లో 1.7 కోట్లకు పైగా నమోదిత వినియోగదారులు ఉన్నారు. యుద్ద స్వరూపంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా దేశ రక్షణ సేకరణ వ్యవస్థ వేగంగా మారాల్సిన అవసరం ఉందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి చెప్పారు. న్యూఢిల్లీలో ఒక మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ, రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంలో సాంకేతికత, డేటా, పరిశ్రమల సమన్వయం యొక్క ప్రాముఖ్యతను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రస్తుతం జరుగుతున్న భారత్ అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు యుద్ద అభ్యాస్ 2026 వీక్షించేందుకు భారతదేశంలో అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఈరోజు రాజస్థాన్కి చేరుకున్నారు. ఇరు సైన్యాలు వ్యూహాలు, పద్ధతులు, విధానాలు పంచుకోవడానికి, సైనిక కార్యకలాపాలు చేపట్టే తమ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఇది ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో

పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పీజీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఈ రోజు మధ్యాహ్నం నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ విడుదల చేసింది. ఆగస్టు 30 నిర్వహించిన నీట్ పీజీ పరీక్షకు 2,65,960 మంది హాజరయ్యారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. బ్రిక్స్ నాటకోత్సవం వచ్చే నెల 12 నుండి 14 వరకు న్యూఢిల్లీలో జరగనుంది. ఈ 3 రోజుల ఉత్సవానికి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఎన్ఎస్డి ఆతిథ్యం ఇవ్వనుంది. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ అగర్వాల్ మాట్లాడుతూ, ఉమ్మడి కథలు ఉమ్మడి భవిష్యత్తు అనే ఇతివృత్తంతో జరుగుతున్న ఈ ఉత్సవం వివిధ రకాల నాటకరంగ సంప్రదాయాలను చాటి చెప్తూనే మానవ సంబంధాలను, ప్రజల మధ్య అనుబంధాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తుందని అన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందర్ అధికారి సమక్షంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఈరోజు న్యూటౌన్లోని బెంగాల్ సిలికాన్ వ్యాలీలో 2,000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. దేశంలోనే ఈ తరహా ఆసుపత్రి ఇదే మొదటిది అవుతుందని ముఖ్యమంత్రి సువేందర్ అధికారి తెలిపారు. దీనిలోని 2,000 పడకలలో 1,000 పడకలను పేద నిరుపేద రోగుల కోసం కేటాయిస్తారు. మిగిలిన పడకలను వాణిజ్యపరంగా ఉపయోగిస్తారు. రాబోయే కొన్నేళ్లలో పశ్చిమ బెంగాల్లోని వివిధ రంగాల్లో అదానీ గ్రూప్ 100,00,000 రూపాయల పెట్టుబడి పెట్టనుందని అదానీ తెలిపారు. మల్టీ స్పెషాలిటీ అదానీ ఆరోగ్య మందిర్ కోసం తమ గ్రూప్ 4,000 కోట్లు ఖర్చు చేస్తుందని, 10,000 ఉద్యోగాలను కల్పిస్తుందని కూడా ఆయన అన్నారు. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భాగంగా ఈరోజు పురుషుల రోయింగ్ డబుల్స్ స్కల్స్ విభాగంలో సత్నం సింగ్ సల్మాన్ ఖాన్ జోడీ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఈ విభాగంలో భారత్కు పతకం రావడం ఇదే మొదటిసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందిస్తూ ట్వీట్ చేశారు. అలాగే షూటింగ్ మిక్స్డ్ స్కీట్ టీం విభాగంలో అనంత్జీత్ సింగ్ నరూకా పరినాజ్ ధాలీవాల్ జోడి కాంస్యం గెలుచుకుంది. ఈ విభాగంలో కూడా పతకం రావడం ఇదే తొలిసారి. దీంట్లో చైనా స్వర్ణం గెలుచుకోగా సౌత్ కొరియాతో భారత్ గట్టి పోటీ ఇచ్చి టై బ్రేక్లో ఓడిపోవడంతో కాంస్యం దక్కింది. అలాగే మహిళల బాక్సింగ్లో భారత క్రీడాకారిణి పర్వీన్ క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకోనున్నారు. కాగా నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారం అవుతుంది. అలాగే ఏఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రి శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. పశ్చిమ రైల్వేలోని వడోదర డివిజన్లో ఉన్న అలకాపురి వద్ద 4 లేన్ల రోడోవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి భారతీయ రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు వ్యయం 166 కోట్ల రూపాయల పైగా ఉంటుందని, ఈ వ్యయాన్ని రైల్వే శాఖ, రాష్ట ప్రభుత్వం సమానంగా భరిస్తాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. రైల్వే కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయం కలగకుండా మెరుగైన, మరింత సమర్థవంతమైన క్రాసింగ్ సౌకర్యాన్ని ఈ రోడోవర్ బ్రిడ్జ్ అందిస్తుందని మంత్రి శాఖ తెలిపింది. విద్యుత్ మంత్రిత్వ శాఖ కొత్త జాతీయ విద్యుత్ విధానాన్ని రూపొందిస్తోందని కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి పంకజ్ అగర్వాల్ తెలిపారు. విశ్వసనీయమైన, సరళమైన మార్కెట్కు సిద్ధంగా ఉన్న విద్యుత్ వ్యవస్థను నిర్మించడం అనే అంశంపై ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 2వ భారత్ విద్యుత్ రంగ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ ఏడాది జనవరిలో మంత్రిత్వ శాఖ ఒక ముసాయిదాను పంపిణీ చేసిందని చెప్పారు. మంత్రిత్వ శాఖ భాగస్వాముల వ్యాఖ్యలు, పరిశీలనలను సమీకరించి వాటిని పొందుపరిచి కేబినెట్ పరిశీలన కోసం పంపిందని అగర్వాల్ తెలిపారు. ముఖ్యాంశాలు మరొకసారి. హిందుత్వం ఎవరికీ వ్యతిరేకం కాదని, ప్రతి ఒక్కరిని కలుపుకుని పోతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో రేపు జరిగే ఆరోగ్య మంథన్ 2026 కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొంటారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పీజీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి.
ఆసియా క్రీడల్లో భాగంగా పురుషుల రోయింగ్ డబుల్స్ స్కల్స్ విభాగంలో సత్నం

0: సల్మాన్ ఖాన్ జోడి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు. రేపు ఉదయం 6:40
1: 102.2 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. చిత్రగీతాలు వినే ముందుగా కార్యక్రమంలో ప్రకటన విందాం. మన్ కీ బాత్ గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలనుద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11:00 ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8:00 పునః ప్రసారం అవుతుంది. ప్రకటన విన్నారు. చిత్రగీతాల కార్యక్రమంలో ముందుగా వినబోతున్న ఈ పాట జుమ్మంది నాథం చిత్రానికి శుద్ధాల అశోక్ తేజ సాహిత్యం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గీతమాధురాలపించింది. గీతం సంగీతం ఎంఎం కీరవాణి.

చిత్రగీతల కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ఇంద్రా చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మల్లికార్జున ఆలపించిన గీతం. సిరివెన్నెల సాహిత్యం సంగీతం మణిశర్మ.

కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన విందాం. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో రణస్థలం పొలాకి సంతబొమ్మలి మండలాల మధ్య అర్ధరాత్రి తీరం దాటిందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తీరం దాటినప్పటికీ వాయుగుండం భూభాగంపై తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతుందని తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఈదురుగాలితో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్టణం, అనకాపల్లి, కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలు మరియు ఉత్తరాంధ్రలోని యానంలలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు మరియు దక్షిణ కోస్తాంధ్రలోని ప్రకాశం జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని విశాఖపట్టణ వాతావరణ శాఖ సూచించింది. ప్రకటన విన్నారు. వన్ 2.2 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. సమయం 7:35 కావస్తుంది. ఆసియా క్రీడలు 2026 సంబంధించి తాజా సమాచారం ఇప్పుడు వింటారు.

0: सैटिस्फाइड नोट. मेडल टेबल में भारत की पोजीशन है 15th इस समय. 16 मेडल्स आ चुके हैं भारत के पास, जिसमें से एक गोल्ड है, 6 सिल्वर है, 9 ब्रॉन्ज है. वी आर होपिंग दैट इंडिया गोज ऑन टू इम्प्रूव इट्स पोजीशन इन द कमिंग डेज इन द ऑन गोइंग कॉमनवेल्थ एशियन गेम्स 2026. इसके साथ आपको बता दें कि आज की अपडेट तो यहीं पर आके समाप्त होते हैं शबाब, लेकिन हम कल सुबह एक बार फिर
1: 102.2 MHz पे మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్. మీరు ఇంతవరకు ఆసియా క్రీడలు 2026 సంచికకు సంబంధించిన తాజా సమాచారం విన్నారు. ఇప్పుడు విందాం చిత్రగీతాలు. ముందుగా రేపల్లెలు రాధా చిత్రానికి సుజాత ఆలపించిన గీతం, సాయి శ్రీహర్ష సాహిత్యం సంగీతం కోటి.

0: Joy to City, only on Rainbow Krishnaveni FM 102.2.
1: కార్యక్రమంలో ఇప్పుడు విందాం. ఇంద్రధనుసు చిత్రానికి ఆత్రేయ సాహిత్యం, పి సుశీల గానం చేశారు.

0: ఆకాశవాణి
1: వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఉజ్వల్ భారత్ అంశం గురించి శ్రీ నెమ్మాని సీతారామమూర్తి గారి ప్రసంగం వినండి.
2: దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని మహాకవి గురజాడ అప్పారావు గారు పేర్కొన్నారు. దేశ అభివృద్ధి అంటే దేశంలోని అన్ని రంగాలు సమానమైన ప్రగతి సాధించటం. దీన్ని అక్షరాల ఆచరించి చూపిస్తోంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం. గత 12 సంవత్సరాల నుంచి నిరంతరం దేశాభివృద్ధికి కృషి చేస్తోంది. విజ్ఞానం, సాంకేతికత, ఆర్థిక ప్రగతి, సామాజిక న్యాయం, పర్యావరణ పరిరక్షణ, దేశ భద్రత, పటిష్టమైన విదేశాంగ రాజనీతితో పాటు దేశంలోని ప్రతి కుటుంబం భద్రతపై దృష్టి పెట్టింది. మహిళలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తోంది. దేశంలోని ప్రతి గ్రామం నుంచి నగరం వరకు మౌలిక సదుపాయాలను కల్పిస్తూ రహదారులు, రైల్వేలు, విద్యుత్, త్రాగునీరు, డిజిటల్ సేవలు వంటి రంగాల్లో ప్రగతిని పరుగులు పెట్టిస్తోంది. దేశాన్ని ఆధునిక దృక్పథంతో నడిపిస్తూ ప్రాచీన సంస్కృతిని మేళవిస్తూ ఉజ్వల్ భారత్గా ప్రపంచ దేశాల మధ్య మనల్ని సగర్వంగా ప్రదర్శింపజేస్తోంది. భారతదేశం విజ్ఞాన శాస్త్ర రంగాలలో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ జూన్ 10-11 తేదీలలో 3 కీలక క్షిపణులను విజయవంతంగా పరీక్షించి మన సైనిక శక్తిని చాటి చెప్పింది. బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సామర్థ్యమున్న దేశంగా భారత్ ఆవిర్భవించింది. ప్రత్యర్థి నౌకలను పేల్చే సామర్థ్యమున్న నేషనల్ యాంటీషిప్ మిసైల్ మీడియం రేంజ్ డిఆర్డిఓ తొలిసారిగా విజయవంతంగా పరీక్షించింది. రుద్రం 2, అగ్ని 1 సూర్యాస్త ప్రయోగాలు విజయవంతమై శత్రుదేశాల వెన్నులో ఒడుకును పుట్టించాయి. ఇవన్నీ ఉజ్వల భారత్గా మన దేశం అభివృద్ధి చెందుతోందని చెప్పే అంశాలే. ఇక ఆర్థిక రంగం విషయానికి వస్తే 2026-2027 ఆర్థిక సంవత్సరంలో జీడిపి అంటే భారతదేశ స్థూల దేశీయోత్పత్తి 6.8% వృద్ధిని నమోదు చేయవచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ విడుదల చేసిన ఎకనమిక్ అవుట్లుక్ 2026-2027 ది అడాసిటీ ఆఫ్ ఫ్లీటింగ్ హోప్ నివేదిక పేర్కొంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రష్యా ఉక్రెయిన్ సంక్షోభ పరిస్థితులను తట్టుకొని 7.6% జీడిపి వృద్ధి నమోదు చేసిన భారతదేశం ఇప్పుడు కూడా అదే ఊపు కొనసాగించడం ఆశావహమైన విషయం. దీనికి అనుగుణంగానే 2026-27 కేంద్ర వార్షిక బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి. అన్ని రంగాలకి సమప్రాధాన్యం కల్పిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్ ప్రజలని ఉత్సాహపరిచింది. ఉజ్వల భారత్ దిశానిర్దేశానికి ఈ బడ్జెట్ మరింత దోహదపడింది. ఈ బడ్జెట్లో కేటాయింపులలో మనం కొన్నిటిని పరిశీలిస్తే ఇదే విషయం తేట తెల్లమవుతుంది. ప్రధానమంత్రి ఆవాస యోజన 2.0కు 73,543 కోట్లు కేటాయించారు. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లో వేలాది ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. అందరికీ ఇళ్ళు అనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం వల్ల పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు అంటే ఈడబ్ల్యూఎస్, తక్కువ ఆదాయ వర్గాలు ఎల్ఐజి, మధ్య ఆదాయ వర్గాలు ఎంఐజి లబ్ధి పొందుతున్నారు. ఎన్డీఏ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ పథకాన్ని దిగ్విజయంగా అమలు చేస్తున్నారు. దేశ పౌరులందరినీ సమగ్రమైన అభివృద్ధికి సంసిద్ధులను చేయడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం. 2026-27 6.5 లక్షల నిర్మాణాన్ని ప్రధానమంత్రి ఆవాస యోజన లక్ష్యంగా పెట్టుకున్నది. ఇదే విధంగా ప్రధానమంత్రి ఆవాస యోజన గ్రామీణ పథకానికి కేంద్ర ప్రభుత్వం 54,917 కోట్లు కేటాయించారు. 2029 మార్చి నాటికి 2 కోట్లు అదనపు నీళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2026-27 40 లక్షల ఇళ్లు నిర్మించాలని బడ్జెట్ అంచనా. పట్టణాభివృద్ధికి 85,522 కోట్లు.

ఐటీ టెలికాం రంగాలకి 74,560 కోట్లు కేటాయింపులతో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల పట్ల తన నిబద్ధతని ప్రకటిస్తోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖకు 1.6 లక్షల కోట్లు ప్రకటించడం ద్వారా ప్రజల ఆరోగ్యమే దేశ సౌభాగ్యమని ఎన్డీఏ స్పష్టంగా చాటి చెప్పింది. దీనిలో జాతీయ ఆరోగ్య మిషన్కి 39,390 కోట్లు, ఆయుష్ శాఖకు 4,408 కోట్లు, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్కి 350 కోట్లు కేటాయింపులు జరిగాయి. ఆరోగ్య రంగంలో పరిశోధనలను ప్రోత్సహిస్తూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్కి 4,000 కోట్లు కేటాయించారు. ఇవన్నీ ప్రజల ఆరోగ్యం పట్ల ఎన్డీఏ ప్రభుత్వానికున్న మక్కువను తెలియజేస్తాయి. ఈ దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం అనే అంశం మీద కూడా కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే దృష్టి పెట్టింది. సెప్టెంబర్ 25, 2014న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ పిలుపుని ఇచ్చారు. ప్రజలందరినీ దీనిలో మమేకం చేసి ఉజ్వల భారత్కి నాంది పలికారు. దానిని గత 12 సంవత్సరాల నుంచి నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. దీంట్లో భాగంగా 2026-27 కేంద్ర బడ్జెట్లో స్వచ్ఛ భారత్ 2వ దశకి 9,692 కోట్లు కేటాయించారు. స్వచ్ఛ భారత్ మిషన్ ఫ్లాగ్ షిప్ పథకం కింద 49,096 గ్రామాలని ఘన వ్యర్థాల నిర్వహణ పరిధిలోకి తీసుకువస్తున్నారు. 36,119 గ్రామాలలో మురుగునీటి నిర్వహణ చేపట్టనున్నారు. వీటిలో 70 లక్షలని ఇప్పటికే చేరుకున్నారు. ఇంటింటికి తాగునీరు సౌకర్యం కింద జలజీవన్ మిషన్ ఫ్లాగ్షిప్కి 670 కోట్లు కేటాయించారు. ఇవన్నీ భారతదేశాన్ని ఉజ్వలంగా ఉంచేందుకు తోడ్పడతాయి అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఎన్డీఏ ప్రభుత్వం దేశ ప్రయోజనాలని బహుళ వేదికలపై సందర్భం వచ్చినప్పుడల్లా చక్కగా ప్రజెంట్ చేస్తోంది. దీనివల్ల మన దేశ ఘనత, అభివృద్ధి, సామర్థ్యము అన్ని దేశాలకి చేరుతోంది. ఫ్రాన్స్లోని ఎవియాస్ లెస్ బైన్స్ పట్టణంలో జరిగిన గ్రూప్ 7 దేశాల 52వ శిఖరాగ్ర సదస్సే ఇందుకు ఉదాహరణ. ఇందులో పాల్గొన్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంతర్జాతీయ కనెక్టివిటీ వాణిజ్యానికి మరింత ప్రోత్సాహమిచ్చేలా అంతర్జాతీయ సమీకరణ భాగస్వామ్యం ఇంపాక్ట్ ఏర్పాటు చేద్దామని ప్రకటించారు. 2026 ఫిబ్రవరి 16 నుంచి 21వ తేదీ వరకు మన దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో 2026 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్ని సారథ్య స్థానంలో నిలిపేందుకు తగిన భౌమికను ఏర్పరిచింది. దక్షిణార్ధగోళం గ్లోబల్ సౌత్ దేశాలలో నిర్వహించిన మొట్టమొదటి అంతర్జాతీయ కృత్రిమ మేధ సదస్సుకు ఇదే కావడం విశేషం. దేశం ఉజ్వలంగా మారుతున్న తరుణంలో ఖనిజాల ప్రాధాన్యతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దూరదృష్టితో వివిధ దేశాలతో ఒప్పందాలను కుదుర్చుకుంటూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. మే 26న న్యూఢిల్లీలో జరిగిన భారత్ అమెరికా జపాన్ ఆస్ట్రేలియా చతుర్భుజ కూటమి విదేశాంగ మంత్రుల సదస్సే ఇందుకు ఉదాహరణ. ఈ సదస్సులో భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఖనిజ ఒప్పంద పత్రంపై సంతకం చేశారు. దీనివల్ల ఖనిజాల త్రవ్వకం, శుద్ధి, సరఫరా విషయంలో ఇరు దేశాలు లాభపడేలా కలిసికట్టుగా ముందుకెళ్లాలని నిర్ణయించాయి. దీనివల్ల భారత ఆర్థిక స్థితి మరింత మేలు జరిగే అవకాశం ఉందని నిపుణుల అంచనా. ఉజ్వల భారత్ను సాకారం చేసేందుకు యువతే ముఖ్యకర్తలని ఎన్డీఏ ప్రభుత్వం గుర్తిస్తూ అనేక విషయాలపై వారికి అవగాహన కల్పిస్తోంది. దీంట్లో భాగంగా వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ BVYLD 2.0 కార్యక్రమము 9 నుంచి 12వ తేదీ వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించారు. దేశ విదేశాలకు చెందిన భారత యువతీ యువకులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంభాషించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా వర్చువల్గా 50 లక్షల మంది యువత పాల్గొన్నారు. వీటన్నిటితో పాటు సామాన్య ప్రజల సాధక బాధకాలను కూడా ఎన్డీఏ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటోంది. ముఖ్యంగా న్యాయ వ్యవస్థలోని బ్యూరోక్రటిక్స్ ప్రాసెస్ సంక్లిష్టతను అధిగమించేందుకు ప్రజల కోసం వాట్సాప్ ద్వారా న్యాయ సేత సేవలు ప్రారంభించారు.
ప్రజలు 721, 771, 18, 14 నెంబర్కి మెసేజ్ చేసి పలు సేవలు పొందవచ్చు. ఇప్పుడు మనం మరో ముఖ్య విషయం గురించి

0: మాట్లాడుకుందాం. అదే స్టార్టప్ ఇండియా. ఎన్డీఏ గవర్నమెంట్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి 2026 జనవరి 16కి 10 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. 2025 డిసెంబర్ నాటికి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ వద్ద గుర్తింపు పొందిన స్టార్టప్ల సంఖ్య 2 లక్షలు దాటింది. 2014 కేవలం 4గా ఉన్న బిలియన్ డాలర్లకి పైగా విలువైన కంపెనీలు అంటే యూనికార్నులు నేడు 125కు పైగా పెరిగాయి. వీటి మొత్తం విలువ $350 బిలియన్. ఉజ్వల భారత్కి ఇంతకంటే నిదర్శనం మరి ఇంకేం కావాలి? ఈ స్టార్టప్ల ద్వారా 21 లక్షల ఉద్యోగాలు ప్రత్యక్ష కల్పన జరిగింది. ఈ విజయాలు కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాలేదు. గుర్తింపు పొందిన స్టార్టప్లలో దాదాపు 50% టైర్ 2, టైర్ 3 నగరాల నుంచే రావడం మరింత ప్రత్యేకత. ఉపగ్రహాల నుంచి నేరుగా మొబైల్ ఫోన్లకి కనెక్టివిటీ లక్ష్యంగా భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో లాంచ్ వెహికల్ Mark 3 M6 రాకెట్ ద్వారా చేపట్టిన Bluebird Block 2 ఉపగ్రహం విజయవంతం కావడం ఉజ్వల భారత్కి మరింత ఉత్ప్రేరకం. 2025 డిసెంబర్ 24 ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నందలి సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఇందుకు వేదిక కావడం మనందరికీ ఆనందదాయకం. భారత్ ప్రయోగించిన Bluebird Block 2 ఉపగ్రహం బరువు 6100 కిలోలు. ఇక ప్రయాణ రంగంలో ముఖ్యంగా రైల్వే వ్యవస్థలో ఎన్డీఏ ప్రభుత్వం సాధిస్తున్న ఘన విజయాలు అన్నీ ఇన్నీ కావు. ప్రయాణికుల సౌకర్యార్థం 15 ఫిబ్రవరి 2019 న్యూఢిల్లీ వారణాసి మార్గంలో తొలిసారిగా భారతదేశంలో లాంచ్ చేసిన వందే భారత్ రైలు ప్రజల నుంచి ఎంత విశేషమైన ఆదరణ చూరకుందో మనం మాటల్లో చెప్పుకోలేం. అత్యాధునికమైన సౌకర్యాలు, వేగవంతమైన ప్రయాణం ప్రజలని, వ్యాపార ఉద్యోగ వర్గాల వారిని ఎంతగానో ఆకట్టుకుంది. 2025 డిసెంబర్ నాటికి 164 వందే భారత్ రైళ్ల సేవలు, March 2026 నాటికి 162 చైర్ కార్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వీటికి లభించిన ఆదరణతో కేంద్ర ప్రభుత్వం వందే భారత్ స్లీపర్ రైళ్లు కూడా అందుబాటులోకి తెచ్చింది. 2026 జనవరి 22 హౌరా కామాఖ్య మార్గంలో తొలి స్లీపర్ రైలును ప్రవేశపెట్టింది. రైల్వే రైళ్ల విస్తరణ కూడా బాగా జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం 2014-2026 మధ్య 36,429 కిలోమీటర్లు కొత్త ట్రాక్లు కమిషన్ చేశారు. 2009-2014 మధ్య ఇది కేవలం 7,599 కిలోమీటర్లు మాత్రమే. 2026 March 31 నాటికి 3,361 కిలోమీటర్లు కొత్త లైన్లు పూర్తి అయినాయి. వీటి వల్ల సాధారణ ప్రయోగాలతో పాటు గూడ్స్ ట్రాన్స్పోర్ట్ కూడా విస్తృతంగా పెరిగింది, ఆదాయం పెరిగింది. 2014-15 1,57,72,000 ఉన్న రైల్వే ఆదాయం 2024-25 నాటికి 2,65,130 కోట్లకు చేరింది. అంటే సుమారు 69% పెరుగుదల నమోదైంది. ఇలా మనం ఏ రంగం చూసినా ఎన్డీఏ ప్రభుత్వం సాధిస్తున్న ఘన విజయాలే కనిపిస్తాయి. ఇవన్నీ ఉజ్వల భారత్కి ప్రత్యక్ష ప్రమాణాలు, ఆధారాలు. అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. పేదల కోసం, మహిళల కోసం, రైతుల కోసం, యువశక్తి కోసం, గిరిజనుల కోసం, మైనార్టీ వర్గాల కోసం, గ్రామాల పట్టణాల అభివృద్ధి కోసం, ఇతర రంగాలకి చెందిన అభివృద్ధి కోసం ఇప్పటి వరకు ఎన్డీఏ ప్రభుత్వం 124 పథకాలు ప్రవేశపెట్టింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన, దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన, సంసద్ ఆదర్శ గ్రామ్ యోజన మొదలైన అనేక పథకాలు ఇందులో ఉన్నాయి. ఈ విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఉజ్వల భారత్ కలని సాకారం చేస్తున్నది.
1: కార్యక్రమంలో మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఉజ్వల భారత్ అంశం గురించి శ్రీ నెమ్మాని సీతారామమూర్తి గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు.
2: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: వ్యాసనిక భారత్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఎస్ ప్రసాదరావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
1: శ్రోతల నమస్కారం. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే వ్యవసాయ రంగానికి రైతే ప్రధాన ఆధారం. రైతులు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులను కొంతవరకు తగ్గించి వ్యవసాయ అవసరాలకు వారికి తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. అందులో రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందించే ప్రతిష్టాత్మక పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, అదే మన పిఎం కిసాన్. మరి ఈ పథకం గురించి అవగాహన కల్పించేందుకు తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ ప్రసాదరావు గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్.
2: నమస్కారం అండి.
1: సార్, ముందుగా ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అంటే ఏంటి, ఈ పథకం యొక్క నేపథ్యం గురించి మన శ్రోతలకు తెలియజేస్తారా?
2: నమస్కారం అండి. ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఒక గొప్ప రైతు సంక్షేమ పథకం అని అనుకోవచ్చు. ఎందుకంటే మన భారతదేశంలో ఎక్కువ మంది రైతాంగం ఉన్నారు, వాళ్ళని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఒక గొప్ప పథకం. దీని ద్వారా దేశంలో ఉండేటువంటి కొన్ని లక్షల రైతు కుటుంబాలకి ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వాళ్లకి ఆర్థిక భరోసాని కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతా ఉంది.
1: సార్, అయితే ఈ పథకం యొక్క ప్రయోజనాలు కేవలం చిన్న ఇంకా సన్నకారు రైతుల కుటుంబాలకు మాత్రమే వర్తిస్తాయా?
2: లేదండి, ఇది ఈ పథకం కింద ప్రతి ఒక్క రైతు కూడా లబ్ధి పొందేదానికి అవకాశం ఉంది. సన్నకారు చిన్నకారు రైతులే కాకుండా పెద్ద రైతులు కూడా దీంట్లో లబ్ధి పొందేదానికి అవకాశం ఉంది. అయితే కొంతమంది, కొన్ని వర్గాల వారు దీంట్లో అనర్హులుగా గుర్తించడం జరిగింది.
1: సరే, అయితే ఈ పథకం కింద ప్రయోజనాలు పొందడానికి ఎవరు అర్హులు, అలాగే ఎవరు అర్హులు కారు మన శ్రోతలకు తెలియజేస్తారా?
2: ఎవరు అర్హులు అనే దానికి వచ్చినట్టయితే, ఎవరి పేరు మీద అయితే వ్యవసాయ భూమి నమోదయ్యుండి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి అర్హత ప్రమాణాలు, అంటే వాళ్లకి వాళ్ల పొలం ఆధార్తో లింక్ అయి ఉండడం, అట్లాగే బ్యాంకు ఖాతాకి ఆధార్ లింక్ అయి ఉండడం, అలాగే మొబైల్ నంబర్ లింక్ అయి ఉండడం, ఈకేవైసీ పూర్తి చేసి ఉండడం, ఇలా అర్హత ప్రమాణాలు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అయితే ఈ ఫుల్ఫిల్ అయినటువంటి ప్రతి ఒక్క రైతు కుటుంబానికి ఈ ప్రయోజనం చేకూరుతుందన్నమాట. ఈ పథకం కింద ఎవరు అనర్హులు అనే పాయింట్కి వస్తే, సంస్థాగత భూస్వాములు, అంటే కొన్ని దేవస్థాన భూములకు సంబంధించిన వాళ్లు, మఠాలకు సంబంధించిన వాళ్లు, అలాగే ఇన్స్టిట్యూషనల్గా ఉండేటువంటి భూములకు సంబంధించిన ఓనర్స్ దీంట్లో అనర్హులు. అట్లాగే రాజ్యాంగబద్ధ పదవులు నిర్వహించేవాళ్లు, అంటే రాష్ట్రపతి, వైస్ ప్రెసిడెంట్, గవర్నరు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఇలాంటి వాళ్లు కూడా దీనికి అనర్హులు. అట్లాగే మాజీ మంత్రులు గాని, ప్రజెంట్ ఉన్నటువంటి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, వీళ్లు కూడా అనర్హుల జాబితాలో ఉన్నారు. ఇది కాకుండా ఇంకా రాష్ట ప్రభుత్వ ఉద్యోగులు గాని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గాని, వీళ్లు కూడా అనర్హుల కింద జాబితాలో ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్, ఎవరైతే ఆదాయ పన్ను చెల్లిస్తా ఉన్నారో వాళ్లను కూడా ఈ అనర్హుల జాబితాలో ఉంచారు. అట్లాగే వైద్యులు, డాక్టర్స్, ఇంజనీర్లు, న్యాయవాదులు, వీళ్ళందరూ కూడా. అంతేకాకుండా ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎవరైతే 10,000 రూపాయలకి మించి పెన్షన్ వస్తూ ఉంటుందో వాళ్లు కూడా అనర్హుల కిందే చేయడం జరిగిందన్నమాట.
1: సార్, అయితే ఈ పథకం వల్ల ప్రప్రథమంగా ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి రైతులకు?
2: అంటే ఈ పథకం మెయిన్ గా భారత ప్రభుత్వం ఏదైతే 6,000 రూపాయలు ప్రతి ఒక్క రైతు కుటుంబానికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ఇస్తా ఉన్నారు, ఇది 3 విడతల్లో ఇవ్వడం జరుగుతుందనండి. అంటే ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు రైతు ఖాతాలో నేరుగా జమ చేయడం జరుగుతుంది. ఫస్ట్ విడత మనకి ఏప్రిల్ జులై నెలల్లో ఒకసారి వేస్తారు, అట్లాగే ఆగస్టు టు నవంబర్ మధ్య ఇంకో విడత వేస్తారు, అట్లాగే డిసెంబర్ మార్చి, ఈ విధంగా 4 మంత్స్ కు ఒకసారి ఈ యొక్క 2,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇచ్చిన దాని వల్ల ఏంటంటే, ఫస్ట్ విడత వేసినప్పుడు విత్తనాలు కొనుక్కునేదానికి కానివ్వండి, అట్లాగే ఫర్టిలైజర్స్ కొనుక్కునేదానికి ఇవి ఉపయోగపడతా ఉంటాయి. అట్లాగే 2వ విడత ఇచ్చినప్పుడు మధ్యలో మన స్ప్రేయింగ్ ఆపరేషన్స్ గాని, ఇంకేదైనా కలుపు తీసేటువంటి ఆపరేషన్స్, వీటి అన్నింటినీ మీట్ అయ్యేదానికి కూడా మనకు అది ఉపయోగపడుతుంది. అలాగే డిసెంబర్ మార్చిలో

జనరల్గా పంట కోతలకు వస్తూ ఉంటాయి. వాటిల్లో పంటల కోతలకు కూడా ఖర్చులకి ఉపయోగపడేదానికి ఉంటుంది. ఇంతేకాకుండా మనం మామూలుగా చిన్న సన్నకారు రైతులు వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటూ ఉంటారు. క్రాప్ లోన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు ఈ సన్న చిన్నకారు రైతులకు.

0: లబ్ధిదారులు తప్పుడు సమాచారాన్ని ఆ డిక్లరేషన్ లో ఇస్తే ఏమవుతుంది?
1: అంటే ఇప్పుడు తప్పుడు సమాచారం అంటే వాళ్ళు అప్లై చేస్తారు, అందరూ కూడా ఏదో బెనిఫిట్ పొందాలని అప్లై చేస్తూ ఉంటారు. మీ సేవా సెంటర్స్ ద్వారా ఇది అప్లై చేసుకునే వెసులుబాటు ఉంది, అట్లాగే సెల్ఫ్ అప్లికేషన్ కూడా ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా కేంద్ర ప్రభుత్వం వచ్చేటువంటి పథకానికి తీసుకోవాలని చెప్పి అప్లై చేస్తుంటారు. బట్ అవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు స్క్రూటినీ చేసి ఎవరైతే ఇన్ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళంతా కూడా ఇన్ఎలిజిబుల్ చేస్తా ఉన్నాం. అయితే ఈ వ్యాలిడేషన్లో కొంతమందికి అనర్హులకు కూడా బెనిఫిట్ రావడం జరిగింది. సో అది తర్వాత ఇన్స్టాల్మెంట్లు వేసేటప్పుడు వాటిని కూడా గుర్తించి అవన్నీ కూడా ఆపేయడం జరిగింది. అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే వెసులుబాటు కూడా ఉంది.
0: సార్, మరి ఇప్పుడు ఈ పథకం కింద ఈ లబ్ధిదారుల అర్హత నిర్ణయించడానికి ఏదైనా కట్ ఆఫ్ డేట్ అంటే నిర్దేశించిన గడువు ఏదైనా ఉందా?
1: దీనికి ఉందండి. అంటే కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ 2019లో దీన్ని కట్ ఆఫ్ డేట్ గా నిర్ణయించింది. అంటే 2019 ఫిబ్రవరి 1వ తేదీ ఆ రోజు ఎవరి పేరు మీద అయితే ఈ వాళ్ల భూమి రిజిస్టర్ అయి ఉంటుందో అలాంటి వారి అందరికీ కూడా ఈ పథకంలో బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. అంటే తర్వాత 2019 ఫిబ్రవరి 1 తర్వాత ఎవరైనా భూమి కొనుగోలు చేసి వాళ్ల పేరు మీద మార్చుకున్న వాళ్ళకి బెనిఫిట్ ఇవ్వలేదు. సో అది కట్ ఆఫ్ డేట్ గా పెట్టుకుని ఆ రోజు నుంచి ఈ రోజుకి ఫస్ట్ మనకి 2019 ఫిబ్రవరిలో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేయడం జరిగింది. ఆ విధంగా ఇప్పటి వరకు 23 ఇన్స్టాల్మెంట్లు వేశారు. ఆ రోజుకి ఎవరి పేరు మీద అయితే రిజిస్టర్ అయి ఉంటుందో ఆ రైతులకు మాత్రమే వేయడం జరుగుతుంది. తర్వాత ఫర్దర్ గా ఎవరైతే కొనుక్కోనున్నా వాళ్ల పేరు మీద మార్చుకున్నా ఇవన్నీ కూడా ప్రస్తుతానికి దాన్ని కన్సిడరేషన్ లోకి తీసుకోలేదు.
0: సార్, అయితే ఒక అనుమానం సార్, ఇప్పుడు భూస్వామి మరణం కారణంగా వారసత్వంగా మీరు చెప్పిన ఈ కట్ ఆఫ్ తేదీ తర్వాత ఆ సాగు భూమి యాజమాన్యం బదిలీ అయిందనుకోండి, అలాంటి సందర్భాల్లో పథకం యొక్క ప్రయోజనాలు వారికి చేకూరుతాయా?
1: దీన్ని మాత్రం భారత ప్రభుత్వం అమలు చేస్తా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 2019కి ముందు వాళ్ల తండ్రి మీద పేరుందనుకోండి, అతను చనిపోయాడు తర్వాత అది వీళ్ల కొడుకుల పేరు మీద గాని ఎవరైతే లీగల్ హెయిర్ వారసులు ఉంటారో వాళ్ల పేరు మీదకి మార్చుకుంటే ఖచ్చితంగా ఆ యొక్క కొడుకు గాని కూతురికి గాని వచ్చే విధంగా దీన్ని మార్పులు చేయడం కూడా జరిగింది. సో వీళ్ళు బెనిఫిట్ పొందేదానికి అవకాశం ఉందన్నమాట.
0: ప్రసాదరావు గారు, మరి ఇప్పుడు ఈ ఆదాయ పన్ను చెల్లించే రైతు లేదా వారి జీవిత భాగస్వామి ఒకవేళ ఈ ఆదాయ పన్ను చెల్లిస్తుంటే వారు ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుందా?
1: సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ దీంట్లో అనర్హులు అన్నమాట. అంటే అతను ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా లేదా వాళ్ల భాగస్వామి పే చేస్తున్నా లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తా ఉంటే దీని పథకానికి అనర్హులు. అయితే దీన్ని కొంత వెసులుబాటు ఇస్తూ లాస్ట్ 3 ఇయర్స్లో గత 3 సంవత్సరాల్లో వాళ్ళు గాని ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకపోతే, అంటే గతంలో ఎప్పుడో ఒకసారి పే చేసి ఉంటారు కానీ తర్వాత పే చేయకుండా వాళ్ళ వ్యాపారాలు మానేసి అట్లా ఉండి ఉంటారు. సో అలాంటి వారికి మళ్లీ వెసులుబాటు ఇచ్చి 3 ఇయర్స్ గత 3 సంవత్సరాల్లో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయలేదో వాళ్ళందరికీ కూడా ఈ పథకం వర్తించే విధంగా సవరణలు చేయడం జరిగింది.
0: సరే, అయితే ఇందాక మీరు మాట్లాడుతూ కుటుంబం అన్నారు, అయితే ఈ కుటుంబం నిర్వచనం ఏంటి ఈ పథకం కింద?
1: కుటుంబం అంటే మామూలుగా గ్రామాల్లో ఒక ఇంట్లోనే ఒక 2-3 కుటుంబాలు కూడా ఉండి ఉంటాయి. అయితే మనం ఇంటి క్రైటీరియా కాకుండా కుటుంబం క్రైటీరియా అంటే ఒక భర్త భార్య పిల్లలు, ఇది ఒక కుటుంబం. అట్లాగే ఆ ఇంట్లోనే ఇంకొక భర్త భార్య పిల్లలు ఉంటే అది వేరే కుటుంబం కింద ట్రీట్ చేసి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక్కరికే బెనిఫిట్ వచ్చే విధంగా దీంట్లో చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అంటే భర్త పేరు మీద కూడా పొలం ఉండి ఉంటుంది, భార్య పేరు మీద కూడా పొలం ఉండి ఉండొచ్చు, అయితే ఇద్దరికి కూడా బెనిఫిట్ రాదనమాట. ఒక కుటుంబానికి ఒకరికే బెనిఫిట్ ఇవ్వడం జరుగుతూ ఉంది.
0: సార్, ఇప్పుడు ఒక రైతు పేరు మీద ఆ భూమి లేదనుకోండి, వాళ్ళ తండ్రి లేదంటే పూర్వీకుల యాజమాన్యంలోని ఆ భూమిని వారు సాగు చేస్తుంటే అలాంటి రైతుకి ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుందా?
1: అదే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ తండ్రి పేరు మీద పొలం ఉండుంటే దాన్ని అతను చనిపోయి తర్వాత మ్యుటేషన్ జరిగితేనే కొడుకు పేరు మీద గాని ఆ కూతురు పేరు మీద గాని మనం మార్చుకొని ఈ బెనిఫిట్ పొందేదానికి అవకాశం ఉంది. గాని మన వెబ్లాండ్ రికార్డ్స్ లో ఆ తండ్రి పేరే ఉన్నంత వరకు ఆ బెనిఫిట్ ఆ తండ్రికే వర్తిస్తుంది, తర్వాత వీళ్ళు కొడుకులకి రాదనమాట.
0: సరే, అయితే ఇప్పుడు ఈ పీఎం కిసాన్ కింద ఈ ప్రయోజనాల బదిలీ కోసం పీఎం కిసాన్ పోర్టల్లో తప్పనిసరిగా సమర్పించాల్సిన సమాచారం ఏంటి?
1: అంటే ఇది పథకం పొందాలంటే ఖచ్చితంగా ఈ పోర్టల్లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునేదానికి మ్యాండేటరీగా కొన్ని డాక్యుమెంట్స్ అనేది అవసరం. ఏంటంటే అతనికి పొలం ఉందా లేదా, అంటే పట్టాదారు పాస్ పుస్తకం అవసరం, అట్లాగే ఆధారు ఉండాలి. అంటే

0: ఎందుకంటే ఈ పొలానికి ఆధార్ లింక్ అవ్వాలి. సో ఇది బెనిఫిట్ రావాలంటే ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయి ఉండాలి, అట్లాగే వాళ్ళకి మెసేజెస్ వచ్చేదానికి మొబైల్ లింక్ అయి ఉండాలి. ఖచ్చితంగా ఈ క్రైటీరియాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఖచ్చితంగా సమర్పిస్తేనే మనం ఆ పోర్టల్లో ఇది తీసుకుంటుంది. తర్వాత మన వెరిఫికేషన్లో కూడా ఇవన్నీ ఉన్నాయా లేదని చెక్ చేసుకుని వీళ్ళని అప్రూవ్ చేయడం జరుగుతుంది.
1: సార్, అయితే ఇప్పుడు మీరు దరఖాస్తు చేసుకోవాలన్నారు, దానికి సంబంధించిన వెబ్సైట్ కానీ పోర్టల్ వివరాలు కానీ పంచుకుంటారు?
0: దీనికి pmkisan.gov.in అనేటువంటి ఒక పోర్టల్ ఉంది. దీంట్లోనే డైరెక్ట్ గా సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదా ఈవెన్ మనం మీ సేవా సెంటర్స్ కెళ్ళినా కూడా ఈ పోర్టల్ నుంచే వాళ్ళు కూడా ఈ అప్లై చేసేటువంటి కార్యక్రమం చేస్తారు. లేదు ఎవరికైనా రైతులకి అవగాహన లేకపోతే సమీపంలో ఉన్నటువంటి మీ రైతు సేవా కేంద్ర సిబ్బందిని గాని మండల వ్యవసాయ అధికారిని గాని కలిస్తే ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది మీకు గైడ్ చేస్తారు.
1: సార్, దీనికి సంబంధించి ఏదైనా యాప్ కూడా ఉందా?
0: అంటే సెల్ఫ్ రిజిస్ట్రేషన్ పిఎం కిసాన్ యాప్ అనేది ఒకటి ఉంది, దాంట్లో అయినా అప్లై చేసుకో.
1: సార్, మరి ఇప్పుడు కొంతమంది వేరే వాళ్ళ భూమిని సాగు చేస్తుంటారు, అంటే కౌలుకు, ఈ కౌలు రైతులు ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి అర్హులా?
0: దీంట్లో కౌలు రైతులకి అవకాశం లేదండి. ఎవరైతే భూ యజమానులు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తింపు చేయడం జరిగింది. అయితే ROFR పట్టాలని, అంటే అటవీ భూములు సాగు చేస్తూ ఉంటారు కౌలు కిందే అది, బట్ గవర్నమెంట్ వాళ్ళకి పట్టాలు ఇచ్చి ఉంటారు. సో అలాంటి ROFR ఫ్యామిలీస్ కి ఈ పథకంలో అవకాశం కల్పించడం జరిగింది.
1: సార్, చివరగా ఈ పథకానికి సంబంధించి మీరు శ్రోతలకు ఇచ్చే సందేశం ఏంటి?
0: సో ఇప్పటి వరకు మనకి పిఎం కిసాన్ ద్వారా దాదాపు 23 విడతలుగా ఈ కార్యక్రమాన్ని నిరాఘాటంగా కొనసాగిస్తున్నారు. మొన్న ఇటీవల జూన్ 20వ తేదీన గౌరవ ప్రధానమంత్రి గారు వెస్ట్ బెంగాల్ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఇక్కడ అందరికీ నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, చాలా మంది ఇంకా కూడా వాళ్ల పొలాలని ఆధార్తో లింక్ చేయించుకోకుండా ఉన్నారు. ఫస్ట్ అది చేయించుకోవాలి, అట్లాగే బ్యాంకుకి ఆధార్ లింక్ చేయించుకోవాలి, ఈకేవైసీ కూడా చేయించుకోవాలి. రెండోది, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి ఫార్మర్ కూడా ఒక ఐడి అనేది, ఫార్మర్ ఐడి అని ఒకటి ప్రవేశపెట్టింది. అంటే ప్రతి సిటిజన్ కి ఎలాగైతే ఆధార్ నంబర్ ఉంటుందో, అట్లాగే రైతు అనే వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఫార్మర్ ఐడి అనేది క్రియేట్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా మ్యాండేటరీగా ఈ ఫార్మర్ ఐడి అనేది పెట్టడం జరిగింది. కాబట్టి ఎవరైనా రైతులు ఇంకా ఫార్మర్ ఐడి చేయించుకోకపోతే దయచేసి మీ సమీప రైతు సేవా కేంద్రానికి వచ్చి చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
1: ధన్యవాదాలు సార్, మీ విలువైన సమయాన్ని వెచ్చించి మన శ్రోతలకు పిఎం కిసాన్ పథకం గురించి ఎంతో చక్కని అవగాహన కల్పించారు. నమస్కారం అండి.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు దార్శనిక భారత్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఎస్ ప్రసాదరావు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఈనాటి చిత్రగీతాల కార్యక్రమంలో రామ్సకనోడు చిత్రానికి కోటి మంజు ఆల్పించిన గీతం, సంగీతం కోటి.

కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన విందాం. వాతావరణ సూచన: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలు మరియు ఉత్తరాంధ్రలోని యానంలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అదేవిధంగా ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు, బాపట్ల, పల్నాడు మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. మత్స్యకారులకు హెచ్చరిక: ఉత్తరాంధ్రప్రదేశ్ తీర ప్రాంతం మరియు యానాం వెంబడి వాటికి దూరంగా గంటకు 55 కిలోమీటర్ల నుంచి 65 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దక్షిణాంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలలో మరియు దానికి దూరంగా గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విశాఖపట్టణ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలియజేసింది. అదేవిధంగా సెప్టెంబర్ 27వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లోనూ, సముద్రంలోకి కూడా చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు తుఫాను హెచ్చరికల కేంద్రం సూచించడమైనది. ప్రకటన విన్నారు. చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు విందాం. గమ్మత్తు గూడాచారుల చిత్రానికి పి సుశీల ఆలపించిన గీతం. వేటూరి సాహిత్యం, సత్యం, సంగీతం.

0: 102.2 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన విందాం. మన్ కీ బాత్ గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది. ప్రకటన విన్నారు. చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు విందాం. మనసులో మాట చిత్రానికి ఉదిత్ నారాయణ బృందం ఆలపించిన గీతం. సిరివెన్నెల సాహిత్యం, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.
1: దెన్ తన్నకదెన్

0: చిత్రగీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ప్రకటించిన అంశం మరికొద్ది క్షణాల్లో. సమయం 8:30 కావస్తుంది. వార్తా ప్రసారం తెలుగులో.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. సేవ అనేది అత్యంత శక్తివంతమైన చోదక శక్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. భారతదేశ నాగరిక వారసత్వాన్ని యువత అర్థం చేసుకోవాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టాలని G4 దేశాల విదేశాంగ మంత్రులు కోరారు. దిగుమతి చేసుకునే ముడిసరుకు వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. వార్తల వివరాలు. సేవ అనేది అత్యంత శక్తివంతమైన చోదక శక్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. వార్డ్నగర్ నుండి వారణాసికి ప్రయాణిస్తున్న సేవా యాత్రికులతో ప్రధానమంత్రి ఢిల్లీ నుండి దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు సంభాషించారు. సేవ అనేది జీవితానికి ప్రధాన ఉద్దేశం కావాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. సేవాభావం ప్రతి వ్యక్తిలోనూ అంతర్లీనంగా ఉండాలని కోరారు.

0: అత్యున్నత పదవిని అధిరోహించినప్పుడు కూడా రాజకీయాల్లో సేవే మార్గదర్శక సూత్రంగా ఉండాలని పేర్కొన్నారు. పీఎం కిసాన్ లేదా పీఎం సూర్యగారి యోజన వంటి పథకాలు లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనాలను చేరవేయడంలో గుర్తింపు పొందాయన్నారు. సేవాభావం ఉన్నప్పుడే 4 కోట్ల మంది పేదలకు శాశ్వత గృహాలు లభించాయని నరేంద్ర మోదీ వెల్లడిస్తూ,
1: సేవా యహీ ముఖ్య హమారా కామ్ హోనా చాహియే ఔర్ హమ్ సేవా కర్ కర్ కే హీ సేవా కా సందేశ్ దేంగే శబ్దో మే నహీ దేంగే హమారే అప్నే ఆచరణ సే లోగో కో పతా చలే కి రాజనీతి మే సత్తా కిత్ని హీ క్యో నా బడీ హో జాయే లేకిన్ హమారా మార్గ్ సేవా కా హీ రహేగా కిత్నే హీ ఉంచే శిఖర్ పర్ పహుంచేంగే లేకిన్ సేవా పరమో ధర్మ ఇస్ భావ్ కో లేకే ఆగే బడేంగే.
0: భారతదేశ నాగరిక వారసత్వాన్ని యువత అర్థం చేసుకోవాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో విశ్వసంచార్ హిందుత్వక అనే పుస్తకాన్ని ఆయన ఈరోజు విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ, హిందుత్వ ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు, అందరినీ కలుపుకుని వెళ్తుందని చెప్పారు. 1925లో నాగ్పూర్లో డాక్టర్ కేశవ్ బలిరాం హెగ్దేవర్ స్థాపించిన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ శతవార్షికోత్సవాన్ని పూర్తి చేసుకున్న తరుణంలో ఈ పుస్తక ప్రచురణ చాలా సముచితమైనదని ఉపరాష్ట్రపతి అన్నారు. ఆర్ఎస్ఎస్ ఒక చిన్న సంస్థ నుండి ప్రపంచవ్యాప్త సంస్థగా ఎదిగిందని ఉపరాష్ట్రపతి గుర్తు చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి యుఎన్ఎస్సీలో సంస్కరణలు చేపట్టాలని G4 దేశాల విదేశాంగ మంత్రులు కోరారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 81వ సదస్సు సందర్భంగా భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వీరా, జర్మనీ విదేశాంగ మంత్రి జోహాన్ డేవిడ్ వాడేఫుల్, జపాన్ విదేశాంగ మంత్రి మొటిగే తోషిమిత్సు ఈ మేరకు పిలుపునిచ్చారు. శాశ్వత తాత్కాలిక విభాగాలలో మండలిని విస్తరించడమే ఈ సంస్కరణలకు కీలకమని పేర్కొన్నారు. రోజురోజుకు సవాలుగా మారుతున్న భౌగోళిక రాజకీయ వాతావరణం దృష్ట్యా యుఎన్ఎస్సీ సంస్కరణలు గతంలో కంటే ఇప్పుడు మరింత అవసరమని G4 దేశాల విదేశాంగ మంత్రులు అన్నారు. ఆఫ్రికా, ఆసియా పసిఫిక్, లాటిన్ అమెరికా, కరేబియన్తో సహా తక్కువ ప్రాతినిధ్యం ఉన్న, ప్రాతినిధ్యం లేని ప్రాంతాలు, సమూహాలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరాన్ని కూడా వారు గుర్తు చేశారు. దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే లక్ష్యంతో దిగుమతి చేసుకునే ముడి వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఈ నిర్ణయం వల్ల వినియోగదారులకు ఉపశమనం కలిగించడంతో పాటు అంతర్జాతీయ వంట నూనెల ధరల్లో వచ్చిన భారీ పెరుగుదల వల్ల తలెత్తే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను కూడా తగ్గిస్తుందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. దిగుమతి సుంకం తగ్గింపు వల్ల కలిగే పూర్తి ప్రయోజనం వినియోగదారులకు చేరేలా చూడాలని సంబంధిత పరిశ్రమల భాగస్వాములకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. దేశీయ మొబైల్ ఫోన్ల డిమాండ్లో 99.2% భారత్ తీరుస్తోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 13వ వార్షిక పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసంలో ఆయన మాట్లాడుతూ, భారత్ ఏటా సుమారు 32 నుండి 33 కోట్ల మొబైల్ ఫోన్లను తయారు చేస్తోందని చెప్పారు. 5 ప్రధాన అంతర్జాతీయ మొబైల్ ఫోన్ బ్రాండ్లు భారత్లోనే తమ పరికరాలను తయారు చేస్తున్నాయని గుర్తు చేశారు. ప్రపంచ స్థాయిలో పోటీతత్వాన్ని పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం మొబైల్ ఫోన్ తయారీ పథకాన్ని ప్రారంభించిందని కృష్ణన్ వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో బస్సులో సంభవించిన అగ్ని ప్రమాదం ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. గ్రేటర్ నోయిడాలోని యమునా ఎక్స్ప్రెస్ వేపై ప్రయాణిస్తున్న స్లీపర్ బస్సులో మంటలు చెలరేగడంతో కనీసం 9 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. పోలీసుల సమాచారం ప్రకారం ఈ ఘటన జేవార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దయానద్పూర్ గ్రామం సమీపంలో అర్ధరాత్రి సమయంలో జరిగింది. ఇదిలా ఉండగా ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున పరిహారాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 1780 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంత్రం వరకు పంపించవచ్చు. గణేష్ ఉత్సవాల ముగింపు సందర్భంగా రేపు జరగనున్న గణేష్ విగ్రహ నిమజ్జన ఊరేగింపు కోసం పూణే పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రధాన ఊరేగింపు మార్గాల ద్వారా మొత్తం 638 గణేష్ మండపాలు పాల్గొంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రతాపరమైన నిర్వహణ కోసం 10,000 మందికి పైగా పోలీస్ సిబ్బంది, హోంగార్డులు, ఇతర భద్రతా సిబ్బందిని నియమించారు. దాదాపు 3,500 సీసీటీవీ కెమెరాలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వీడియోలు, డ్రోన్స్ ద్వారా నిమజ్జన కార్యక్రమం

0: కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం నిన్న అర్ధరాత్రి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో తీరాన్ని దాటింది. దీని ప్రభావంతో ఒడిశాలోని పలు ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదిలా ఉండగా పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ విభాగం ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా బీహార్, జార్ఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఆ వివరాలను ఐఎండీ శాస్త్రవేత్త వెల్లడిస్తూ,
1: Under the influence of deep depression over north coastal Andhra Pradesh and adjoining south Odisha, heavy to very heavy rainfall at few places with extremely heavy rainfall at isolated places very likely to occur at south interior Odisha and south Chhattisgarh today.
0: ఏషియన్ గేమ్స్ 2026 అథ్లెటిక్స్ విభాగంలో భారత క్రీడాకారులు పతకాలు సాధిస్తూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. తాజాగా 400 రిలేలో భారత్కు రజిత పతకం దక్కింది. అలాగే 10,000 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం వరించింది. దీంతో భారత పతకాల సంఖ్య 17కు చేరుకుంది. ఇందులో ఒక స్వర్ణ పతకం, 7 రజతాలు, 9 కాంస్యాలు ఉన్నాయి. 400 మీటర్ల మిక్స్డ్ రిలే విభాగంలో భారత్కు ఈ రజిత పతకం దక్కింది. మను, పూవమ్మ, విశాల్, విద్యతో కూడిన భారత జట్టు 3.14 నిమిషాల్లో రేసును పూర్తి చేసింది. ఇదిలా ఉండగా 10,000 మీటర్ల పరుగు పందెంలో కాంస్యం సాధించిన సీమాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ వేదికగా అభినందించారు. ఆసియా క్రీడల్లో 10,000 మీటర్ల పరుగు పందెంలో కాంస్యం నెగ్గిన సీమాను చూసి భారత్ గర్విస్తోందని ఆయన అన్నారు. భారత నౌకాదళం, ఫ్రెంచ్ నౌకాదళం మధ్య జరుగుతున్న 24వ ద్వైపాక్షిక సముద్ర విన్యాసం వరుణలో పాల్గొనేందుకు ఐఎన్ఎస్ త్రిశూల్ ఫ్రాన్స్లోని టౌలాన్కు చేరుకుంది. ఈ విన్యాసంలో భాగంగా నౌకాశ్రయంలో సముద్రంలో క్రాస్డెక్ సందర్శనలు, కార్యాచరణ పరస్పర చర్యలు, క్రీడాపరమైన కార్యక్రమాలతో సహా వృత్తిపరమైన కార్యక్రమాలు జరుగుతాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమాలు ఇరు నౌకాదళాలకు అనుభవాలను, ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి, పరస్పర సహకారాన్ని మెరుగుపరుచుకోవడానికి, పరస్పర అవగాహనను పెంపొందించుకోవడానికి అవకాశాలు అందిస్తాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74,828 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 1248 పాయింట్ల నష్టంతో 73,580 వద్ద ముగిసింది. నిఫ్టీ 383 పాయింట్లు కోల్పోయి 23,063 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.95 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 105.23 డాలర్ల వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ ధర 4,252 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సేవ అనేది అత్యంత శక్తివంతమైన చోదక శక్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. భారతదేశ నాగరిక వారసత్వాన్ని యువత అర్థం చేసుకోవాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టాలని G4 దేశాల విదేశాంగ మంత్రులు కోరారు. దిగుమతి చేసుకునే ముడిసరుకు వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఓ 102.2 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం.

0: డిజిటల్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్. అడ్రెసింగ్ అన్ ఈవెంట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ సెడ్ దట్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ మిషన్ కర్మయోగి ఇస్ టు మేక్ ద గవర్నమెంట్ ఆఫీషియల్స్ సిటిజన్ సెంట్రిక్.
1: హమ్ మిషన్ కర్మయోగి కే ద్వారా సర్కారీ కర్మచారియో కో ట్రైనింగ్.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం పాత తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన ఆరాధన చిత్రం నుంచి ఈ పాట. గీత రచన ఆత్రేయ.

కార్యక్రమంలో ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన ఆత్మబంధువు చిత్రం నుంచి ఈ పాట. గీత రచన ఆత్రేయ.

కార్యక్రమం ఇప్పుడు తోటరాముడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం చేసిన ఈ పాట. సంగీతం సత్యం, సాహిత్యం దాసరథి.

కార్యక్రమం ఇప్పుడు వినబోతున్న పాట ఇంటింటి రామాయణం. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పడిన ఈ పాట. సంగీతం రాజన్ నాగేంద్ర, సాహిత్యం వేటూరి

శ్రోతలు తెలుగు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు పిబి శ్రీనివాస్, సుశీల గానం చేసిన లేత మనసులు చిత్రం నుంచి ఈ పాట. సంగీతం ఎంఎస్ విశ్వనాథన్, సాహిత్యం దాశరథి.

కార్యక్రమంలో చివరిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన చిట్టు చెల్లెలు చిత్రం నుంచి ఈ పాట. గీత రచన సి నారాయణరెడ్డి.

0: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి గమనం నాటిక వింటారు. రచన శ్రీ మండే రవీంద్రబాబు, నిర్వహణ శ్రీ ఎలిసెల నాగేశ్వరరావు, ఇందులో శంకర్రావు, శ్రీ జొన్న రామలింగేశ్వరరావు, రాజేష్ శ్రీ కాకు మల్లికార్జున యాదవ్, మహేష్ శ్రీ గాది నాగభూషణం, వేణుగోపాల్ శ్రీ ఎల్లాప్రగడ వెంకట నాగసుబ్రహ్మణ్యేశ్వర శర్మ, డాక్టర్ రాఘవరావు, శ్రీ కాశీవజ్జల సుబ్రహ్మణ్యం, ఆటో డ్రైవర్ శ్రీ కృష్ణవంశీ, పార్వతి శ్రీమతి భమిడిపాటి జానకి పాల్గొన్నారు. వినండి గమనం నాటిక.
2: వస్తున్నానండి.
3: ఏమిటా కాకలు?
2: రెండు గదిలు దాటి రావటానికి 10 మైళ్ళ నుండి వస్తున్నట్టు.
3: ఇప్పటి వరకు గడపలోనే మీకోసం కూర్చున్నానండి. ఇదిగో ఇప్పుడే కూర తాలింపు వేద్దామని. ఇవి కూరగాయలు. సరే, ఆ రెండో సంచి ఏమిటి?
2: పొద్దున వెళ్లేటప్పుడు నువ్వే చెప్పావు కదా సరుకులు నిండుకున్నాయని. పప్పు, మిరపకాయలు, మినుములు, చింతపండు.
3: సరే సరే, ఇటు ఇవ్వండి. మళ్ళీ ఆ ప్యాకెట్ ఏమిటండి?
2: ఇది జిలేబాయ్, నీకు ఇష్టం కదా అని.
3: అయ్యో, మీరు ట్యూషన్ చెప్పే చోటు నుంచి ఆ షాప్ చాలా దూరం అన్నారు కదండి.
2: అవును.
3: అంత దూరం నడిచి వెళ్లి తీసుకురాకపోతే ఏమైంది?
2: ఎవరికోసం?
3: అయితే మాత్రం సర్లే, లేచి కాళ్ళు చేతులు కడుక్కురండి. మీకు ఇష్టమని పులిహోర చేశాను, పట్టుకొస్తా. నీ వెళ్ళి తీసుకొచ్చాలండి.
2: ఆ పెద్ద వంతెన కొట్టు దాకా నడిచి వెళ్ళొచ్చావా? ఒక ప్రక్కన కాళ్ళు నువ్వంటున్నావు కదా.
3: ఎవరికోసం? మీకోసమేగా.

0: అదే అన్నట్టు అసలైనవి తేవటం మర్చిపోయాను.
1: ఏమిటండి?
0: అదేనో
1: అబ్బా, ఏమిటో అది?
0: మల్లెపూలు.
1: చాలు ఊరుకోండి, రేపు పోయేలుండో కోడలు రాబోతున్నారు, సిగ్గు లేకపోతే సరి. అబ్బా చెయ్యి వదలండి, ముసలి సరసం మీరును.
0: ముసలి సరసాలే ముద్దుగా ఉంటాయో?
1: ఇప్పుడు ఇది సమయం కాదంట, వదిలేయండి మహాప్రభు. అవును, చాలా నుంచి అంటున్నారు ఈ కళ్ళ జోడేదో సరి చేయించుకోకూడదు.
0: చేయించుకుందాం, రేపు ట్యూషన్ డబ్బులు వస్తాయిగా. ఈ నెల పెన్షన్ లో మిగిలింది ఈ 3000 రూపాయలే.
1: అందరికి కట్టేశారు కదండి, నెలంతా 2000 జాగ్రత్తగా వాడుకోవచ్చు. ఈ 1000 రూపాయలు తీసుకువెళ్లి
0: వద్దు పార్వతి, మొత్తం ఉంచు. 4 సంవత్సరాల నుంచి కడుపు నొప్పి అంటున్నావు, మందులు కూడా రెగ్యులర్ గా వాడలేకపోతున్నాం. ఈ నెలలో మళ్లీ ఆ నొప్పి ఎప్పుడైనా తిరగబెడితే 10 రూపాయలు అదనంగా ఉంటే మంచిది కదా అని.
1: ఇప్పుడు ఏమైందండి?
0: కాకూడదనే పార్వతి, ఏం జరగకూడదనే. ఒకవేళ ఏదైనా జరిగితే మనకెవరు సహాయం చేస్తారు చెప్పు? ఎంఏ చదువుకుని పెద్దోడు, బీటెక్ ఆపేసి చిన్నోడు రోడ్ల వెంట బలాదులుగా తిరుగుతున్నారు. వాళ్ళ చదువుల కోసం అప్పులు చేసి అవి తీర్చి తీర్చి మనం అలసిపోయి ఉన్నాం, రెక్కలు విరిగిపోయాయి పార్వతి.
1: మనం ఎలా ఉన్నా వాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నాం కదండి.
0: అయ్యో పార్వతి,
1: వాళ్ళు మన పిల్లలండి.
0: అంటే వాళ్ళు ఎలా తిరిగినా సహించాలా, బాధ్యత లేకుండా ప్రవర్తిస్తుంటే భరించాలా చెప్పు.
1: అని వాళ్ళని సమర్థించటం లేదండి, తెలుసుకుంటారులేండి, చిన్నపిల్లలు కదా. ఓ ఇంటి వాళ్ళయ్యాక వాళ్లే బాధ్యతను పెంచుకుంటారు.
0: పెంచుకుంటారు పెంచుకుంటారు. నువ్వు ఇలా వాళ్ళని వెనకేసుకొస్తూ ఉంటే బుర్రలు పెంచుకోవటం కాదు ఒళ్ళు పెంచుకుంటారు. ఏంటి దగ్గుతున్నావు పార్వతి? ఏంటి పార్వతి దగ్గుతున్నావు?
1: ఏం లేదండి, ఏదో వేడి చేసి చలువు అంతే, అదగ్గానండి.
0: ఏంటో పార్వతి, టాబ్లెట్ ఇస్తాను.
1: అక్కర్లేదండి.
0: ఏం లేదు పార్వతి, ఎంత దూరం ఇంటి పక్కనే కదా మెడికల్ షాప్, ఇప్పుడే వస్తాను.
1: ఏమిటో, మీకేదొచ్చినా అధికమే, ఎదుటి వాళ్ళు పట్టుకోలేరు తట్టుకోలేరు.
2: అమ్మా అమ్మా,
1: చిన్నోడా.
2: నాన్నేంటి అంత విసురుగా వెళ్తున్నాడు?
1: నాకు టాబ్లెట్స్ తేవడానికి వెళ్తున్నాడు. కానీ నువ్వేంట్రా, 2 రోజుల నుంచి ఇంటి ముఖమే చూడలేదు, ఎక్కడున్నావు, ఏం తిన్నావురా?
2: ఖాళీగా ఎక్కడున్నానమ్మా, బిజీగా ఉండబట్టే రాలేదు.
1: వెళ్ళు వెళ్ళి స్నానం చేసిరా, నాన్నగారు రాగానే ఇద్దరికి కలిపి వడ్డిస్తాను.
2: అన్నం సున్నం తర్వాత గాని ఓ చిన్న పని మీద వచ్చానమ్మా.
1: ఏంట్రా అది?
2: ఏం లేదమ్మా, ఇప్పుడు నాకు 1000 రూపాయలు కావాలి.
1: అంత డబ్బా ఇప్పుడెందుకు రా నీకు?
2: ఎందుకని అడగబాకు, ఎప్పుడిస్తావని అడుగు. ఇప్పుడు నువ్విచ్చే 1000 రూపాయలు రేపు 2000 కావచ్చు, 5000 కావచ్చు, 10000 కూడా కావచ్చు. ఇప్పుడు మన చెయ్యి అంత రైజింగ్ లో ఉంది, నా మాట నమ్మి ఇవ్వమ్మా.
1: చిన్నోడా, ఆ చీట్ల పేకలు నువ్వింకా మానేయలేదా?
2: ఏం చేస్తే ఏమ్మా, అది సంపాదన కాదా, మగాడు చేయాల్సిన పని కాదా?
1: అది కాని పనిరా, దానివల్ల నాన్నగారు ఎంత బాధపడుతున్నారో తెలుసా?
2: ఆయన బాధ గురించి ఎందుకు చెబుతావు? 40 ఏళ్ల నుంచి బాధపడుతూనే ఉన్నాడు, ఏం సాధించాడు చెప్పు. నా మాట విని 1000 ఇవ్వమ్మా, రేపు పొద్దున్నే నీకు రెట్టింపుగా చేసిస్తాను.
1: నాన్నగారు వేరే అవసరాల కోసం దాచమన్నారా, ఏమంటారో ఏమో.
2: అమ్మా నేను నిన్ను మోసం చేస్తానా? ఈ ఒక్కసారి ఇవ్వమ్మా.
1: నాకేంటో భయంగా ఉందిరా నాన్నగారు ఏమంటారు అని, మంచి పనికైతే ఇవ్వచ్చు.
2: పొద్దున్నే ఇస్తానని చెప్తున్నాగా, నా మీద నమ్మకం లేదా?
1: సరే ఇదిగో 1000, రేపు మటుకు మర్చిపోకుండా తీసుకురారా.
2: థ్యాంక్స్ అమ్మా, రేపు ఏదో టైంలో తప్పకుండా వచ్చి వెళ్తాను.
1: ఒక ముద్ద భోంచేసి వెళ్ళరా.
2: అక్కర్లేదమ్మా, నాకు చాలా పనులున్నాయి, రేపు వస్తానుగా.
0: ఎక్కడికిరా, ఎన్నాళ్ళు నుంచి ఇంటికి రావట్లేదు, ఇప్పుడేం తీసుకెళ్దామని వచ్చావు?
1: మీరు వచ్చాక భోంచేసి వెళ్ళవచ్చు ఉండమంటే ఏదో అర్జెంటుగా పని ఉందని.
0: ఎందుకు పార్వతి, అతకని మాటలతో అబద్ధాలు చెప్పాలని చూస్తావు?
2: అబద్ధాలు ఆడాల్సిన

0: అవసరం అమ్మకేంటి?
1: మరి అవసరం ఎవరికి?
0: మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు.
2: నేను ఆవేశపడలేదురా. మీలో ఇంకా మార్పు వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నాను.
0: మూర్ఖుల్లా ఎవరు బ్రతకటం లేదు.
2: మనిషిగా బ్రతికితే చాలు.
0: మృగాల్లా బ్రతుకుతున్నాం అనుకుంటున్నావా?
3: చిన్నోడా, ఏంట్రా ఈ మాటలు? తండ్రితో ఇలాగైనా మాట్లాడేది?
0: మరి ఆయన కొడుకుతో మాట్లాడినట్టే మాట్లాడుతున్నాడా? నేనేమైనా శత్రువునా?
2: శత్రువేరా? బాధ్యత లేకుండా తిరిగేవాడు కుటుంబానికి శత్రువే.
0: ఇన్నేళ్లు బాధ్యతగా బ్రతికిన మీరు సాధించిందేమిటో? 60 ఏళ్ల జీవితంలో గవర్నమెంట్ ఉద్యోగిగా మీరు సంపాదించిందేమిటో? వెనకేసిన ఆస్తిపాస్తులేమిటో?
2: అవునురా, ఆస్తిపాస్తులు వెనకేయకపోయినా నీలాగా అల్లరిగా చిల్లరిగా మాత్రం తిరగలేదురా. చదువు పేరు మీద తల్లిదండ్రుల చేత 100,000 ఖర్చు పెట్టించలేదురా. మధ్యలో చదువును ఆపేసి స్కాలర్షిప్ డబ్బుతో జులాయిగా తిరగలేదురా. పగటి కలలకంటూ ఆకాశానికి నిచ్చెన్లు వేయలేదు నేను. రాత్రికి రాత్రి లక్షాధికారి కావాలని చీట్ల పేగ వ్యసనానికి బానిస కాలేదురా.
0: బతకటం చేతకని వాళ్ళు మాట్లాడే మాటలే ఇవి.
2: బతకరా, వెళ్లి సొంత కాళ్ల మీద నిలబడి బ్రతుకు తెలుస్తుంది.
0: బతుకుతానండి. ఏం చదువు మధ్యలో ఆపేస్తే ఏం? ప్రయోజకులైన వాళ్ళు లేరా? క్లబ్బుల్లో, రేసుల్లో, లాటరీలో వచ్చిన డబ్బు పిచ్చి డబ్బని, అవి చెల్లం డబ్బని ఎవరైనా అంటున్నారా? బడిపంతులుగా బతుకంతా వెళ్ళదీసినా భార్య మెడలో పసుపు తాడుకు చిన్న బంగారం పోసి తగిలించలేకపోయావు. ఎన్నో ఏళ్లుగా కడుపు నొప్పితో కృశించుకుపోతుంటే స్పెషలిస్టుకు చూపించడానికి 4 పచ్చనోట్లు, 4×4 పచ్చనోట్లు కూడా నిలబెట్టలేకపోయావు.
3: చిన్నోడా, ఏ మాటలు రావి?
0: ఉన్న మాటలే మాట్లాడుతున్నానమ్మా. కాని మాటలే మాట్లాడేవాడిని కాదు, మాట తప్పేవాడిని అంతకన్నా కాదు. ఆయనలాగా అసమర్థుళ్లా వట్టి చేతులతో నిలబడేవాడిని కాదు. అనుకున్నది సాధించేందుకు ఎన్ని శ్రమలైనా ఎదుర్కొంటాను, సమర్థుడిగా నిరూపించుకుంటాను. కాని అమ్మా, భర్తగా ఆయన ఇవ్వలేనిది కొడుకుగా నేనిస్తానమ్మా నీకు. నీకు ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను. నేనున్నానమ్మా, నీకు నేనున్నానమ్మా. వస్తా.
2: ఈనాడు ఇంట్లో ఏ అవసరానికే సహాయపడని వాడు, ఈనాటి వరకు మన మీదే ఆధారపడి బతుకుతున్నవాడు, చదువు పేరుతో 100,000 మన చేత ఖర్చు పెట్టించిన వాడు. చూసావా పార్వతి, వాడు ఎలా మాట్లాడుతున్నాడో విన్నావా?
3: ఏమండి, వాడెవడండి? మన బిడ్డేగా, మనం కాకపోతే.
2: కాదు పార్వతి,
3: మనమే కడుపులో దాచుకోవాలండి, తప్పదు.
2: అయ్యో పార్వతి.

0: అమ్మా అమ్మా, మధ్యాహ్నం నాకు వంట చేయొద్దు, నేను భోజనానికి రాను.
1: ఎక్కడికి వెళ్తున్నవారు పెద్దడా? అయినా ఇంత పొద్దున్నే బయలుదేరేమిటి?
0: వేరే ఊరు వెళ్లే పనేం కాదు, ఊళ్ళోనే ఈరోజు వంటవను బంద్ చేస్తున్నాం.
1: ఎందుకు?
0: ఎందుకేమిటి? రేపు జరగబోయే ఉప ఎన్నికలకి అసెంబ్లీ సీటు మా నాగేంద్రన్న కాకుండా తన బావమరిదికి ఇప్పించుకోవడానికి చూస్తున్నాడు మన ఏరియా మంత్రి. అట్లా జరగడానికి వీల్లేదు, అందుకే ఈ బంద్.
1: ఏరా మహేష్, వాడంటే చదువు పూర్తి చేయకుండానే గాలికి తిరుగుతున్నాడు. నువ్వు ఎంఏ పూర్తి చేసి కూడా?
0: ఏ పూర్తి చేస్తే ఏమైంది?
1: నువ్వు ఎంఏ పూర్తి చేసింది రాజకీయాల్లో వాళ్ల వెంట వీళ్ల వెంట తిరగటానికేనట్రా.
0: ఏ చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లో తిరగకూడదా? తిరగడం లేదా?
1: ఇది స్వార్థ రాజకీయాలు రా. కుళ్ళు కుతంత్రాలు హత్యలు రక్తపాతాల్లో మునిగి తేలుతున్నాయిరా.
0: కానివ్వండి, అలాంటి రాజకీయ నాయకులతో పాటు కలిసి నడవడానికి మనం కొంచెం అలవాటు పడితే చాలు. ఇంతకంటే తేలిగ్గా డబ్బు సంపాదించే మార్గమే ఉండదు.
1: అంటే రాజకీయాలు సొంత ప్రయోజనాల కోసమేనా? రాజకీయ పదవులు డబ్బు సంపాదించడం కోసమే అంటావా?
0: కాకపోతే మరెందుకండి? నాలుగు రోడ్ల మధ్య శిలా విగ్రహాల్లో నిలబడ్డానిక, బడిపిల్లల పుస్తకాల్లో బొమ్మల్లా మిగిలిపోవడానిక.
1: డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకుని ఏదైనా చేయటానికి సిద్ధమయ్యే నేటి రాజకీయ కుతంత్రాలకి అలవాటు పడ్డవరా నువ్వు.
0: బాగా బ్రతకాలన్నా, బాగా డబ్బు సంపాదించాలన్నా అలవాటు పడక తప్పదు.
1: దేశానికి ప్రధానిగా పనిచేసి చివరికి సొంత ఇల్లు బ్యాంకు బ్యాలెన్సు లేకుండా తనువు చాలించిన లాల్ బహదూర్ శాస్త్రి గారు, ప్రజాసేవకు సర్వశక్తుల్ని దారబోసిన ప్రకాశం పంతులు గారిని ఆదర్శంగా తీసుకుని ఉత్తమ పౌరులుగా బ్రతకమని 60 ఏళ్ల జీవితంలో వందల వేల లక్షలాది విద్యార్థులకు పాఠాలు బోధించిన నేను నీలాంటి వాణ్ణి కన్నందుకు, సక్రమంగా పెంచలేకపోయినందుకు సిగ్గుపడుతున్నాను రా.

0: సిగ్గుపడండి. కానీ ఇందుకే కాదు, గవర్నమెంట్ పడి పొంతులుగా 60 ఏళ్ల జీవితం వెలగబెట్టినా వర్షం వస్తే కారిపోయే ఇంటి కప్పుని, తాతలు తండ్రులు ఇచ్చిన ఇంటిని కూడా బాగు చేసుకునే శక్తి లేనందుకు సిగ్గుపడండి. వస్తా.
1: ఏమండి
2: పార్వతి, చూసావా చూసావా వాడెలా మాట్లాడుతున్నాడో చూసావా పార్వతి?
1: అవునండి, పిల్లల్ని కంటాం కాని వాళ్ళ రాతల్ని కనలేం. పెద్దలు ఊరికే చెప్పలేదండి అడ్డాలనాడు బిడ్డలు గడ్డాలనాడు బిడ్డలు కాదని. కాలం మారింది, పిల్లల బుద్ధులు మారుతున్నాయి. కాదుకూడదని వాళ్లతో పోట్లాడి మన మనసును ఎందుకు పాడు చేసుకోవాలండి? చెప్పండి. అమ్మా అమ్మా,
2: ఏమిటి ఏమైంది పార్వతి?
1: బాగుండలేదండి. ఈరోజు తెల్లవారుజాము నుండి అమ్మో కడుపులో నొప్పి ఎక్కువగా ఉందండి.
2: అయ్యో అబ్బా, అయ్యో అదేంటి పార్వతి, నాకు ఇంతవరకు చెప్పనే లేదు. బాగుండకపోతే ఈ ఇంటి పనులతో ఎందుకు అయినా పడుతున్నావు? ఇదిగో నిన్ను తీసుకొచ్చిన టాబ్లెట్స్ వేసుకుని కాసేపు రెస్ట్ తీసుకో.
1: ఎలా ఉన్నా పనులు మనకు తప్పవు కదండి.
2: పని లేదు పాటు లేదు.
1: సరే
2: ఇదిగో ఈ టాబ్లెట్ తీసుకో.
1: అలాగే ఇవ్వండి.
2: ఈ మంచి కూడా తీసుకో. అట్లా అట్లా వచ్చి పడుకో, 1 గంట రెస్ట్ తీసుకో.
1: అలాగేనండి.
2: ఎలా ఉంది, నొప్పి తగ్గిందా?
1: లేదండి.
2: ఇంకా
1: అలాగే ఉందండి.
2: ఇది హాస్పిటల్కి వెళ్దాం పర్లేదు.
1: అలాగేనండి. అలాగే అలాగే చేద్దామండి. ముందు మీరు కఫ్యూర్ పడకండి. అబ్బా ఏమండి, ఎవరో పిలుస్తున్నట్టున్నారు.
3: మాస్టర్ గారు, నేనండి మీ పూర్వపు విద్యార్థిని వేణుగోపాల్ని.
2: వేణుగోపాల్ అంటే?
3: అదే, మీ డ్రిల్ మాస్టారు రాజగోపాలరావు గారి అబ్బాయినండి. జిల్లా పరిషత్ హైస్కూల్లో 8th నుంచి 10th వరకు మీ స్టూడెంట్ని.
2: గుర్తొచ్చింది బాబు, గుర్తొచ్చింది. అన్నట్టు వైజాగ్లో ఉద్యోగం చేస్తున్నావటగా మొన్న మీ నాన్నగారు కనిపించినప్పుడు చెప్పారు.
3: అవును సార్, సెంట్రల్ ఎక్సైజ్ లో ఇన్స్పెక్టర్గా జాబు వచ్చింది. 4 నెలల నుంచి చేస్తున్నాను. ఈ పండ్ల బుట్ట.
2: అయ్యయ్యో, ఈ పండ్లు ఇవన్నీ ఎందుకు బాబు?
3: అలా అనకండి మాస్టారు, మీ దగ్గర చదువుకుని 10th స్కూల్ ఫస్ట్ వచ్చాను. ఇంటర్లో మీరు ట్యూషన్ చెబితేనే మంచి మార్కులతో పాస్ అయ్యాను. మీ ఆశీస్సుల వల్లే మంచి ఉద్యోగంలో చేరి 4 నెలలుగా జీతం తీసుకుంటున్నాను. ఏదో నా తృప్తి కోసం అన్నట్టు. మాస్టారు, మన మహేష్ ఎంఏ పూర్తి చేసినట్టున్నాడు కదూ, ఏం చేస్తున్నాడు? ఏదైనా
2: చెయ్యాలని ఉంటే కదయ్యా, తల్లిదండ్రులకు సాయపడటానికి ఉండే ఏదైనా చెయ్యొచ్చు.
1: అదేంటండి?
2: చెయ్యాలని ఉంటే కదయ్యా, తల్లిదండ్రులకు సాయపడాలని ఉంటే ఏదైనా చెయ్యొచ్చు.
1: అదేంటండి, చెయ్యకుండా ఎలా ఉంటాడు? చూసుకుంటూనే ఉన్నాడు బాబు.
3: నమస్తే అమ్మా, నన్ను గుర్తుపట్టారా?
1: ఆ, నువ్వు ప్రసూన అమ్మగారి?
2: నాతో పనిచేసారే డ్రిల్ మాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి.
1: ఆ అవునవును, గుర్తుందండి, వేణుగోపాల్ కదూ.
3: ఆ అవునమ్మా, మిమ్మల్ని నేను గుర్తుపట్టాను. కానీ మాస్టర్ గారే కొంచెం మారినట్లుగా.
2: పెరిగే వయసు కదా వేణు, జ్ఞాపకాలు చెదురుతూ ఉంటాయి, రూపాలు మారుతూ ఉంటాయి, సహజం.
1: బాబు, మీ అమ్మగారు బాగున్నారా?
3: బాగుందమ్మా, మిమ్మల్ని అడిగానని మరీ మరీ చెప్పమంది.
2: కుశల ప్రశ్నలు సరే, అబ్బాయి ఎండలో పడి వస్తున్నట్లున్నాడు, మజ్జిగ మంచినీళ్ళు.
1: అయ్యో మర్చిపోయానండి, ఇదిగో ఇప్పుడే తెస్తాను.
3: వద్దమ్మా, నేనిప్పుడేం తీసుకోను.
2: పర్వాలేదులేవయ్యా, మజ్జిగ తీసుకో. చదువుకున్న ప్రతివాడు బాధ్యత కలిగి ఉంటాడనుకోవడానికి లేదు. బాధ్యత కలిగిన ప్రతివాడు చదువుకున్నవాడు కానక్కర్లేదు. తనకొక లక్ష్యం ఏర్పరచుకున్నవాడు బాధ్యత కలిగి ఉంటాడు, ఎలాగైనా బ్రతుకుతాడు, తన వాళ్లను బ్రతికించుకుంటాడు.
3: నాకు తెలిసి మహేష్ అలాంటి వాడు కాదు మాస్టారు, బాధ్యత గుర్తెరిగి మసలు కొనేవాడే.
1: అవును బాబు, మహేష్ అలాంటి వాడు కాదు. ఈ మజ్జిగ తీసుకో.
2: ఆ మజ్జిగ తీసుకో వేణు.
1: కాకపోతే ఈ మధ్య కొద్ది స్నేహదోషం వల్ల రాజకీయాలు అవి అని.
2: తప్పు పార్వతి, మన తప్పుల్ని ఎదుటివారిపై నెట్టే ప్రయత్నం చేయకూడదు. తప్పులు తెలిసిన విజ్ఞతే మనకుంటే మన చుట్టూ ఉన్న ఏ దోషాలు మనల్ని ప్రభావితం చేయలేవు.
1: చిన్న పిల్లలు కదండి.
2: పిల్లలు కాబట్టి

0: బట్టే తప్పులు చేస్తున్నారు. తప్పులు చేస్తున్నారు కాబట్టే పెద్దలను సరిదిద్దాలి. నీకు ఒక విషయం తెలుసా, పిల్లలను దండించని తండ్రి వాళ్ళకి శత్రువుతో సమానం. సరే, ఇవన్నీ ఎక్కువగా ఆలోచించకు. అసలే ఆరోగ్యం బాగలేదు. టాబ్లెట్స్ వేసుకుని వెళ్ళి కొంచెం సేపు విశ్రాంతి తీసుకో. వెళ్ళు పార్వతి.
1: అలాగేనండి.
0: పెద్దోడే కాదు వేణు, చిన్నోడు కూడా అంతే. చదువు పూర్తి చేయలేదు, కష్టపడే తత్వం అలవర్చుకోలేదు.
2: బాధపడకండి మాస్టారు.
0: పెద్దల పట్ల గౌరవం కూడా లేదు. వీళ్ళెలా అక్రమార్గాల్లో ఎంతకాలం ప్రయాణిస్తారు? నేనెంతకాలం వీళ్ళెలా చూస్తూ బ్రతకాలో? వీళ్ల మీద కన్న తల్లి పెట్టుకున్న ఆశలు ఏమవుతాయో ఏమోనని. కూర్చో బాబు, ఈ లోపల పెట్టొస్తాను.
3: కూర్చో. కడుపులో నొప్పి విపరీతంగా వస్తుంది
0: పార్వతి.
3: అమ్మా, భరించలేకుండా ఉన్నానండి.
0: అయితే లే పార్వతి, లేచి కూర్చో, హాస్పిటల్కి వెళ్దాం.
3: హాస్పిటల్కి ఎందుకులేండి, వాళ్ళు జాయిన్ చేసుకుంటే డబ్బులు ఎక్కువ అవసరం అవుతాయి.
0: డబ్బు డబ్బుల సంగతి నేను చూసుకుంటాను పార్వతి. ముందు నువ్వు లేచి కూర్చో, ఆటో ఏదైనా పిలుచుకొస్తాను.
3: అవుతండి, అది కాదండి.
0: నా మాట విను, లేచి కూర్చో, నేను ఆటో కోసం వెళ్ళొస్తాను.
2: మాస్టారు. ఏమిటి మాస్టారు, ఏం జరిగింది
0: బాబు? మా మహేష్ వాళ్ళ అమ్మకు ఆరోగ్యం బాగుండదు బాబు, ఆసుపత్రికి తీసుకెళ్తాను. ఆటో ఏదైనా తీసుకొద్దామని.
2: మీరు ఉండండి మాస్టారు, ఆటో తీసుకొస్తాను.
0: పార్వతి, సరే బాబు, త్వరగా తీసుకురా బాబు. పార్వతి లే పార్వతి, నెమ్మదిగా లేచి కూర్చో.
3: ఏమండి, నా మాట వినండి, హాస్పిటల్కి వెళ్తే చాలా డబ్బు ఖర్చు అవుతుంది.
0: పార్వతి,
3: పెద్దోడికో చిన్నోడికో కబుర్ చేయండి, ఏవో ఒక మందులు తెస్తారు.
0: ముందు వైద్యం చేయించుకుని వ్యాధి తగ్గించుకోవాలి. కానీ వాళ్ళు వచ్చి ఏం చేస్తారు పార్వతి? నా మాట లే, బయలుదేరు, నెమ్మదిగా లెగాలి. నేను ఇంటికి తాళం వేసి వస్తాను.
2: మాస్టారు, ఆటో వచ్చింది. మేడం గారితో మీరు ఆటోలో కూర్చోండి, నేను ఇంటికి తాళం వేస్తాను. తాళం నాకు ఇవ్వండి.
0: అలాగే బాబు, ఇదిగో ఇదిగో తాళం. పార్వతి పార్వతి, నెమ్మదిగా నెమ్మదిగా ఇదిగో ఆటో పట్టు, కూర్చో. ఆ చెంగు పైకి
3: లాక్కో.
0: జాగ్రత్త,
2: తాళం వేశాను మాస్టారు. ఇదిగోండి, నువ్వు ఆటో పోనీ బాబు, తెలిసా హాస్పిటల్కి.
0: కాస్త దూరమే, కొంచెం వచ్చుకోవాలి. త్వరగా పని, నేను త్వరగా పని అయ్యా.
4: ఏయ్, ఏదో ఆటో వస్తుంది, ఆపండి రా ఆటోని.
0: ఏంటయ్యా త్వరగా పని అంటే ఆటో ఆఫీసం ఏంటి?
3: అమ్మా
4: రానివి కాకండి. వాళ్ళు కూడా ఆపండి రా, నాయకుడికి టికెట్ ఇచ్చే అంతవరకు మనం ఈ రోడ్డు బంద్ చేయాల్సిందే.
5: అటు చూడండి సార్,
0: ఏంటి బాబు అది?
5: బంద్ చేసే జనం రూట్లు మూసేశారు, బండికి కనివ్వడం లేదు. మనం వాళ్ళ మీద తప్ప వేరే రూట్లో వెళ్ళే అవకాశం లేదు సార్.
2: అవును మాస్టారు, అటుగా వెళ్ళే బండని ఆపేస్తున్నారు, కొన్ని బండ్లకు గాలి కూడా తీసేస్తున్నారు. అదిగో అదిగోండి, మన మహేష్ ఆ జనాలు మన బండి మీదకు పంపిస్తున్నాడు. మహేష్, రే మహేష్, వాళ్ళకి చెప్పు ఈ బండిని ఏం చేయొద్దని చెప్పు. ఇందులో మీ అమ్మగారు ఉన్నారు, అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్తున్నారు. రే మహేష్, రే రే
0: రే మహేష్, చెప్పరా బాబు. అయ్యా అయ్యా అయ్యా పేషెంట్ అయ్యా, మీ మహేష్ వాళ్ళ అమ్మ. అయ్యా వాళ్ళ అమ్మ బాబు, నేను వాళ్ళ తండ్రిని. అయ్యా చేసి మేము హాస్పిటల్ వెళ్ళాలి, కాస్త బండి పోలేదు బాబు. అయ్యా గాలి మాకు, అయ్యా కనపడుతున్నాయి. హాస్పిటల్ వచ్చేసింది పార్వతి, బాగా ఉందా?
3: అవునండి.
6: నమస్తే మాస్టర్ గారు, నేనండి రాఘవరావు డాక్టర్ని. రోజు ఉదయం మీరు ట్యూషన్ చెప్పేది మా పిల్లలకి. ఏమిటి, ఏం జరిగింది?
0: నమస్కారం మాస్టర్. నమస్కారం డాక్టర్ గారు. అయ్యా ఆటో లోపల నా భార్య కడుపు నొప్పితో బాధపడుతుంది, హాస్పిటల్కి తీసుకెళ్దామని చూస్తుంటే వీళ్ళు ఇలా ఆపేసి బండి గాలి తీసేసారు.
6: అయ్యో అమ్మా, పరీక్షిస్తాను.

0: ఉండండి.
1: పార్వతి
0: చేసి పట్టుకోండి.
1: పార్వతి
0: అమ్మా,
1: డాక్టర్ గారు
0: కడుపు నొక్కని ఇవ్వండి. అయ్యో
1: అవునండి, అవును కడుపు నొప్పేనండి.
0: ఎన్నాళ్ళ నుంచి వస్తున్నది?
1: 4 ఏళ్ళ పై నుంచేనండి.
0: మరి మందులు అవి పరీక్షిస్తాను, ఉండండి.
1: పార్వతి
0: సారీ మాస్టర్ గారు, షీ ఈజ్ నో మోర్.

0: Parvati!
1: మాస్టర్ గారు తమాయించుకోండి, ప్లీజ్ ప్లీజ్ నా మాట నా మాట వినండి సార్. మరణం ఎవరికైనా తప్పదు సార్, తమాయించుకోండి.
2: మాస్టర్ మాస్టర్
3: అంతా అయిపోయిందయ్యా. మా ఇంటి మహాలక్ష్మి అయ్యా, పార్వతయ్యా.
2: మాస్టారు మాస్టారు, మహేష్ వచ్చాడండి, ఆటో ముందుకు వెళ్ళొచ్చు. ఇంకెవరు అడ్డుపడే వాళ్ళు ఉండరు. లోపలి కూర్చోండి మాస్టారు. మాస్టర్ ఏమిటండి ఇది, ఏం జరిగింది? అయ్యో మాస్టారు, అమ్మా
4: ఆరిపోలేదు నానా, నేనే ఆరిపేశాను. నేను చేస్తున్న ఈ బంధు వల్లే అమ్మను సకాలంలో హాస్పిటల్కి తీసుకెళ్ళకపోలేకపోయాను. అమ్మా నేనేనమ్మా, నేనే ద్రోహం చేశానమ్మా, క్షమించరాని ద్రోహం చేశానమ్మా, క్షమించరాని ద్రోహం చేశానమ్మా.
1: చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఏం లాభం నాయన?
5: చేయి దాటిపోయిన తర్వాత నువ్వు చేయగలిగింది ఏమీ లేదురా మహేష్. సామాన్యులకు సంబంధం లేని వాటిని కూడా పెద్దవి చేస్తూ, బంధుల పేరుతో ఆందోళన చేస్తూ ప్రజా జీవనాన్ని చిన్నా భిన్నం చేస్తున్నారు. లూటీలు చేస్తున్నారు, దోపిడీలు చేస్తున్నారు, దహనాలు చేస్తున్నారు, ప్రాణాలు తీస్తున్నారు. దీనివల్ల ప్రజలకు ఏమైనా మేలు జరుగుతుందా? ఇదిగో నీ తమ్ముడు కూడా వచ్చాడు, రావయ్యా ఏం జరిగిందో చూడు.
6: అన్నయ్య అన్నయ్య, ఏం జరిగింది అమ్మకి, ఏం జరిగింది అన్నయ్య?
4: వెళ్ళిపోయిందిరా, జీవన పోరాటంలో పోరాడే శక్తి లేక అలసిపోయి సెలవు తీసుకుని వెళ్ళిపోయింది. కాదు కాదు కాదు, నేనే నేనే బ్రతికించాలని వాళ్ళు తీసుకువెళుతూ ఉంటే బంధు పేరుతో ఆ దారులన్నీ మూసేసి అమ్మను దారి మళ్లించాను, మరణానికి అప్పగించాను.
6: అమ్మా నీ వైద్యానికి దాచిన డబ్బు కూడా తీసుకెళ్లి జోదంలో పెట్టివచ్చిన మోసగాడినమ్మా. నువ్వు నాన్న చెప్పినా వినకుండా జూదానికి బానిసనైన వెదవనమ్మా, వెదవని. నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదమ్మా.
5: మహేష్ రాజేష్ ఏడవండి రా, గుండెలు పగిలేలా ఏడ్చి మీ అమ్మను బతికించుకోండి రా రే.
4: లేదు వేణు, ప్రాణాలు తీసే ఈ దానవులకి ఓదార్చటం, సహకరించడం, సహాయం చేయడం, ప్రాణం పోయటం తెలియదు.
6: చెప్పండి చెప్పండి డాక్టర్ గారు, మా అమ్మని ఎలా బ్రతికించుకోవాలో చెప్పండి. ఏం చేస్తే మా అమ్మ బ్రతుకుతూ చెప్పండి డాక్టర్ గారు. డాక్టర్ గారు, మా ప్రాణాలు ఇచ్చైనా బ్రతికించుకుంటాం చెప్పండి డాక్టర్ గారు, చెప్పండి.
1: మీరు కాదు మేము కాదు, ఇక్కడ ఎంతమంది ఎన్ని ప్రాణాలు అర్పించినా పోయిన ఈ ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేం. కాకపోతే మీరు చెయ్యగలిగింది చేయాల్సింది ఒక్కటే, ఇలా పోయే ప్రాణాలకు, దోపిడీలకు, బస్దహనాలకు, దౌర్జన్య దాడులకు ఎందరో అమాయకులను, క్షతగాత్రులను చేసే ఇలాంటి స్వార్థ రాజకీయ బంధుల్లో పాల్గొనకండి. మీ శ్రేయస్సు కోసం తల్లిదండ్రులు చెప్పే మాటల్ని ఆలకించండి, అనుసరించండి, అభివృద్ధిలోకి రండి. అక్రమార్గాల్లో వెళ్ళి అందలాలు ఎక్కాలనే ఆతృతతో దిగజారిపోయి వ్యక్తిత్వాన్ని కోల్పోకండి. మీరు ఎలా బ్రతకాలని మీ అమ్మ ఆశించిందో అలాంటి సన్మార్గ గమనం ద్వారా గమ్యాన్ని చేరుకోండి. మీ అమ్మ ఆత్మకు శాంతిని చేకూర్చండి. కన్ను తెరవండి, ఇప్పటికైనా కన్ను తెరవండి.

మీరింతవరకు గమనం నాటిక విన్నారు. రచన శ్రీ మండే రవీంద్రబాబు, నిర్వహణ శ్రీ ఎలిసెల నాగేశ్వరరావు. ఇందులో శంకర్రావు, శ్రీ జొన్న రామలింగేశ్వరరావు, రాజేష్ శ్రీ కాకు మల్లికార్జున యాదవ్, మహేష్ శ్రీ గాది నాగభూషణం, వేణుగోపాల్ శ్రీ ఎల్లప్రగడ వెంకట నాగసుబ్రహ్మణ్యేశ్వర శర్మ, డాక్టర్ రాఘవరావు, శ్రీ కాశీవజ్జల సుబ్రహ్మణ్యం, ఆటో డ్రైవర్ శ్రీ కృష్ణవంశీ, పార్వతి శ్రీమతి భవడిపాటి జానకి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను అనంతరం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపటి కార్యక్రమంలోని కొన్ని ముఖ్యాంశాలు వింటారు. ఉదయం 6 గంటలకు సూక్తి సుధ సమర్పణ, షేక్ బషీరునిసా బేగం. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో మైనారిటీలకు ప్రభుత్వం అందిస్తున్న చేయూత సంభాషణ. అనంతరం చమ్మీ చొక్క శ్రీమతి జి మేరీ కృపాబాయి గారి కథానిక. తరువాత గాంధీ మార్గం ఉంటుంది. 9:00 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో కారుకురిచ్చి పి అరుణాచలం గారి నాదస్వరం. 10:00 సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ఆర్టికల్ 370 రద్దు అంశంపై ప్రత్యేక కార్యక్రమం. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం. మధ్యాహ్నం 1:30 వనితావాణి కార్యక్రమంలో పిల్లల్లో మానసిక వికాసం పెంపొందించడం ఎలా, ఈ అంశం గురించి శ్రీమతి బీఎస్ఎన్కే కళ్యాణిగారి ప్రసంగం. అనంతరం లలిత గీతాలు విశేషాలు ఉంటాయి. సాయంత్రం 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో రంగస్థలి శీర్షికన శ్రీకృష్ణ రాయబారం నాటకంలో అర్జునుని పాత్ర పద్యాలు. నిర్వహణ శ్రీ ఉప్పాల రాజేశ్వరరావు, హార్మోనియం శ్రీ పివి కృష్ణ. 7:15 పంటసీమలు కార్యక్రమంలో మిరప పంటను తొలిదశలో ఆశించు పురుగులు నివారణ చర్యలు, ఈ అంశం గురించి డాక్టర్ కె శిరీష గారితో పరిచయం. అనంతరం జానపద గీతాలు విశేషాలు ఉంటాయి. 7:45 వికసిత భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 8:00 దార్శనిక భారత్ కేంద్ర ప్రభుత్వ నిర్మాణాలు గురించిన రూపకం, ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ. రాత్రి 10:00 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాల సమాహార ప్రత్యేక కార్యక్రమం. 11:10 జనసేవయే దేశసేవ ప్రత్యేక కార్యక్రమం వింటారు. మీరింతవరకు రేపటి కార్యక్రమంలోని కొన్ని ముఖ్యాంశాలు విన్నారు. మంచి మాట, అసూయ చేరదీసిన వారినే మింగేస్తుంది. మంచి మాట విన్నారుగా. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 11:46 దాటి 47 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ మీడియం వేవ్పై సమాప్తం. ఎఫ్ఎం 102.2 మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. నమస్కారం.